ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 జూన్ మాసం 30వ తేదీ మంగళవారం. శ్రోతలందరికీ శుభోదయం.

శ్రోతలేంతి వరకు భక్తిరంజని కార్యక్రమంలో పి సుశీల పాడిన పలు దేవతా అష్టకములు రెండవ భాగంలో విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ డి వాసుదేవ శాస్త్రి వినిపించిన వినదొక మాట.

సర్వహా స్వార్థం సమీహతే. ఈ మాట అనుభవజ్ఞులైన పెద్దల మాట. అంటే ప్రతివాడు తన ప్రయోజనాన్ని ప్రధానంగా పెట్టుకొని వ్యవహరిస్తాడు అని భావము. లాభాపేక్ష లేకపోతే ఎవ్వడూ ఏ పని చెయ్యడు. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటారు. అంటే ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా ఏ పని చెయ్యడు అని సూక్తి. అలాగని స్వార్థం కోసం ఎలాంటి పనినైనా ఎంతటి పనినైనా చేసేవారున్న ఈ రోజుల్లో, మన సమాజం అలా మారిపోతున్న ఈ రోజుల్లో మనం కొన్ని విషయాలు తప్పక గమనించవలసిందిగా ఉంది. భర్తృహరి అని ఒక గొప్ప కవి, ఆ మహానుభావుడు ఇలా అంటున్నాడు. యద్ధాత్రా నిజ ఫాల పట్టలిఖితం

0: నిధావపి ఘటో గృహాతి తుల్యం జలం. ఈ పద్యం మనకు ఒక నిత్య సత్యాన్ని తెలియజేస్తున్నది. అది ఏమిటంటే, నుదుటన్ రాసిన వ్రాతకున్ గలుగునే పెక్కేండ్లు చింతించినన్ అన్నట్లు, మన నుదుటన బ్రహ్మదేవుడు ఏది వ్రాసినాడో అది మాత్రమే మనం పొందగలం. అంతకు మించి దురాశతో ఏమి కోరుకున్నా ఏ ప్రయత్నం చేసినా లాభం లేదు, నిలువదు. బంగారం కొండ మీద కూర్చున్నా ఎడారిలో కూర్చున్నా అంతే ఫలం. ఒక ఉదాహరణ చూడండి. ఒక కుండను బావిలో ముంచినప్పుడు కుండ నీరు మాత్రమే వస్తుందని ఆశతో సముద్రంలో ముంచితే అప్పుడు కూడా కుండ నీరు మాత్రమే దక్కుతుంది అని భావం. అలాగే మరొక్క మాట భర్తృహరి ఇలా అంటున్నాడు. మజ్జత్వం భసి యాతుమేరు శిఖరం శత్రూన్ జయత్వాహవే వాణిజ్యం కృషి సేవనాది సకలాహ విద్యాహ కళాహ శిక్షతాం ఆకాశం విపులం ప్రయాతు ఖగవత్ కృత్వా ప్రయత్నం పరం నాభావ్యం భవతీహ భాగ్యవశతో భావ్యస్య నాశకృతః అని. దీని భావం ఏమిటంటే, నీట మునిగినా బంగారు పర్వతమైన మేరుపర్వతాన్ని ఎక్కినా శత్రువులందరినీ యుద్ధంలో జయించినా వ్యాపారం వ్యవసాయం కోటీశ్వరుల రాజాధిరాజుల సేవలు మొదలైనవి చేసినా అన్ని కళలు విద్యలు నేర్చుకున్నా పక్షిలాగా ఆకాశాన్నంతా ఒక్కసారి చుట్టి వచ్చినా జరగవలసింది జరిగి తీరుతుంది, జరగరానిది జరగనే జరగదు అని. కాబట్టి దురాశతో మన జీవితాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకోరాదు అని భావం. నున్నటి బట్టతల కలిగిన ఒక పెద్ద మనిషి విపరీతమైన ఎండకు తాళలేక దిక్కు తోచక ఒక తాటి చెట్టు కనిపిస్తే హమ్మయ్యా అనుకుంటూ దాని క్రింద నీడలో నిలుచున్నాడట. కానీ ఇంతలో ఆ చెట్టు మీద బాగా పండిన తాటిపండు జారి అదే సమయానికి అప్రయత్నంగా అతని నెత్తిన మీద పడింది. ఫట్మని శబ్దంతో తల పగిలి నెత్తురు కారింది. అప్పుడు ఆ మనిషి, నాలాంటి దురదృష్టవంతుడు ఎక్కడికి పోతే అక్కడికి ఆపదలు వెదుక్కుంటూ వస్తాయన్న పెద్దల మాట నిజమే కదా అని అనుకున్నాడట. కాబట్టి మనము ప్రాప్తాన్ని మాత్రమే గమనించాలి. అలాగని మంచి పని కోసం, 10 మందికి ఉపయోగపడే పని కోసం ప్రయత్నం చెయ్యరాదు అని అనుకోరాదు. ఎంతటి కష్టదశలో ఉన్నా, ఎంత ముసలిదైనా మానవంతులలో అగ్రేసరమైన సింహము ఎండుగడ్డి తినదు కదా అని మరొక్క పద్యంలో కవి అంటున్నారు. కాబట్టి ఆత్మాభిమానంతో, నీతి నిజాయితీతో జీవిస్తూ, ధర్మబద్ధమైన సంపాదన చేస్తూ 10 మందికి ఉపయోగపడే జీవితం కోరుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది, సమాజం కూడా బాగుపడుతుంది.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ డి వాసుదేవ శాస్త్రి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి. రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఖరీఫ్ పంటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున రైతులందరూ తమ తమ పొలాలని విత్తుకు

సిద్ధంగా ఉంచుతూ కావలసిన విత్తనము ఎరువులను సేకరించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే విత్తనం వేసి ఉన్నారు. అయితే సేద్యంలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినట్టయితే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రైతులు ఎప్పుడూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వేయాలి. నీటిపారుదల పంటల్లో అయితే 3 పంటకు ఒక్కసారి భూసార పరీక్ష చేయించాలి. అదే వర్షాధార పంటల్లో అయితే 3 సంవత్సరానికి ఒక్కసారి భూసార పరీక్ష చేయించుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదము, మొక్కజొన్న, పత్తి మరియు ఇతర చిరుధాన్యాలు ప్రధాన పంటలు. వీటిలో వేరుశనగకు ఎరువుల యాజమాన్యం గురించి చూసినట్లయితే వర్షాధార వేరుశనగ పంటకైతే ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువులు వేసుకోవాలి. అదే విత్తే సమయంలో అయితే వర్షాధార పంటకు 1 ఎకరాకు 18 కేజీల యూరియా వేసుకోవాలి. అదే నీటిపారుదల పంట అయితే 33 నుంచి 35 కేజీల యూరియా వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వర్షాధార పంట అయినా నీటిపారుదల కింద పంట అయినా 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అదేవిధంగా వర్షాధార పంట అయినా నీటిపారుదల కింద అయినా 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. 2 లేదా 3 పంటలకు ఒకసారి 20 కేజీల జింక్ సల్ఫేట్ వేసుకుంటే సూక్ష్మ ధాతు లోపాలు రాకుండా ఉంటాయి. ఈ వేరుశనగ పంటకు విత్తిన 30 రోజుల తర్వాత అంటే ఊడలు దిగే దశలో అయితే 200 కేజీలు లేదా 250 కేజీలు 1 ఎకరాకి జిప్సం వేసుకుంటే కాయలు నిండుగా ఉంటూ మంచి దిగుబడి పొందొచ్చు. ఊడలు దిగే సమయంలో జిప్సం వేయడం వలన కాయలు బాగా ఊరుతాయి, నిండుగా ఉంటాయి. అదేవిధంగా కంది పంటకు ఎరువులను ఎలా వేయాలి అనేది చూసినట్లయితే ప్రధానంగా కంది అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో అంతర పంటగా వేసుకుంటారు, లేదంటే కొంతమంది ప్రధాన పంటగా కూడా వేసుకుంటారు. నీటిపారుదల కింద కొంతమంది, వర్షాధార కింద కొంతమంది వేస్తారు. వర్షాధార పంటకైతే ఆఖరి దిక్కులో 1 ఎకరాకు 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. పశువుల ఎరువు అంటే బాగా చివికిన మంచి క్వాలిటీ ఉన్న పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ కంది పంటకు విత్తే సమయంలో వర్షాధార పంటకైతే 1 ఎకరాకి 18 కేజీల యూరియా వేసుకుంటే సరిపోతుంది. అదే నీటిపారుదల పంటకైతే 35 కేజీల యూరియా వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వర్షాధార పంట అయినా లేదా నీటిపారుదల కింద అయినా అంతర పంట అయినా 20 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. అదే కంది పంటకి పొటాష్ అవసరం లేదు, పొటాష్ వేయవలసిన అవసరం లేదు కాబట్టి పొటాష్ మనం రసాయనిక ఎరువుల రూపంలో అందించవలసిన అవసరం లేదు. పశువుల ఎరువులతో వచ్చే పొటాష్ సరిపోతుంది. దాంతో పాటు భూమిలో లభించే పొటాష్ కూడా కంది పంటకి సరిపోతుంది. ఆ విధంగా పొటాష్ వేయడం కందికి తగ్గిస్తే రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అదేవిధంగా పత్తి పంటకు ఎరువుల యాజమాన్యం గురించి మనం చూసినట్లయితే 1 ఎకరాకు 48 లేదా 50 కేజీల యూరియా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ 50 కేజీల యూరియాను సమభాగంగా విభజించి 25 కేజీల యూరియాను ఆఖరి దుక్కిలో అంటే విత్తే సమయంలో వేసుకోవాలి, మరియు మరో 25 కేజీలను పూత దశలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే 25 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తే సమయంలో, 25 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా విత్తే సమయంలో వేసుకుంటే పత్తి పంటకు ఎరువులు సరిపోతుంది. అదేవిధంగా మనం మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి చూసినట్లయితే మొక్కజొన్న ముఖ్యంగా వర్షాధార లేదా నీటిపారుదల కింద, ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థ కింద రైతులు మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు కావాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎరువులను తీసుకునే పంట ఈ మొక్కజొన్న.

0: దీనికోసం మనం ఆఖరి దిక్కులో ఎకరాకు 4 నుండి 5 టన్నులు మంచి క్వాలిటీ ఉన్న బాగా చివికిన పశువుల ఎరువు వేసుకుంటే మంచిది. రసాయనిక ఎరువుల మాటకొస్తే విత్తే సమయంలో 1 ఎకరాకి 40 కేజీల యూరియా సరిపోతుంది. అయితే భూసార పరీక్ష చేయించుకోకుండా కొంతమంది రైతులు పంటను విత్తినట్లయితే, భూసార పరీక్ష మన అనంతపురం జిల్లాలో అంత ఎక్కువగా లేదు కాబట్టి 50 కేజీలు వేసుకుంటే, 50 కేజీల యూరియా 1 ఎకరాకి వేసుకుంటే సరిపోతుంది. ఆ 50 కేజీలని సమభాగంగా విభజించి 25 కేజీలను అంటే విత్తే సమయంలో, మరో 25 కేజీలను పంటకు 60 నుంచి 65 రోజుల సమయంలో ఆ దశలో వేసుకుంటే పంట ఎదుగుదల చాలా బాగుంటుంది, ఉత్తమ దిగుబడి పొందవచ్చు. అలాగే 25 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 16 లేదా 18 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దిక్కులో అంటే విత్తే సమయంలోనే వేసుకోవాలి. అప్పుడు మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చివరిగా మనకు ఆముదములు, ఈ మధ్యకాలంలో మన అనంతపురం జిల్లాలో ఆముదం పంట చాలా బాగా విస్తరిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడితో ఆముదం పంట బాగా విస్తరిస్తుండడం చాలా సంతోషం. ఈ ఆముదంలో ఎరువుల యాజమాన్యం గురించి చూసినట్లయితే ఆఖరి దిక్కులో 2 లేదా 3 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. విత్తే సమయంలో 1 ఎకరాకు 30 కేజీల యూరియా వేసుకోవాలి. అయితే 30 కేజీల యూరియాను 3 సమభాగాలుగా విభజించి అంటే 10 కేజీలు ఆఖరి దిక్కులో అంటే విత్తే సమయంలో, మరో 10 కేజీలను 60 నుండి 65 రోజుల సమయంలో, మరియు మిగిలిన 10 కేజీలను పంటకు 80 నుంచి 85 రోజుల వయసులో వేసుకోవాలి. అలాగే 35 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దిక్కులు అంటే విత్తే సమయంలో వేసుకుంటే మంచి దిగుబడి ఆముదంలో సాధించవచ్చు. అదే చిరుధాన్యాలైన కొర్ర, సామ, అండుకొర్ర ఇటువంటి పంటల్లో అయితే రసాయన ఎరువుల కంటే ఆఖరి దిక్కులో 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. తక్కువ మోతాదులో పోషకాలను పీల్చుకునే ఈ పంట బెట్టను తట్టుకుంటుంది. దానికోసం మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. పశువుల ఎరువు బాగా 2 నుండి 3 టన్నులు, వీలైతే 1 టన్ను అదనంగా వాడుకున్నా కూడా పంట చాలా బాగా వస్తుంది. ఈ విధంగా రైతులు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులను సమతుల్యంగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సమగ్ర పోషకాల యాజమాన్యం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయాన్ని, వర్షాధార పంట అయినా నీటిపారుదల కింద పంట అయినా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పెట్టుబడి తగ్గించుకోవచ్చు, ఎరువులకి సంబంధించిన పెట్టుబడి తగ్గించుకోవచ్చు, మరియు మంచి దిగుబడి కూడా తీసుకోవచ్చు. నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు సేతిబు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజు గారు అందించిన వివరాలు విందాం కదా. ఇప్పుడు సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని

0: పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధా వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు

0: కు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుంటూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యంలో వ్యాధి నిరోధక శక్తి గురించి డాక్టర్ సిఎస్ కృష్ణమోహన్ గారు అందించే వివరాలు, అనంతరం రసనీ కొంచెం ప్రత్యేక

కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ రచన ఐ శ్రీనివాసరావు, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా, శ్రీ ఏలూరు యంగన్న గారి ప్రసంగం, 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిలాష, 10:00 నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం, 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, సాయంకాలం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారు కోరిన సినిమా పాటలు వింటారు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 నుండి ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య లండన్లోని ఓవెల్ మైదానం నుండి మొదటి సెమీఫైనల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో నిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలు, నార్పల మండలం మద్దలపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎన్ రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం, అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, అనంతరం వాతావరణ వివరాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్, మిగతా సమయాలలో మహిళల T20 ప్రపంచకప్ 2026 ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

0: లలిత గీతం విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028 జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్

0: ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్ధమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai, Pradhan Mantri Jan Arogya Yojana, has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country. And incorporates 62 crore people. And now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈరోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ

0: మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. 31 మార్చి 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: के रूप में इस राज्य को मिलेगी, बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల T20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా IMD పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా, వివేకబుద్ధితో సర్వకర్మాణి, నువ్వు చేసే లౌకిక శాస్త్రీయ కర్మల యొక్క ఫలితాలన్నింటినీ మయి పరమాత్మనైన నాయందు సన్యస్య సమర్పించి, మత్పరః నేనే ఏకైక గమ్యంగా గలవాడవై, బుద్ధియోగం అనగా జ్ఞానరూపమైన ఏకాగ్రతను ఉపాశ్రిత్య ఆశ్రయించి, సతతం అవిచ్ఛిన్నంగా ఎల్లప్పుడూ, మచ్చిత్తః నాయందే నిలుపుకున్న బుద్ధి గలవాడవు భవ. కమ్ము చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఓ అర్జున, నువ్వు చేసే లౌకిక వైదిక కర్మలన్నిటి ఫలితాలను పరమేశ్వరుడినైన నాకే సమర్పించు. పరమాత్మనే నీ జీవితానికి ఏకైక లక్ష్యంగా పెట్టుకో. సమ్యక్ దర్శన రూపమైన ఏకాగ్రతను ఆశ్రయించు. నువ్వు నీ కర్మలను చేసే సమయాల్లోనూ, మిగిలిన సమయాల్లోనూ కూడా పరమాత్మ మీదే బుద్ధిని అవిచ్ఛిన్నంగా నిలబెట్టి ఉంచు. వాసుదేవుడనైన నేనే పరమాత్మనని గ్రహించి ఈ విధంగా నన్ను శరణు వేడు. ఈ శ్లోకంలో కీలకమైన పదం బుద్ధియోగం. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. భక్తిపూర్వకంగా నాకు శరణాగతి చేసేవారికి నన్ను అందించగల బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధి అంటే జ్ఞానమని, జ్ఞానమంటే సమ్యక్ దర్శనమని. భక్తులకు ఏ రకమైన సమ్యక్ దర్శనం ఉంటే వారు పరమాత్మను సూటిగా అందుకోగలుగుతారో అలాంటి సమ్యక్ దర్శనం మీద ఏకాగ్రత పేరే బుద్ధియోగమని చెప్పుకున్నాం. ఆ అర్థంలోనే భగవానుడు ఆ పదాన్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, బుద్ధియోగం అని. అర్జునుడి వంటి యోగసిద్ధుడికే ఇది అంతిమోపదేశమై ఉంటే భగవద్గీత విద్యార్థులు మిగిలినవారు తమ స్థాయి ఏమిటా అని విచారణ చేసుకుని దానికి తగిన సాధనాక్రమంలోకి ప్రవేశించాలనేదే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకానికి మనం అన్వయించుకోవలసిన సామూహిక సందేశం. చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382226273.

ఆరు. మరొక సెల్ నెంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ഹേമാവതി. ప్రభాత సంచిక కార్యక్రమం

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం, రసనీ కొంచెం పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్, 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ముందుగా సమాచార వేదిక. రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు. సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరవుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్, ఎస్పి జగదీష్ తెలిపారు. సోమవారం అధికార యంత్రాంగంతో కలిసి వారు వర్సిటీలో హెలిప్యాడ్, సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రపతి 1వ తేదీన ఉదయం 9:30 బెంగళూరులోని HAL విమానాశ్రయం నుండి బయలుదేరి 10:30 సెంట్రల్ వర్సిటీకి చేరుకుంటారు. 11 నుండి 12 వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 12:05 తిరిగి బెంగళూరుకు బయలుదేరుతారు. అక్కడి నుండి ఢిల్లీకి పయనమవుతారని వివరించారు. రాష్ట్రపతి పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణ గ్రామ వార్డుల్లోనూ సర్ సహాయ కేంద్రాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంపై ఓటర్లలో నెలకొన్న సందేహాలను తీర్చేందుకు స్వర్ణ గ్రామ వార్డుల్లో సహాయ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా SGSW అధికారి నాసరరెడ్డి తెలిపారు. ప్రతి సచివాలయంలోనూ ఒక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. BLOలతో సమా

సమన్వయం చేసుకొని ఓటరు జాబితా సవరణను వేగవంతం చేయడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు వీటిని సంప్రదించి అన్ని రకాల సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. అనంతలు 323 స్పౌజ్ పింఛన్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను తీసుకునే భర్త మృతి చెందితే మరుసటి నెలలోనే భార్యకు స్పౌజ్ కేటగిరీలో ఆ మొత్తాన్ని అందజేస్తున్నారు. జూలైలో కొత్తగా 323 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయి. మన సీమ బంగారమే. కరవుకు నెలవైన శ్రీ సత్యసాయి జిల్లాలో బంగారు పంట పండనుంది. భారీ మొత్తంలో పసిరి నిక్షేపాలు ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లోనూ తేలింది. ఈ మేరకు ఖనిజాన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఎన్పీ కుంట మండలం జౌకలలో పెద్ద మొత్తంలో బంగారు నిక్షేపాలున్నట్లు గతంలోనే గుర్తించారు. అయితే వాటి పరిమాణంపై మరింత స్పష్టత కోసం పరిశోధనలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 6 ప్రైవేట్ ఏజెన్సీలకు ఖనిజాన్వేషణ బాధ్యతలను అప్పగించింది. జౌకలలో మొత్తం 6 బ్లాకుల్లో బంగారు నిక్షేపాలపై 4 దశల్లో పరిశోధన జరగనుంది. వాటి ఫలితాల ఆధారంగా మైనింగ్కు అవకాశం కల్పిస్తారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారు ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఖనిజాన్వేషణపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన సమాచార వేదిక విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: సంగీత సామ్రాట్ చిత్రం కోసం పే సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన వ్యాధి నిరోధక శక్తి గురించి డాక్టర్ సిఎస్ కృష్ణమోహన్ గారు అందించే వివరాలు విందాం.
4: ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి బిడ్డ నుంచి పెరిగేటువంటి వయసులో కానీ తర్వాత వృద్ధుల్లో కానీ ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుందో మనకు ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ముఖ్యంగా మన శరీరంలో వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి యాంటీబాడీస్ అంటాం, అటువంటివి మన శరీరంలో ఉండాలి. ఈ యాంటీబాడీస్ తల్లి గర్భము ద్వారా బిడ్డ పుట్టేటప్పుడే యాంటీబాడీస్ ఆ బిడ్డలో తయారవుతాయి. తర్వాత పుట్టిన తర్వాత తల్లి పాల ద్వారా యాంటీబయాటిక్స్ ప్రతిబంధకాలు అనేటివి తయారవుతాయి. దాని తర్వాత మనం తీసుకునే పోషకాహారం వల్ల ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేటువంటి అవకాశం చాలా ఉంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ప్రోటీన్లు చాలా దోహదపడతాయి. ఈ ప్రోటీన్లు లేకపోతే మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ముఖ్యంగా చిక్కుడికి సంబంధించినటువంటి కూరగాయల్లో అయితేనేమి మాంసము, కాలేయము, గుడ్లు, పాలు, కూరగాయలు ఇటువంటి వాటిలన్నిటిలో కూడా మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రోటీన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఎవరైతే మాంసకృతులు బాగా తీసుకుంటున్నారో వాళ్ళలో శారీరక ఎదుగుదలే కాకుండా మానసిక ఎదుగుదల, జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈరోజు మనకు రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు కానీ వైరస్ వల్ల కానీ వచ్చేటువంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే మనకు వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణం. ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఎవరైతే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటారో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి జింక్ అనే ధాతువు చాలా ఉపయోగపడుతుంది. ఈ జింక్ అనేది కూరగాయలు, ముఖ్యంగా ముదురు రంగులో ఉన్నటువంటి కూరగాయలు, తర్వాత వాల్నట్స్, ఆల్మండ్ ఆయిలు ఇటువంటి వాటిల్లో, సోయాబీన్స్లో, ముతక ధాన్యాలు, అవిసె గింజలు వీటన్నిటిలో కూడా మనకు జింక్ అనేది దొరుకుతుంది. ఈ జింక్ లోపము ఉంటే మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా అవసరం. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు చేపలు, వాల్నట్స్, ఆల్మండ్ ఆయిలు, సోయాబీన్స్, ముతక ధాన్యాలు, అదేవిధంగా గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వీటన్నిటిలో కూడా ఒమేగా 3 అనేది దొరుకుతుంది. ఒమేగా 3 ఎవరైతే బాగా తీసుకుంటారో వాళ్ళల్లో నాడీ సంబంధించినటువంటి జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి, రక్త ప్రసరణకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా మనము కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా మనకు అన్ని రకాలైన కూడా విటమిన్లు అనేవి చాలా అవసరం. ఎవరిలో ఈ విటమిన్ లోపం ఉంటుందో వాళ్ళకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా విటమిన్స్ అనేవి ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఏ విటమిన్, బి విటమిన్, సి, డి, ఈకే ఇవన్నీ కూడా చాలా అవసరం. ఏ విటమిన్ లోపం వల్ల మనకు కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా బి విటమిన్ లోపం వల్ల బెరిబెరి, సి విటమిన్ లోపం వల్ల మనకు చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సి విటమిన్ తక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి సూక్ష్మజీవుల వల్ల వచ్చేటువంటి అతిసార వ్యాధి కానీ జ్వరాలు కానీ జలుబు, దగ్గు ఇటువంటి జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంది. కలరా వంటి వ్యాధులు కూడా మనకు ఈ సూక్ష్మజీవుల ద్వారా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్లనే మన శరీరము ఆ వ్యాధి క్రిములతోటి పోరాడేటువంటి ప్రతిబంధకాలు మన శరీరంలో లేవు కాబట్టి మనకు ఆ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటి నుంచి మనం రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలైనటువంటి విటమిన్లు ఉండేటువంటి తృణధాన్యాలు, గోధుమలు, ఓట్స్, ముదురు రంగు కూరగాయలు, ఆకుకూరలు, అదేవిధంగా బీటా కెరోటిన్ అంటే కెరోటినాయిడ్స్ అన్నమాట, ఇవి ఎక్కువగా ముదురు రంగు ఉన్నటువంటి పండ్లలో బాగా దొరుకుతాయి. బొప్పాయి కానీ, నారింజ, జామ ఇటువంటి పండ్లలో బాగా దొరుకుతాయి. తర్వాత బీట్రూట్, క్యారెట్ ఇవి తీసుకోవడం వల్ల మనకు పోషకాహారంతో పాటు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. విటమిన్ సిని ఎవరైతే బాగా తీసుకుంటారో వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని మనం గతంలో తెలుసుకున్నాం. ఈ విటమిన్ సి అనేది ఉసిరి, నిమ్మ, నారింజ, ద్రాక్ష అటువంటి వాటిల్లో మనకు ఎక్కువగా దొరుకుతుంది. దాంతోపాటు విటమిన్ సితో పాటు ఐరన్ అనేది చాలా అవసరం. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళలో రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వల్ల మొహం పాలిపోయి ఉండడము, శరీరంలో వాపు రావడము, నిస్సత్తుగా ఉండడము, తర్వాత ఏ పని చేయాలన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇనాక్టివ్గా ఉండడము, జ్ఞాపక శక్తిని కోల్పోవడము, తర్వాత గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశము ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐరన్ ఉన్నటువంటి ఎండు ద్రాక్ష, ఎండిన ఫలాలు, ఖర్జూరము, పొన్నగంటాకు, బచ్చలి, గోంగూర, పాలకూర, తర్వాత ఇతర డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళల్లో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్ట్రెస్ని తొలగించి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరము. ఇవి మనం ప్రతిరోజు వాడే టమాటాలో కానీ, గ్రీన్ టీ కానీ, పాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏవైనా తీసుకుంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ మనకు శరీరానికి లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన శరీరంలో ముఖ్యంగా ఎటువంటి జబ్బులు రాకుండా మనం కాపాడుకునే అవకాశం

0: ఉంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వృద్ధాప్యాన్ని కూడా మనము దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామందిలో తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వాళ్ళగా కనిపిస్తుంటారు. అటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం గమనించవచ్చు. అదేవిధంగా పెరుగు, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు తీసుకుంటే వీటిల్లో సిస్టిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అదేవిధంగా మనకు గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే బి విటమిన్ చాలా అవసరము. ఈ బి విటమిన్ వల్ల హీమోసిస్టేన్ అనే పదార్థం యొక్క లెవెల్ని మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది శరీరంలో. దానివల్ల గుండె జబ్బు వచ్చే అవకాశము తక్కువగా ఉంటుంది. చాలామంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వస్తాయనుకుంటారు. ఒక కొలెస్ట్రాలే కాకుండా హీమోసిస్టేన్ లెవెల్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో మనకు కూరగాయలు కానీ పండ్లు కానీ రకరకాలైన పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలు తీసుకుంటూ మీలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే మనం జబ్బుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. మన శరీరముకి సంబంధించినటువంటి ఆరోగ్యము మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోషకాహారాన్ని తీసుకొని మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
1: శ్రోతలు, ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యంలో వ్యాధి నిరోధక శక్తి గురించి డాక్టర్ సిఎస్ కృష్ణమోహన్ గారు అందించిన వివరాలు విన్నాం కదా.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఉందాం రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి P. అనురాధ, నిర్వహణ K. శృతి ప్రియాంక.

ప్రకృతి సౌందర్యం అనేది ప్రపంచంలోని జీవులందరినీ ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన వింత. చెట్లు, పూలు, కాయలు, పండ్లు, పంటలు, కొండలు, కాలువలు, నదులు, అడవులు, సముద్రాలు, నేలలు, వర్షాలు, ఇవన్నీ కూడా ప్రకృతికి సౌందర్యాన్నిచ్చే ఆధారాలు. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, నిజానికి మన ఉనికికే ఆధారం.

మానవులు ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు కోసం ప్రకృతి మీదే ఆధారపడతారు. మానవ జీవితానికి ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రకృతి మానవులకు జీవనాధారం. చెట్లు మనకు ప్రాణవాయువును అందించి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మనకు కావలసిన ఆహారం, పంటలు పండటానికి భూమి, తాగడానికి స్వచ్ఛమైన నీరు ప్రకృతి ద్వారానే లభిస్తాయి. ఇంకా అనేక వ్యాధులను నయం చేసే ఎన్నో ఆయుర్వేద మూలికలు అడవుల్లో లభిస్తాయి.

ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన రూపాన్ని మార్చుకుంటూ ఎంతో అందంగా కనిపిస్తుంది. వసంతకాలంలో పూలు పూసి పరిమళాలు వెదజల్లుతాయి. శీతాకాలంలో మంచు అందాలు కనువిందు చేస్తాయి. వర్షాకాలంలో కాలువలు, నదులు, సెలయేర్లు పొంగి పొరలుతాయి. జంతువులు, పక్షులు సైతం ప్రకృతి అందానికి పరవశిస్తాయి. పచ్చని ప్రకృతిని ఓ క్షణం పరిశీలిస్తేనే మనసు ఆనందంతో నిండిపోతుంది. పచ్చని పైర్లు, పక్షుల కిలకిల రావాలు, పారే సెలయేర్లు, శబ్దం చేసే పాలపొంగులాంటి జలపాతాలు, ఇవన్నీ చూస్తుంటేనే ఓ మధురానుభూతికి లోనవుతాం.

ప్రకృతిలో ఏ ఋతువు కారుతువు అందాలను ఆరబోస్తుంది. చెట్లన్నీ ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నట్లు, కొండల్లో కో అంటే కో అనే ప్రతిధ్వనులు పలకరిస్తున్నట్లు ఉంటుంది. ఒకటేమిటి, చెట్టు చేమ గట్టు పుట్ట అన్నీ ప్రేమను పంచుతాయి, జీవిత పరమార్థాన్ని బోధిస్తాయి. ఆరు ఋతువులు 12 మాసాలు అనునిత్యం అణువణువులోనూ ప్రకృతి అందం కనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యం చూస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఉల్లాసం ఉత్సాహం తేజస్సు సొంతమవుతాయి. ఉపకారంతో పాటు ఉపదేశాన్ని అందిస్తుంది ప్రకృతి. సర్వులకు సదా మేలు చేయమని, ప్రతి ప్రాణిని సమంగా చూడమని, అందరినీ ఆదరించమని బోధిస్తుంది. సజీవమైన ప్రకృతి మనకు తల్లి తండ్రి గురువు దైవం. కొండ కోన చెట్టు పుట్ట పశువు పక్షి

ప్రకృతి పంచభూతాత్మకమైనది. మన శరీరము పంచభూతాత్మకమే. మనం జనించేది ప్రకృతి నుంచే, లీనమయ్యేది ప్రకృతిలోనే. ఈ మధ్యలో జీవితమంతా ప్రకృతితోనే ముడిపడి ఉంది. అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలగలిసి ఉన్నామన్నమాట. ఆ ప్రకృతి అనుగ్రహం ఉంటే అనారోగ్యం, ఆందోళన, పతనం ఉండవు. అదే మన ప్రగతికి, ప్రాణానికి కూడా రక్ష. ప్రకృతిని ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ప్రకృతి సౌందర్యాన్ని గురించి ఎంతోమంది గొప్ప రచయితలు, కవులు తమ కలంతో ప్రకృతి అందాన్ని వర్ణించారు. ఇక సినీ

పరిశ్రమలు, సినీ కవులు గొప్ప గొప్ప గీతాలు రాశారు. అలాగే సినీ దర్శకులు ప్రకృతికి సంబంధించిన సినిమాలు తీశారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఒక సుస్థిర సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి మానవుడు ట్రిపుల్ ఆర్ అనే సూత్రాన్ని పాటించాలి. రెడ్యూస్ తగ్గించడం, రీయూజ్ పునర్వినియోగించడం, రీసైకిల్ పునశ్చక్రియం చేయడం, ఈ మూడు విధానాలను తప్పకుండా ఆచరించాలి. అప్పుడే మనం మన ప్రకృతిని కాపాడుకోగలం.

ప్రకృతిని గౌరవించడం ద్వారా భవిష్యత్ తరాలు కూడా ప్రయోజనం పొందుతాయి. ప్రకృతి ఒక వరం, దానిని సంరక్షించడం అత్యంత అవసరం, మరియు కాపాడటం మన కర్తవ్యం. ప్రకృతి మాతను పూజిద్దాం, ప్రశాంత చిత్తంతో మనుగడ సాగిద్దాం.

అందమైన ప్రకృతిని వీక్షించడం అంటే ఆ భగవంతుణ్ణి చూడటమే. ప్రకృతికి మనం ఎంత దగ్గరవుతామో ఆ భగవంతునికి అంత దగ్గరైనట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని ఆవశ్యకతను తెలియజేస్తే మొక్కల పట్ల అభిరుచి పెరుగుతుంది. విద్యార్థులలో కూడా ప్రకృతి అంటే జిజ్ఞాస కలుగుతుంది. భూమిపై జీవనానికి ప్రకృతియే ఆధారం. అది మనల్ని నిలబెట్టే వనరులను, సౌందర్యాన్ని అందిస్తుంది. గాలి, నీరు, ఆహారం వంటి భౌతిక అవసరాలనే కాకుండా ఆధ్యాత్మిక పోషణను కూడా అందిస్తుంది. ప్రకృతిని రక్షించడం బాధ్యతగా గుర్తించడం అవసరం. సుస్థిరమైన పద్ధతులను అవలంబించి

శ్రోతలు, ఇంతవరకు రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం గానం విన్నాం. ఇంతటితో ఈనాటి హేమావతి కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Following the recovery of the waterway, Iran and U.S. exchanged missile strikes over the weekend, collapsing trade in the Strait of Hormuz for multiple days. Later, U.S. and Iranian officials agreed to temporary ceasefire yesterday after President Trump threatened to escalate the conflict. In football, Gabriel Martinelli scored the winning goal late in injury time to give five-time champion Brazil a 2-1 win over Japan in a round of 32 clash of the FIFA World Cup at Houston Stadium in Texas, U.S. last night. In another round of 32 fixture, Germany got eliminated from the tournament after a 1-1 draw against Paraguay that led to a penalty shootout in Foxborough. Gustavo Alfaro's men held their nerve in the penalty shootout to secure a historic 4-3 victory. The India Meteorological Department, IMD, has issued an orange colour warning for very heavy rainfall over parts of Northeast India, Sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahe today. Heavy rainfall is also expected over Odisha, Jharkhand, Uttar Pradesh, Uttarakhand, Madhya Pradesh, Vidarbh, Chhattisgarh, Telangana, Tamil Nadu, Puducherry and Karaikal for tomorrow. And now, for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Abhishek. A month-long special intensive revision SIR of the electoral roll beginning today is covered by some of the dailies. SIR process begins in Delhi and four states today, reports the Asian Age. Voter verification drive begins in Delhi today, leads the Times of India. The statesman quoting Prime Minister Narendra Modi says, Indian diaspora living bridge between India, Seychelles. Bengal passes preventive detention legal curbs bill, notes the Hindu. Prime Minister to skip Khamenei's state funeral leads the Asian Age. And finally, Delhi mandates all two new wheelers to be electric from 2028 to fight pollution, reports the Indian Express. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Centre to withdraw temporary restrictions on sale and distribution of petrol and diesel from the 1st of July. West Bengal government to implement uniform civil code in the state, says Chief Minister Shubhendu Adhikari. Information and Broadcasting Minister announces major decisions to boost Indian film industry. Delhi government clears electric vehicles policy, cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. Amaravati Jilla Samachara Lekavintaru.
3: రాష్ట్రంలోని పంచాయతీలకు పరిశ్రమలు, విద్యా సంస్థలు, పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం, డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి

0: శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట వినోదం. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విక్రమ్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: వియాల వారి కయ్యాలు. చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో పి సునీతతో కలిసి పాడిన పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 100

150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట విజేత. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 40

0: వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి గురించి శ్రీ ఏలూరు ఎంగన్న గారి ప్రసంగం వింటారు.
2: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. గవ్వకు సాటి రాని పలుగా కులము కలసూయ చేత నన్నెవ్విది దూరినన్ నను వరించిన శారదలేచిపోవునే యువసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు.

ಕವಿಚಕ್ರವರ್ತಿ ಗುರ್ರಂ ಜಾಶುವ. ನವಯುಗ ಕವಿಚಕ್ರವರ್ತಿ ಗುರ್ರಂ ಜಾಶುವ. ಗವ್ವಕುಸಾಟಿ ರಾಣಿ ಪಲುಗಾ ಕುಲಮೂಕಲ ಸೂಯಚೇತ ನನ್ನೆವಿಧಿದೂರಿನನ್ ನನುವರಿಂಚಿನ ಶಾರದಲೇಚಿಪೋವುನೇ ಯುವಸುಧಾಸ್ಥಲಿನ್ ಪೊಡಮರೇ ರಸಲುಬ್ಧುಲು ಗಂಟಮೂನೆದನ್ ರವ್ವಲುರಾಲ್ಚೆದನ್ ಗರಗರಲ್ಪಚರಿಂಚೆದ ಆಂಧ್ರವಾಣಿಕಿನ್. ಅನಿ ಧೀಮಾಗ ಆತ್ಮವಿಶ್ವಾಸಂತು ಪದ್ಯವಿದ್ಯಾ ಪ್ರವೀಣುಡೈ ಅಧುನಾತನ ಅಭ್ಯುದಯಕರ ಸಾಹಿತ್ಯ ಚರಿತ್ರಲೋ ತನಕಂಟೂ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్న మహాకవి గుర్రం జాషువ. ఇంతకు ఎవరి జాషువ సవివరంగా తెలుసుకుందాం. అది 19వ శతాబ్దం ఉత్తరార్ధం. మన దేశ చరిత్రలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న సమయం అది. హైందవ సమాజంలోని మతపరమైన మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు, అనాచారాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం మరియు అస్పృశ్యత, వీటికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటాలు జరిగిన కాలం. లోపభూయిష్టమైన సంఘాన్ని సంస్కరించాలనే ప్రయత్నాలు శక్తివంతంగా జరిగిన ఆశావహ వేళ అది. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం మరియు దివ్యజ్ఞాన సమాజం మొదలగు స్వచ్ఛంద సంస్థలు, సంఘ సంస్కర్తలు రంగప్రవేశం చేయడం రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామమూర్తి, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలైన సంస్కరణ సారథులు దీక్షా కంకణ బద్ధులై దురాచారాలను ఖండిస్తూ స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. ఈ మహోద్యమాలకు వంగదేశము మరియు ఆంధ్రదేశము ప్రధాన కార్యశాలలు కావడం గమనార్హం. ఆనాడు మనల్ని బానిసలుగా చేసి పాలిస్తున్న ఆంగ్లేయులు ఒకవైపు రాజకీయ సుస్థిరత్వం సాధించడం, మరొక వైపు క్రైస్తవ మత ప్రచారం, ఈ రెండింటిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మన ఆంధ్రదేశంలో మచిలీపట్నం, గుంటూరులలో క్రైస్తవ మత ప్రచార కేంద్రాలు నెలకొల్పి గుంటూరు జిల్లా వినుకొండలో క్రైస్తవ మిషనరీ విద్యాలయాలు స్థాపించారు. అస్పృశ్యులుగా విలివేయబడిన ఆది ఆంధ్ర, ఆది ద్రావిడులు అనేకులు ఆకర్షితులై క్రైస్తవ మతం స్వీకరించారు. గుంటూరు జిల్లాలోని లూథరన్ క్రిస్టియన్ సంస్థ ప్రచారానికి పట్టుగొమ్మ. వినుకొండలోని బాప్టిస్ట్ మిషన్ నిర్వాహకులు ఆ ప్రాంతంలోని దళిత జాతుల వారిని ఆకట్టుకొని క్రైస్తవ మతంలోకి మార్చారు. ఇటువంటి పరిస్థితులలో గుర్రం వీరయ్య, యాదవ కులస్థుడు, గొర్రెల కాపరి, పల్నాటి వీరకథ, గొల్లసుద్దులు పాడటంలో నేర్పరి. చిన్నతనం నుండి చదువుకోవాలని అభిలాష కలిగి ఉండడం వల్ల వినుకొండలోని మిషనరీ స్కూలులో ప్రవేశించాడు. అక్కడే మిషన్ హాస్టల్లో చాట్రగడ్డపాడు లింగమ్మ, అదే లింగమాంబతో పరిచయం. అది క్రమంగా ప్రేమగా పరిణమించింది. ఆమె ఆది ఆంధ్ర స్త్రీ, అరుంధతి, మాదిగ కులానికి చెందిన స్త్రీ. వీరయ్య క్రైస్తవ మతం స్వీకరించి లింగమ్మను మనువాడాడు. కులాంతర వివాహం, బంధువుల నిరాదరణ, ఒకవైపు దారిద్ర్యం, మరొకవైపు కులమతాల పోరు, దుర్భరం ఆ కుటుంబ పరిస్థితి. ఆ దంపతులకే 1895 సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఉదయం తూర్పు దిగ్భాగం రాగరంజితమవుతుండగా వినుకొండలో ఊరికి దూరంగా ఉన్న మిస్సమ్మ తోటలో ఒక మూల ఇంట్లో జాషువా జన్మించాడు. ఎందరో పిల్లలు పుట్టిపోగా చాలా కాలానికి పుట్టినందుకు అల్లారు ముద్దుగా పెంచారు అమ్మా నాన్నలు. తరువాత 10 ఏండ్లకు తమ్ముడు ఇజ్రాయిల్ పుట్టాడు. జాషువా కళ్ళు విప్పగానే సాంఘిక రుగ్మతలు, మతోన్మాదం, కుల వ్యవస్థ,
అశాస్త్రీయ దృక్పథం.

ఇవన్నీ ఆయన ముందు నిలబడి వెక్కిరించాయి. జాషువా బాల్యంలో కొంటె కోణంగి, పోకిరి పిల్లలతో జతగట్టేవాడు, పిట్టల్ని వేటాడి బంధించి పంజరాలలో పెట్టేవాడు, ఉడతలకు ఉచ్చులు పన్నడం, కుక్క పిల్లల్ని పెంచడం, తన ఈడు వారితో కుస్తీలు పట్టడం, పరస్పరం కొట్టుకోవడం, ఇలా ఏ చీకు చింత లేకుండా బాల్యంలోని సుఖాలు మాధుర్యాలు అనుభవించాడు. కానీ అందరితోనూ కలుపుగోలుగా ఉండేందుకు కులం అవరోధంగా మారింది. ఇది అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. అవమానాలు, దారిద్ర్యం వల్ల కలిగిన దైన్యం జాషువా లేత మనస్సును గాయపరిచాయి, గుండెలను తొలిచివేశాయి. ఇక ఈ దారుణ సామాజిక దురన్యాయానికి ఎదురు తిరగక తప్పలేదు. ఇంతలో మరొక సంఘటన. ఊరిలో నాటకం ఆడుతున్నారు, కానీ అంటరాని వారికి ప్రవేశం లేదో అంటూ డప్పు వాయించి చాటింపు వేశారు. చిన్నతనపు కుతూహలం, జాషువాకు నాటకం చూడాలనే కోరిక, టికెట్లు కొనడానికి పోతే తిరస్కృతి. జాషువా సున్నితమైన పసి హృదయం బాధాతప్తమయ్యింది. జాషువాకు పిట్టలంటే ఇష్టం. తమ ఇంట బస చేసిన పరాయి వాళ్ల కౌజు పిట్టను దొంగిలించిన కొడుకును మందలించి లింగమాంబ నాయన దొంగతనం చేయకూడదు అనే నీతిని బోధించింది. ఆ మాతృమూర్తి చిన్నప్పటి నుంచే నీతి నియమాలు, సత్యం మొదలైన సద్గుణాలను బోధిస్తూ తన కొడుకును సక్రమంగా క్రమశిక్షణతో పెంచింది. 5వ ఏట వినుకొండలోని ఫాదర్ ఈ స్కూలులో విద్యాభ్యాసానికి శ్రీకారం. గురవమ్మ పంతులమ్మ బాలజాషువా కొంటి చేష్టలను భరిస్తూ కొట్టకుండా తిట్టకుండా బుజ్జగించి పాఠాలు చెప్పేది. అక్కడే 5వ తరగతి వరకు, ఆ తర్వాత హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో సవర్ణ హిందువుల మధ్య చదువు సాగించాడు. అక్కడి ఉపాధ్యాయులు పంచమజాతి మీద అసహ్యం, కోపం, జుగుప్సాభావం కలవారే కానీ దయగలవారి సంఖ్య తక్కువ. ఆ అవమానకర పరిస్థితులలో ఆటుపోట్లను తట్టుకుంటూ చదువుకున్నాడే కానీ కలతలతో గాయపడిన హృదయం తిరుగుబాటు తత్వం నేర్పింది. బాపట్ల ట్రైనింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న కవితా హృదయం అగ్గిరవ్వలు రాల్చింది. అమ్మ ఊరడింపుతో ఎలాగో ఎదురీది విద్యార్థిగా విజేత అయ్యాడు జాషువా. మేడ్యూ ఆర్నాల్డ్ అన్నట్లు గాయపడిన హృదయము నుండే ఉన్నతోన్నతమైన భావవాహినులు స్రవిస్తాయి. ఇక్కడ మానిషాద శ్లోకం కూడా గుర్తుకు రాక మానదు. శోకమున బలుకు పలుకే శ్లోకంబయ్య నిలిచినట్లు లోకోత్తరమై, నిజమే జాషువా గారి విషయంలో ఇదే జరిగింది. వేదనయే హృద్య పద్య విద్యగ వెలసెన్ అని సగర్వంగా చెప్పుకోవాలి. అతని ప్రతిభ సహస్ర ముఖాలుగా సమస్త దిక్కులకు ప్రసరించింది. ఆ తరువాత ఉత్తమ కవిగా, మానవతావాదిగా, మీదుమిక్కిలి హేతువాదిగా భాషించేందుకు ఈ మానని గాయాలే పటిష్టమైన పునాది రాళ్లుగా నిలబడ్డాయి. 1910లో జాషువాకు మేరీతో వివాహం జరిగింది. అన్యోన్య దాంపత్యం, 46 సంవత్సరాల సంసార యాత్ర, ఆర్థిక ఇబ్బందుల మధ్య కొన్ని ఒడిదుడుకులు ఉన్నా శోభాయమానంగా హైగానే జరిగింది. జాషువా గారు తన భార్యను ముద్దుగా మెరాయ్ అని పిలిచేవారు. వీరికి 2 కుమారులు, 3 కుమార్తెలు. పెద్ద కుమారుడు పద్మనాభన్ ఉపాధ్యాయుడు, అతని భార్య కూడా ఉపాధ్యాయురాలే. చిన్న కుమారుడు వలరాజు, అలరాజు బయ్యి ఇది వలరాజు అయ్యింది. ఈయనేమో కవిత్వం రాసేవాడు, నాటక రచయిత. పెద్ద కుమార్తె కాంతామణి, 2వ కుమార్తె పద్మావతి, 3వ కుమార్తె హేమలత. ఈమె పెళ్ళి గోరా, అదే గోపరాజు రామచంద్రరావు గారి కుమారుడు లవణంతో గాంధీగారి సబర్మతి ఆశ్రమంలో జరిగింది. కవిగారి జయాపజయాల్లోనూ, గౌరవాగౌరవాలలోనూ, కష్టనష్టాలలోనూ పాలు పంచుకున్న అర్ధాంగి మేరీ 1956లో కాలధర్మం చెందింది. ఈ సందర్భంగా జాషువా హృదయ వేదనను వినండి.

ಶ್ರೀ ಕೋರನು ತ್ವದೀಯ ಸ್ವರ್ಣ ವೈಕುಂಠಮುಲ್. అని హృదయ విదారకంగా వాపోయాడు. మొదటి భార్య మేరీ గతించిన 5 సంవత్సరాలకు అనగా 1961లో జాషువా విమలమ్మను వివాహం చేసుకున్నాడు. జాషువా గారు 1910-11లో చాట్రగడ్డపాడులో బడిపంతులుగా ఉద్యోగ పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆ తదుపరి టూరింగ్ టాకీస్టులలో కథావాచకుడుగా, అంటే మూకీ సినిమాలకు వెనుక కథ చెప్పడం ఆ పని చేశాడు. నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు 6 నెలలు ఒకే జత బట్టలతో దుర్భర జీవితం గడిపాడు. అవి పగలంతా మొండానికి, రాత్రంతా దండానికి ఉండేవట. 1915-16లో రాజమహేంద్రవరం కోటిలింగాల ప్రాథమిక పాఠశాలలో నెలకు 8.5 రూపాయల జీతంతో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సందర్భంగా అప్పటికే సుప్రసిద్ధులైన వీరేశలింగం పంతులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారులను దర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాడు నవ యువకవి జాషువా. అవి ప్రథమ ప్రపంచ మహాసంగ్రామం రోజులు. మేరీ 2 పిల్లలతో సంసార యాత్రకు జీతం చాలక సైన్యంలో చేరేందుకు సంసిద్ధుడయ్యాడు. అంతలో యుద్ధ విరమణ జరగడంతో రిక్రూట్మెంట్ ఆపేశారు. కానీ తోలేటి సుబ్బారావు గారితో పరిచయం బాగా కలిసొచ్చింది. సత్యవయలు గున్నేశ్వరరావు గారి చింతామణి నాట్య మండలికి రుక్మిణీ కళ్యాణం నాటకం రాసి ఇచ్చాడు. 1919లో గుంటూరులో యునైటెడ్ లూథరన్ క్రిస్టియన్ పాఠశాలలో తెలుగు పండితుడుగా నియమింపబడ్డాడు. 1928లో గుంటూరు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి సన్మాన సభలో పద్యపఠన చేసి 116 రూపాయలతో సన్మానం అందుకున్నారు. ఇది గొప్ప ప్రోత్సాహం. బాపట్ల బోర్డు స్కూల్లో తెలుగు పండితుడుగా నియమింపబడి, తరువాత వినుకొండకు బదిలీ కాబడి 1942 వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. 1942లో నేషనల్ వార్ ఫ్రంట్ నెల్లూరు జిల్లా ఆర్గనైజర్, న్యాయవాది, జస్టిస్ పార్టీ ప్రముఖుడు సానికొమ్ము మాల కొండారెడ్డి గారు యుద్ధ ప్రచార శాఖలో అసిస్టెంట్ సాంగ్ పబ్లిసిటీ ఆఫీసర్గా ప్రవేశింపజేశారు. 1945 వరకు 3 ఏళ్లపాటు ఎన్నో గేయాలు వ్రాశారు. రక్తగానం పేరిట వెలువరించారు. జాషువా గారు 1957 నుండి 1959 వరకు మద్రాస్ ఏఐఆర్ ఆకాశవాణిలో కార్యక్రమ ప్రయోక్తగా పనిచేశారు. మరల గుంటూరుకు రాకతో కవిగారి జీవన యానంలో గొప్ప మలుపు తిరిగింది. అక్కడ జాషువా సాహిత్యాభిమాని ఏకా ఆంజనేయులు గారు అరండల్పేటలో గోపాలకృష్ణయ్య తోటలో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇక గుంటూరు పౌరుడుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న జాషువాకు కావ్యరచనలు చేయడం, కవితాగోష్ఠులు, సన్మాన సభలు, సాహిత్య సమావేశాలలో ముమ్మరంగా పాల్గొనడం నిత్య కృత్యాలయ్యాయి. ఇక ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులు, శక్తులు దోసమటం చెర్రింగియును దుందుడు కొప్పగా పెంచినారమే మీసలు 2 బాసలకు మేమె కవీంద్రుల మంచు తెల్పగా అని ధీమాగా తమ ధిషణత్వమును ప్రకటించుకొని ఇటు గద్వాలటు చిన్న పట్టణము మధ్యం గల్గు ప్రాగ్దేశమును చుట్టి నానారాజ సందర్శనం చేసి తమ అష్టావధానాలు, శతావధానాలతో, పాండవ విజయాలు ఇత్యాది పౌరాణిక నాటకాలతోనూ తిరుపతి వెంకటకవులు ఒకవైపు, అంతే గొప్పవారైన జంట కవులు, కొప్పరప కవులు మరొక వైపు పోటీపడి ఉర్రూతలుగిస్తున్న సమయం అది. సహజంగా జాషువాపై వీరి ప్రభావం పడి

అవధానాలు చేయడం ఆరంభించాడు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలిసి జంట కవులుగా ఆ పని చెయ్యాలనుకుంటే పేర్లు కుదరలేదు. జాషువా పిచ్చులు అనో లేదా పిచ్చి జాషువాలు అనో అయ్యింది. ఇక అంతటితో జంట కవుల అవధానాలకు స్వస్తి చెప్పి జూపూడి హనుమశాస్త్రి వద్ద కాళిదాసు మహాకావ్యాలు, మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం ఇత్యాదులు శ్రద్ధాసక్తులతో చదువుకున్నాడు. అవధాన విద్యా సాధనతో పాటు తమ్ముడు ఇజ్రాయిల్ నేత్రావధానం చేయడానికి ప్రోత్సహించాడు. నాటక రచనలో మాత్రం సఫలీకృతుడై రుక్మిణీ కళ్యాణం, చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం, ధ్రువ విజయం, మీరాబాయి వంటి పౌరాణికాలు రచించిన ఆ తరువాత పరిణతి చెంది సమాజంలోని అసమానతలను, అస్పృశ్యత పెనుభూతం చేసే వికృత చేష్టలను ఆకలింపు చేసుకున్న పిమ్మట ఇక సమాజంపై కత్తి కట్టాడు. కత్తి కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు, దాని విధానంపైనే ద్వేషం అంటూ ఆ రోజుల్లో ముమ్మరంగా సాగుతున్న భావకవిత్వాన్ని ఈసడించి సామాజిక స్పృహతో ఘాటైన విమర్శనాత్మక కవిత్వం జాలువార్చాడు. అసలు సిసలైన సామాజిక కవిగా పద్యాల జూలు విదిల్చాడు.

బాగుపడునే భావి భరత జాతి, బాగుపడునే భావి భరత జాతి. ఈ విమర్శకు కారణం వర్గస్పృహ, హేతువాదం, రాజకీయ ఆర్థిక దృష్టి, ఆయన జీవన వేదనలో నుండి పుట్టుకొచ్చి అత్యధునాతన విజ్ఞాన సౌరభాలు విరజిమ్ముతూ వికసించడమే. వీరు రమారమే 30 కావ్యాలు, 7 భాగాలు ఖండకావ్యాలు, 2 నాటకాలు, 4 నవలలు రచించారు. అనాథ, స్వప్నకథ, గబ్బిలం 2 భాగాలు, ముసాఫరులు, నాకథ 3 భాగాలు, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కృత్తలోకం, నాగార్జున సాగర్, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైనవి. ఇందులో గబ్బిలము, ఫిరదౌసి ఈ 2 సుప్రసిద్ధాలు. జాషువా గారు సమసమాజ స్థాపన, అస్పృశ్యత నిర్మూలన, దేశభక్తి ప్రబోధం లక్ష్యాలుగా రచనలు చేశారు. వర్ణ వ్యవస్థ, అస్పృశ్యత భరింపరానివి. గాంధీజీ పంచములకు హరిజనులని పేరు పెట్టారు. వారి దీనావస్థను జాషువా గుండెలు కరిగేలా వర్ణించాడు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలువురు కుమారులనుట విన్నాము కాని పసర

ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు. కసరి బుస కొట్టునాతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు. కవిగా జాషువా గొప్ప పేరు ప్రతిష్టలు గడించాడు. అయినా కులం పేరిట అవమానాలు తప్పలేదు. ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నాడు వెంకటగిరి సంస్థానానికి వెళ్లేందుకు. ఆ కంపార్ట్మెంటులో ఒక పండితుడు జాషువా కవిత్వం విని భేష్ భేష్ అని ప్రశంసిస్తూనే మీదే కులం అని ప్రశ్నించాడు. నేను క్రైస్తవుణ్ణి అన్నాడు జాషువా. ఇక అంతే, వాణి మైలపడ్డదని చివాలున లేచి అట నుండి వెళ్ళిపోయాడు. తరువాత వెంకటగిరి రాజావారితో జాషువా ఇలా నివేదించుకున్నాడు. నా

బాకున కృమ్మినట్లగును, బాకున కృమ్మినట్లగును పార్థివ చంద్ర వచింపసిగ్గగు. కులమత వర్గ భేదాలు విస్మరించి మానవులందరూ సోదరుల వలె కలసిమెలిసి జీవించాలని, జంతువుల ఎడ భూతదయ కలిగి ఉండాలని, కవులను కళాకారులను రచయితలను గౌరవించాలని జాషువా రచనల్లోని సందేశం. ఆయన సందేశాన్ని పాటించకపోతే ప్రగతి లేదు, అభ్యుదయం అసలే ఉండదు. ఈ మహాకవి చేసిన సాహితీ సామాజిక సేవలను సకలాంధ్ర దేశం గుర్తించింది. పెక్కుచోట్ల అనేక విధాలుగా పలు బిరుదులతో ఘనతరంగా సత్కరించింది, సన్మానించింది. ఇక 1933లో జయపుర సంస్థానాధీశ్వరులైన విక్రమదేవవర్మ గారు కవి పండిత సమక్షంలో కవితా విశారద బిరుదు, 1936లో వినుకొండ ప్రజలు కవికోకిల బిరుదు, 1952లో తిరుపతిలో మధురస్త్రీనాథ బిరుదు, 1964లో ఏలూరులో విశ్వకవి సమ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. విశిష్ట కవిగా కీర్తిగాంచిన జాషువా రచనలకు ఎంతో ప్రశస్తి లభించింది. ముఖ్యంగా 1947లో విజయవాడ పట్టణ ప్రజలు పౌర సన్మాన సభ ఏర్పాటు చేసి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి చేతుల మీదుగా గండపెండేరంతో సత్కరించి కవి దిగ్గజ నవయుగ కవిచక్రవర్తి బిరుదములతో ఘనంగా సన్మానించారు. ఏనుగు అంబారిపై ఎక్కించి ఊరేగించారు. 1964లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్చే విధాన పరిషత్తులో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా ఎమ్మెల్సీగా నియమింపబడ్డారు. మరియు 70లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ పురస్కారమును, భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేయడం తెలుగువారైన మన అందరికీ గర్వకారణం. ఒకానొక సందర్భంలో జాషువా గారు ఇలా చెప్పుకున్నారు. చెల్లపిల్ల సత్కవీషుడు ప్రసిద్ధుడు వీర శతావధాని, చెల్లపిల్ల సత్కవీషుడు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభరక్తనాళం.

ఎందరో సాహితీవేత్తలు, సద్విమర్శకాగ్రణులు వీరి కావ్యాలను తరచి పరిశీలించారు, పరిశోధించారు, పలు చోట్ల ఎన్నో పత్రాలు సమర్పించారు. జాషువా కృతుల సమాలోచన పేరిట డాక్టర్ బి భాస్కర చౌదరి గారు ఎస్వే యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. జాషువా సాహిత్యం సామాజిక న్యాయం అనే అంశం మీద డాక్టర్ టి వరప్రసాద్ గారు డాక్టరేట్ చేశారు. ఇంకా త్రిపురనేని సుబ్బారావు గారు, డాక్టర్ కత్తి పద్మారావు గారు, ఆచార్య రాచపాళ్యం గారు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు ఎందరో ఎన్నో పత్రికలలో వ్యాసాలు రాశారు, పుస్తకాలు తెచ్చారు, ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. మహామనీషి, హృదయ పద్య ప్రజాకవి, నవయుగ కవి చక్రవర్తి జాషువా కవి గారు తన మేధో సంపత్తిని, కవితా శక్తినంతా 5 దశాబ్దాలు సంఘ సంస్కరణకు, దళితుల విముక్తికి, అస్పృశ్యత నిర్మూలనకు వినియోగించారు. కొంతకాలం పక్షవాతం బారిన పడి 1971 జూలై 24 గుంటూరులో పరమపదించారు. వారి భౌతిక కాయం మన మధ్యన లేకపోయినా కీర్తికాయం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుకు ఆయన రచించిన ఈ చిన్ని పద్యమే నిదర్శనం. రాజు మరణించెనుక తారరాలిపో

0: అవును, నవయుగ కవి చక్రవర్తి నిక్కువముగా పూజనీయుడే. వారి పరమ పవిత్ర పటుత్వ కవిత్వ మహత్వ శక్తికిదే నా కమ్ర వినమ్రతాపూర్వక అక్షర నివాళి.
1: శ్రోతలు, ఇంతవరకు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి గురించి శ్రీ ఏలూరు ఎంగన్న గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నేను ఇంకా ఇంకా
1: అభిలాష కార్యక్రమంలో ముందుగా విన్న పాట సుందరకాండ. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి మరియు లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: చెవులు మేలేస్తా.
1: ఇంకేం చేస్తారు?
0: రుంప చెంప

0: విన్న పాట సంబరాల రాంబాబు చిత్రం కోసం పిఠాపురం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం వి కుమార్. ఈ పాట వినిపించమని హైదరాబాద్ మల్లాపూర్ నుండి రజని, మహేష్, అనుమల్ల, నయన, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, మోక్షిత్, మణిచంద్ర, మణిదీప్, హంసిని, హరిణి, సుధీర్, రజిత, రాజేష్ మరియు లలిత వీరేంద్ర కోసం ఈ పాట విన్నాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సమరసింహారెడ్డి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణి శర్మ. ఈ పాట వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ మరియు యంగముని వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విశ్వనాథ నాయకుడు చిత్రం కోసం పి సుశీల, రమేష్ గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి చిన్న ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా
2: సై బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: విన్న పాట ప్రేమ సంకెళ్ళు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాట వినిపించమని బుక్రాయ సముద్ర మండలం దండువారిపల్లె నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, గగన్, నరసింహ, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, మంగళ, మునేంద్ర, కిష్టప్ప, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, లత మరియు చరిత వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

నషాముక్త భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా సంబంధిత విభాగాల అధికారులతో ఆయన నార్కో కోఆర్డినేషన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత సాధన లక్ష్యంగా కార్యాచరణ మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అలాగే నేరస్తులైన కీలక సూత్రధారులను త్వరితగతిన గుర్తించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక రోడ్మ్యాప్ రూపొందించుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని

ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. నషాముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకొనడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రూపకల్పన వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. తాము ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు బానిసలు కాబోమని, డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక

0: మాదకద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదకద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్తి భారత దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. మత్తు పదార్థాల డిమాండ్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో నషాముక్త్ భారత్ హ్యాష్ ట్యాగ్తో లక్షల మందికి చేరుకుని డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నమోదు చేసుకుని నషాముక్తి మిత్ర డిజిటల్ సర్టిఫికెట్ బ్యాడ్జీలను పొంది అధికారికంగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో S2 లైఫ్ నోటు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృతస్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాద తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవడం విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్దికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, చికిత్స కంటే నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గంజాయి రవాణా సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అన్నారు. ఏజెన్సీ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి జీరో కల్టివేషన్ సాధించామని స్పష్టం చేశారు. లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా, కొనుగోలు చేసినా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ 1985 NDPS చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
1: 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే AOB ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడ నుంచి తెప్పించుకున్నాం. రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడా కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా అదృష్టం కింద భావించాను.

0: ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్. ఈ రోజు ఎంత వరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
1: ఈ వారోత్సవాల్లో భాగంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని అధిగమించడానికి వ్యసనాలకు దూరంగా ఉండడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ధ్యాన యోగ శిబిరాలను నిర్వహించారు. యోగా ఫర్ వెల్నెస్, సే నో టు డ్రగ్స్ సందేశంతో నిర్వహించిన యోగా ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా నిరోధించడానికి ఒకవైపు కఠిన నిఘా ఉంచుతూనే మరోవైపు వ్యసన పరులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, వాటి అక్రమ రవాణా విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
2: ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వసూలు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మార్చరపడిన సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. నషాముక్త భారత్ వారోత్సవాలు కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి చేపట్టిన ప్రజా ఉద్యమం. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కుటుంబం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసినప్పుడే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుంది. మత్తుకు దూరం భవిష్యత్తుకు చేరువ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ వ్యసనరహిత భారత నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని ఈ వారోత్సవాలు పిలుపునిస్తున్నాయి. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరు కోరుతున్నారు 7th Sense ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన

తర్వాత గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి, గీత రచన భువనచంద్ర.

తరువాత మీరు వినబోతున్న పాట గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి ఘంటసాల గానం చేశారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి. వీరి కోరికపై ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. విజయవాడ కేంద్రం నుండి
2: లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి, మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి, త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏ దేశం తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్స్ తెలిస్తే నాకు పంపిస్తూ ఉందని అంతుల్ దాన్ విక్రాంత్ రోణా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

వెల్ మరి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరత హార్వెల్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం బీజేఎస్పీతో. 10:36 దాటి అలా పరుగులు తీస్తోంది క్లాక్ లో టైమ్. అండ్ నేను అడిగిన ప్రశ్న, ఏ దేశం ఇటీవల తన H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ జయస్వీ అంటూ పద్మ, భవ్య, చింటూ, శేఖర్ గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరైన సమాధానంతో పాలంపోలే ఆలగడ్డ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం పంపించారు. సోమనాథన్, జనార్దన్ రావు గారు వనజమ్మ, వెంకట భావన, తాటిపత్రి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. హాయ్, గుడ్ మార్నింగ్ జయస్వీ గారు, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరైన సమాధానం పంపినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అంటూ తణుకు చిన్న కాకా నుంచి సుమ గారు పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అలాగే ఢిల్లీ నుంచి మనకి సుదర్శనం శ్రీకుమార్ గారు, పెరుమాళ్ శ్రీవాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ దిస్ H2A రాకెట్. అండ్ తిరుపతి నుంచి మనకి సంహిత, గదిరాజు రైట్ ఆన్సర్ పంపించారు.

అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు, మీరు చాలా బాగున్నాను. అండ్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది, ఏంటి మీ వాయిస్ లో ఏదో కాస్త ఇబ్బంది వినిపిస్తుంది, అఫ్ కోర్స్ సీజనల్ కదండి, అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి, అవి కూడా నన్ను పలకరిస్తూ ఉంటాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మిరియాలు పసుపు కలిపి తాగేయండి, అంత సెట్ అయిపోతుంది జయస్వి గారు అంటూ, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో పాటుగా నాకు శృతి గారి వాయిస్ అన్న, ప్రసన్న వాయిస్ అన్న చాలా ఇష్టం అండి, సో పాడుతూ ఉంటే మీ గాత్రం ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు, టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ యువర్ సెల్ఫ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆన్సర్ మాత్రం మార్చేశారు, అయ్యయ్యో ఎంఎంఎస్ నివాస్ గారు ఆలోచించండి, అది కాదు ఆన్సర్, దగ్గరగా ఉన్నారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, ఈ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు నేను ఎప్పటి నుంచో వింటున్నటువంటి పేర్లు, ఎస్ నిజంగా అండి, మీలాగా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మనకి శ్రోతలు అన్నమాట. సో మన లిజనర్స్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఇది ఈనాటిది కాదు, ఈనాటి ఈ బంధం ఏనాటిదో. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవ అమ్మ గారు, రేఖ, సాయి, మౌనిక వీరందరూ మెసేజ్ చేశారు. సో ఆన్సర్ వీల్ చేసే టైం వచ్చింది, రైట్ ఆన్సర్ వచ్చేసి జపాన్ అన్నమాట. ఎస్, H2A రాకెట్ పై వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది జపాన్. సో సరైన సమాధానాలు పంపించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆన్సర్ రివీల్ చేసేసిన తరువాత మళ్ళీ మీరు ఆన్సర్స్ పంపించకండి, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అనమాట. సో ఇది స్పెసిఫిక్ గా దానికోసం దీన్ని డిజైన్ చేశారు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, గ్లోబల్ స్కేల్ కి సంబంధించి క్లైమాటిక్ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ లో ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాని మీద చేసిన H2A రాకెట్. సో వెల్, జపాన్ రైట్ ఆన్సర్. ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా మూడవ ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనేటువంటి సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని పంపిస్తూ ఉండండి, ఆన్సర్ దాని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. కృష్ణదేవరాయలు వారు జాంబవతి కళ్యాణం అనే సాహిత్యాన్ని ఏ భాషలో రచించారు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సో ఎవరు ఆన్సర్స్ పంపించారో చూద్దామా. వెల్ గుడ్ మార్నింగ్ జేస్వి గారు అంటూ ఫస్ట్ తెలుగుని పంపించినట్టున్నారు కర్ణతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే అబ్సల్యూట్లీ సరైన సమాధానం పంపించారండి రామారావు గారు, రజనీ కుమార్ గారు, సేరి కలవపూడి గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు. జయస్వి గారు ఒక పాట పాడొచ్చు కదా, ఈ జలుపు గొంతుతో కూడా పాట కావాలా అండి? సరే తప్పకుండా పాడదాం, మంచి జలుబు పాటే పాడదాం. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ క్యూ. గుడ్ మార్నింగ్ బాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. అలాగే లలితా మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ తెలుగు లేదా తుళు అంటూ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కాదండి. తిరుపతి నుంచి గరిరాజ్ గారు, సంహిత గారు సరైన ఆన్సర్ అందించారు. రేడియో మిత్రులకి శుభదినం, శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే చిన్న కాకాణి నుంచి సుమా గారు సరైన సమాధానం అందించారు. అనురాధ గారు అనంతపురం నుంచి అండ్ హాయ్ జయస్వి గారు అంటూ కర్నూలు జిల్లా నుంచి కల్లూరు మండలం కొంగనపాండ్ నుంచి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ వీరి ముగ్గురు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో సోమనాథం జనార్దన్ రావు గారు మరియు కుటుంబ సభ్యులు. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి సరైన సమాధానం అందించారు. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సుదర్శనం గారు, శ్రీకుమార్ గారు, పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. సో వెల్ అందరూ కూడా సరైన సమాధానాలు అందించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సంస్కృత భాష అనమాట. సంస్కృతంలో ఆయన రచించారు శ్రీకృష్ణ దేవరాయల వారు జాంబవతి కళ్యాణం అనే సాహిత్యాన్ని సంస్కృత భాషలో రచించారు. సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను. సో దీంతో పాటుగా మనకు కొంతమంది ఆన్సర్స్ పంచుకుంటున్నారు. హాయ్ జయస్వి గారు అక్కడపాక నుంచి రమ రైట్ ఆన్సర్ పంపించారు సరైన సమాధానం.

తో కోనకొండ రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంస్కృతం అంటూ మనకి మెసేజ్ చేశారు. అయ్యో ఇప్పుడే క్వశ్చన్ మిస్ అయిపోయాను. బట్ ఎనీవేస్ ఇంకొక బ్యూటిఫుల్ క్వశ్చన్ మీకోసం అడుగుతాను. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్. మరి నా తదుపరి ప్రశ్న, భారత్ ఇన్నోవేట్ సమ్మిట్ 2026 భారతదేశం మరియు ఏ దేశం కలిసి ప్రారంభించాయి? భారత్ ఇన్నోవేట్స్ సమ్మిట్ 2026ని భారతదేశం మరియు ఏ దేశం కలిపి ప్రారంభించాయి? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తుందండి 8662488114 నెంబర్కి.

పంపిస్తుండండి. హాయ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఎఫ్ఎం ఆన్ చేసాము, టుడే మిమ్మల్ని మిస్ అయిపోయామండి. అయ్యో, కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ మెసేజ్. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దిస్ ఇస్ విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్. మై ఆన్సర్ ఈజ్ అంటూ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్స్ అ లాట్. అలాగే భారత్ ఇన్నోవేట్స్ సరైన సమాధానం పంపిస్తూ మనకి కోనకొండ రమణ గారు, రమణారావు గారు బెంగళూరు నుంచి పంపించారు సమాధానం అంటూ సరైన ఆన్సర్ అందిస్తూ. రామారావు గారు, రజనీ కుమారి గారు సేరి కల్వపూడి గుడ్లవల్లేరు మండలం నుంచి పంపించారు, ధరినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ ఆన్సర్ తో మనకి కర్నూతల్ సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు, అండ్ రైట్ ఆన్సర్ తెలుగులో. సో వేదవ్యాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్యాంక్ కాలనీ నుంచి మనకి సాయి శ్రీష పంపించారు రైట్ ఆన్సర్ సమాధానం అంటూ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుంచి సుంకన పండు, భూదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. దేవసేన గారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి, అనంతపురం నుంచి మనకి మూడవ రోడ్ మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ గారు భారత్ మరియు అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు మనజమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ అంటూ సుదర్శనం గారు, శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నుంచి మనకి శ్రీరాములు గారు, లక్ష్మమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, థ్యాంక్స్ అ లాట్ అండి. తెలుగు భాష లేదా తుళు భాష, అయితే జల్లంత తుళ్ళింత కావాలి గీతాంజలి పాట సినిమా నుంచి. ఓహో, సాంగ్ రిక్వెస్ట్ టైం అయితే ఇది కాదండి, అన్యదా భావించకండి. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకా చాలా మంది మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు, అండ్ ఇందులో భాగంగా మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పెట్టారు అంటే, హాయ్ జయస్వి గారు, మేడం మేడం సారీ, ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఉన్నాను, సో అందుకని రిక్వెస్ట్ కాకుండా ఏదైనా ఒక మంచి సాంగ్ హమ్ చేస్తారా, మా అమ్మగారికి ఇష్టమైన పాట అనుకున్నాను మేడం, ఓకే అంటూ పంపించారు. సో నేను ప్రయత్నిస్తానండి, మాట అయితే ఇవ్వలేను. ప్రస్తుతం రేడియో వినడానికి నాకు టైం కుదరట్లేదు, అండ్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, ఇవాళ మా అమ్మగారిది అంటూ పంపించారు. సో ఏదైనా ఒక మంచి పాట పాడే ప్రయత్నం అయితే చేస్తాను. రామచంద్రరావు గారు లబీపేట నుంచి మనకి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ నెక్స్ట్, హాయ్ జయస్వి, మా కోసం పాట పాడండి తప్పకుండా. టాబ్లెట్ లేంటే, లేకపోతే విజయవాడ నుంచి మల్లికార్జున గారు, అంత అవసరం లేదండి, సీజనల్ గా అందరికి వచ్చేటువంటి మార్పులే, ఆ లెక్కన అందరూ కూడా అదే చేస్తారేమో, సో ఆలోచించుకోండి. ఓకే, సో సీజనల్ గా పలకరించేటువంటి వాటిని మనం కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటే బాగుంటాం అనమాట. నెక్స్ట్, హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? హరివిల్లికి స్వాగతం అంటూ సోమనాథ జనార్దన్ రావు గారు పంపించారు, నెల్లూరు జిల్లా నుంచి. నేనైతే చాలా బాగున్నాను, అండ్ వాయిస్ ఏదో కాస్త తేడాగా ఉంది. ఎస్, ఉంది, ఉంటుంది, ఏం చేస్తాం, సీజనల్ గా నన్ను అప్పుడప్పుడు అవి పలకరించాయి అనమాట, అవి కూడా నన్ను హాయ్ జయస్వి ఎలా ఉన్నావు అని. సో అవి నన్ను పలకరించాయి కాబట్టి చాలా మంది సాంగ్ అడుగుతున్నారు. ఎనీవేస్, ఈ అద్భుతమైనటువంటి గానామృతాన్ని వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అనగనగనగా ఒక రాజు, గగనమునీలే మహారాజు, కనబడలేదా?

ఇస్తాడు. పండుగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకు అందిస్తాడు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేసి వినిపిస్తాను, అండ్ అలా హమ్ చేసి వినిపించాను కూడా. సో ఇది ఇంతకీ ఆన్సర్ చెప్పలేదు కదా, ఫ్రాన్స్ అనమాట. సో ఈ హడావిల్లో ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. సో రైట్ ఆన్సర్ అయితే ఫ్రాన్స్. వెల్ మరి చాలా మంది మంచి మంచి సాంగ్స్ అడిగారు, మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ జయస్వి గారు బ్యూటిఫుల్ సాంగ్ అంటూ పంపించారు. బాయ్ బాయ్ బాస్, శుభదినం. మీకు కూడా శుభదినం అండి. హ్యావ్ ఎ గుడ్ డే, ఎంజాయ్ యువర్ డే. ధర్మరావు గారు ఛత్తీస్గఢ్ దీని నుంచి ఫ్రాన్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్ విత్ అ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జేఎస్పీతో.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసవ. గ్రామీణాభివృద్ది కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. బీబీజీ రామ్జీ జాతీయ స్థాయిలో ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని, జులై 2న తిరుపతిలో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరగనున్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన నిన్న మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందుందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేచియాంగ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో నిన్న ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్టంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాలను ఆయనకు లోకేష్ వివరించారు. రాష్టానికి వస్తున్న పెట్టుబడుల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పారిశ్రామిక ఉద్యాన హబ్గా రాయలసీమను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు మరియు దేశ పాలనా వ్యవహారాలపై అవగాహనకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. జనసేన సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల కానున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజులు రాష్టంలో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో ఆయిల్ పామ్ అభివృద్ది కార్యక్రమం కింద 12,391 హెక్టార్లలో ఈ పంట సాగుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఈ పథకం కింద సాగు చేయబోయేది పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులిచ్చారు.

ఈ రోజు ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టంతో 76,558 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకోవైపు కొత్త సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్న మన ఇండస్ట్రీ కూడా ఉంది. అద్దరి పోలా మరి చాలా ఉంది మ్యాటర్ అని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక రెండు పాటలు వేరే వచ్చేసేయండి, మన షో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట శ్రీమణి గారి లిరిక్. మరి నాని పాట వచ్చిందంటే ఎవరు వచ్చిండాలి మీకు ఈ పాటకి అర్థమైపోయింది? ఎస్, మీ ఆర్జే శృతి. సో మరి స్టూడియోలో టైం అయిపోయింది, మన టైం అంటే మన టాలీవుడ్ టైం, మన కబుర్లు చెప్పుకునే టైం అయిపోయింది సినిమాల గురించి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. అయితే మరి ఈ రోజు మన షోలో స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఒకవైపు బర్త్డే కేక్ కట్ చేస్తున్న మన సినిమా సెలబ్రిటీ

బ్రహ్మాస్త్ర మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:16 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనము నా సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కొత్త మూవీ పోస్టర్ రివీల్ అయింది. అద్దరిపోయింది. అసలు మనకు అర్థమైతే కనుక ఆ పోస్టర్లో చాలా విషయాలు ఉన్నాయి, బట్ నాకు అర్థమైంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడని, అంతే అదనమాట మ్యాటర్. బట్ మై డియర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరు అస్సలు తగ్గకండి, ఈ పోస్టర్ని డీకోడ్ చేసే పనిలోనే ఉండండి. ఎందుకంటే ఆ మధ్య వారణాసి మూవీ పోస్టర్కి సంబంధించి కూడా బోల్డ్ అన్ని స్టోరీస్ వచ్చాయి. ఎంతోమంది డీకోడ్ చేయడానికి ట్రై చేశారు, చేసి చేసి చేసి ఎన్నో విషయాలు బయటికి తీశారు యాక్చువల్గా. సో మరి దీనికి ఏం చెప్తారు చూద్దాం. ఓకే, సో అది అలా ఉంచితే హోంబలే ఫిల్మ్ బ్యానర్ లో సూర్య యాక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం గదులుకొండ గణేష్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఆది సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ గంగా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో, చంద్రబోస్ లిరిక్ అనమాట. సో 11:26 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబులు టైమ్, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నెక్స్ట్ ఏంటంటే సూర్య అండ్ డైరెక్టర్ జ్ఞానవేల్ వీళ్ళ కాంబినేషన్ లో జై భీమ్ సినిమా చూసాం కదా మనం, మన తెలుగులో కూడా సక్సెస్ అయింది సినిమా. అయితే వీళ్ళ కాంబినేషన్ లో నెక్స్ట్ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారట. సూర్య అండ్ కయాదు లోహర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారన్నమాట ఆ సినిమాలో. అండ్ 99% దీన్ని హోమబుల్ ఫిల్మ్స్ అంటే సలార్, కాంతారా, కేజీఎఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుంది, అది మ్యాటర్. అండ్ రీసెంట్ హిట్ మరి లవ్లీ లవ్లీ మ్యూజిక్ అందించిన అంటే కరుపు సినిమాకి మ్యూజిక్ అందించిన సాయి అభ్యంకర్ ఈ సూర్య నెక్స్ట్ సినిమాకి కూడా మ్యూజిక్ చేయబోతున్నారు, అది మ్యాటర్. ఓకే, అండ్ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈ ఇయర్ నవంబర్ 19 రిలీజ్ కాబోతోంది. మరి ఈ నగరానికి ఏమైంది సినిమాకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి నెక్స్ట్ పార్ట్ 2 కోసం అయితే జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది మేము ముందుకి. ఓకే, నెక్స్ట్ ఇంకా మన బర్త్డే స్టార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి అయితే కొత్త సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

విష్ణు విన్యాసం సినిమా నుంచి సాంగీతం విన్నారు. అండ్ మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇవాళ చాలా మంది బర్త్డేస్ ఉన్నాయండి. స్పెషల్గా మన అల్లరి నరేష్ కామెడీని ఎఫర్ట్లెస్ గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన హీరో అని చెప్పచ్చు. తన టైమింగ్తో, న్యాచురల్ యాక్టింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక వండర్ఫుల్ హీరో తన బర్త్డే ఈరోజు. అండ్ మరి హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి బర్త్డే కూడా ఈరోజు. మరి ఆ రోజులో అంటే 90s ఆ టైంలో ఆయన స్క్రీన్ మీదకి వస్తే చాలు, ఒక ప్రత్యేకమైన వైబ్ అని చెప్పేసి 90s కిడ్స్ చెప్తుంటారు అనమాట. సో క్లాసిక్ లుక్, సాఫ్ట్ వాయిస్, అర్రర్రర్ర, అసలు ఏమన్నా అందమా. ఆ రోజా, మెరుపు కలలు, బొంబాయి, దళప, ఇలా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ గా అద్దరు కొట్టేస్తున్నారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా. సో మరి నెక్స్ట్ ఇంకా ఉన్నారు ఈ రోజు బర్త్డే స్టార్స్, మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అహనా పెళ్ళంట సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రఘు కుంచే అండ్ అంజనా సౌమ్య పాడిన సాంగ్, వేటూరి సుందరరామూర్తి గారి లిరిక్ అనమాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

વિશાલ મિશ્રા એન્ડ શ્વેતા મોહન પાના સોંગ હતું એને સરો લકી ભાસ્કર સિનેમાની છે 11:45 ક્રોસ પર 8 સેકન્ડ્સ મને સ્ટુડિયોલો ટાઈમ એન્ડ મને મુન્નામ સિનેમા કબૂલ પ્રોગ્રામલો 2012 અને તેજ ડાયરેક્શનલો તુનિગ સિનેમાતో కెరీర్ સ્ટાર્ટ చేశారన్నమాట టాలీవుడ్కి ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు ఎవరింతకి ఎక్కువగా సాఫ్ట్ లవర్ బాయ్ పక్కింటి అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక సూపర్ యాక్టర్ అనమాట ఎవరు అబ్బాయి నెక్స్ట్ సో ఈరోజు సుమంత్ అశ్విన్ బర్త్డే కూడా మరి బ్యూటిఫుల్ యాక్టర్ తను అండ్ మరి ఈరోజు శివాజీ గారు అంటే హీరోగా చేశారు విలన్గా చేశారు నెక్స్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు రిలేటివ్గా చేస్తున్నారు అంటే మన లీడ్ యాక్టర్స్కి రిలేటివ్గా కూడా వర్క్ చేస్తుంటారు అసలు ఫ్రెండ్స్గా అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇప్పుడైతే ఒక్కొక్క హీరోకి మారిపోతున్నారు కానీ అప్పట్లో ఒకప్పుడు హీరోగా ఐ మీన్ హీరోగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్గా యాక్ట్ చేయాలంటే శివాజీ గారు ఎక్కువగా కనిపించేవారు అనమాట సో మరి అలాంటి బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారి బర్త్డే కూడా ఈరోజే అండ్ ఈరోజు బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజ గారి బర్త్డే కూడా అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారి బర్త్డే కూడా సో మరి వీళ్ళందరి బర్త్డేస్ అనమాట సో వీళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేద్దాం అండ్ నెక్స్ట్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయక సినిమా ఉంది కదా ఇప్పుడు ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట ఎందుకు వెయిట్ చేస్తూ ఆలోచిస్తూనే ఉండండి రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిన బాంబే సినిమా నుంచి పల్లవి అనుపమ అండ్ నోయల్ శ్రీనివాస్ పాడిన సాంగ్ వేటూరు గారి లిరిక్లో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

కేరింత సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు రామజోగే శాస్త్రి గారి లిరిక్. 11:57 క్రాస్ అయిపోయి 29 seconds అయిపోయింది మన టైం, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమా జయ జానకి నాయిక ఉంది కదా, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారట యూట్యూబ్ లో ఖూన్ ఖార్ అని చెప్పి పేరుతో. సో మరి యూట్యూబ్ లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసిందట బాస్. 100 crores వ్యూస్ మైలు రాయిని ఈ సినిమా అందుకుందట. అలా అందుకున్న ఏకైక హీరో ఇప్పుడు మన బెల్లంకొండనే, అది మ్యాటర్. ఓకే, అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మైసా అండ్ రణబాలి మూవీస్తో మన నేషనల్ క్రష్ రష్మిక అయితే బిజీగా ఉంది కదా. ఈ జూలై నుంచి అల్లు అర్జున్ సినిమా రాకాలో జాయిన్ కాబోతోందిట. సో దానితో ముచ్చటగా మూడోసారి వీళ్ళ కాంబో రిపీట్ అనమాట. సో మరి హిస్టరీ రిపీట్ అంటారా, వెయిట్ చేద్దాం దానికోసం. అండ్ మరి ఇక ఈ ట్వీట్లేంటో, ఎక్స్పెక్టేషన్లు హై వెళ్ళడాలేంటో, రామ్ బహదూర్ సినిమా మీద అయితే ఇంట్రెస్ట్ నాకు పర్సనల్

రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ రీసెంట్గా రివ్యూ ఇచ్చిన మన ప్రిన్స్ మహేష్ బాబు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారి రివ్యూస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి ఆ సినిమా చూసి. సో మరి జూలై 3 ఎప్పుడు వస్తుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నా. అది మ్యాటర్. అసలు బాహుబలి తర్వాత ఈ సినిమానే అన్నారంటే ఏ రేంజ్లో ఆ సినిమా మ్యాజిక్ చేసి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఓకే, సో మరి హీరో సత్యదేవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసిన. మరి టైం అయితే మనకి అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడితో బై బై చెప్పేసి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలుసాలోకి వెళ్ళిపోదాం. మరి మీకు తెలుసాలో ఏంటి స్పెషల్? ఇప్పుడే చెప్పేస్తానా? సో న్యూస్ తర్వాత ఆ స్పెషల్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:00 అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో మేము ఎందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: were eliminated by Paraguay in a shocking 4-3 penalty shootout defeat in Boston after the match ended 1-1 following extra time. This marks Germany's first ever penalty shootout loss in a World Cup. With this win, Paraguay advances to the World Cup round of 16. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంఎం మానసి గానం చేసిన చంద్రబోస్ గీతం రంగస్థలం చిత్రం నుంచి.

0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట యాజిన్ నిజార్ గానం చేశారు. సాయి కార్తిక్ సంగీతంలో లవర్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను కార్తీక్ రమ్యా బెహ్రా గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, మణిశర్మ సంగీతంలో దేవదాస్ చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలో వినబోతున్న పాట సింధూరి విశాల్ గానం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో పడిపడి లేచే మనసు చిత్రం నుంచి.

రజనీ శివకుమార్ గానం విన్నారు పెళ్లి చూపులు చిత్రం నుంచి. లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్ధిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ

సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే

0: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు.
2: సుసర్ల శ్రీనివాసరావు గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: సార్ మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయి ఉన్నారు కదా?
3: అవునండి.
2: సార్ ఒక్కసారి మనం జీవన లహరిలో భాగంగా మీ పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు మీ జ్ఞాపకాలు అనుభవాలు ఒక్కసారి మా శ్రోతలకి షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా ఒకసారి మీ బాల్యంలోకి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరేం చదువుకున్నారు ఒకసారి మా శ్రోతలకి పంచుకోండి.
3: తప్పకుండా అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సుసర్ల శ్రీనివాసరావు అండి. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట సమీపంలోని పండిత జగన్నాథరాయల స్వగ్రామమైన ముంగండగ్రహారం అండి. నా తల్లిదండ్రులు సుసర్ల భాస్కర్ రావు, సీతాదేవి అండి. నా భార్య పేరు నందిని అండి. నాకు ఇద్దరు ట్విన్ డాటర్స్ అండి, వైష్ణవి వైదేహి, ఇద్దరు చదువుకుంటున్నారండి. నా విద్యాభ్యాసం అంతా మా నాన్నగారికి తరచూ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల ఆయనతో పాటే రకరకాల ఊళ్ళల్లో నా విద్యాభ్యాసం అంతా జరిగిందండి. విశాఖపట్నం, ద్రోణాచలం, రాజమండ్రి, అమలాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో జరిగిందండి. పదో తరగతి వచ్చేసి రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజీలో చదివానండి. ఇంటర్మీడియట్ వచ్చేసి రాజమండ్రి వీటీ కాలేజీలోనూ, అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలోనూ చదువుకున్నానండి. ఆ తర్వాత పాలిటెక్నిక్ వచ్చి మచిలీపట్నంలో చదువుకున్నానండి. బీకాం ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ ద్వారా చేశానండి. ఆ తర్వాత బీటెక్ నేను డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుకున్నానండి.
2: సార్ మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు సార్?
3: మా ఫాదర్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చేసి రిటైర్ అయ్యారండి. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ అండి.
2: సార్ శ్రీనివాస్ గారు, మీరు దేవాదాయ శాఖలో చేరకముందు మీరు ఏమైనా ఇతర ఉద్యోగాలు చేసి ఉంటే ఆ అనుభవం ఒకసారి చెప్పండి.
3: దేవాదాయ శాఖకి రాని క్రితం అంటే నేను నా ఇంటర్మీడియట్ అయిన వెంటనే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టెలిఫోన్ ట్రైనింగ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఇచ్చారండి. దానికి నేను కాకినాడలో సిటిటీసీ ద్వారా ట్రైనింగ్ అయ్యానండి. పీబీఎక్స్ టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అయ్యానండి. ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో 2 ఇయర్స్ పాటు షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఎర్లీ 80స్లో జరిగిందండి. అది 79 to 81 అలా చేశాను నేను. ఆ తర్వాత నా పాలిటెక్నిక్ అయిపోయాక 86 నుంచి 90 దాకా విజయవాడలో అతి ప్రతిష్టాకరమైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో నేను వర్క్ చేయడం అనేది, సైట్ ఇంజనీర్గా వర్క్ చేయడం అనేది ఒక నాకు ఎప్పటికీ మిగిలిపోయే అసెట్ అండి. అది భారీ కట్టడము. ఆ భారీ నిర్మాణంలో ఆ ఫౌండేషన్స్ కానీ
2: నిర్మాణం జరిగేటప్పుడు
3: అండి స్టార్టింగ్లో దట్ అరైవల్ బ్లాక్లో పనిచేశానండి నేను.
2: అంటే ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం జరిగేటప్పుడు మీరు అందులో భాగంగా?
3: అవునండి. ఫౌండేషన్స్ లెవెల్స్ దగ్గర నుంచి నేనున్నానండి. దాన్ని బట్టి ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా నాకు పూర్తిగా అవగతం అయ్యాయండి. అలాగా నేను 90 దాకా అక్కడ పనిచేశానండి.
2: సార్ ఒక్కసారి మీ ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది?
3: ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే అండి, నేను 1990లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా నా జీవితాన్ని ప్రారంభించానండి. యాక్చువల్గా అలాగా అంచెలంచెలుగా పెరిగి ఏఈ, డిఈ, ఈఈఎస్ఈ అండ్ చీఫ్ ఇంజనీర్గా నేను జూన్ 2024లో రిటైర్ అయ్యానండి. 1990లో నేను చేరినప్పుడు టెక్నికల్గా స్టాఫ్ చాలా కొరతగా ఉండేది. ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ టెక్నికాలిటీస్ కానీ ఆ రోజు లేవండి. ఒకవేళ మనం అంచనాలు వేసుకోవాలన్నా, డేటాలు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా కంపల్సరీగా మాన్యువల్గా చేసుకోవాలి.

0: వచ్చేది, చేతిరాతతోనో కార్బన్లు పెట్టే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఫోటోస్టాట్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. లాట్రాన్ స్టేజ్లో స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉండేవారు. డిస్ట్రిక్ట్కి ఒక టెక్నికల్ స్టాఫే ఉండేవారు. ఇంత కన్వీనియన్స్ ఫెసిలిటీ కూడా లేదు ఆ రోజుల్లో. బస్సులు కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కుగ్రామాలకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా కొత్త దాకా వెళ్ళి ఆ తర్వాత సైకిళ్ల మీద వెళ్ళి చూసుకుని వచ్చే పరిస్థితులే తప్ప ఇంతల్లాగా మనకి ప్రయాణ వ్యవస్థ కానీ టెక్నికల్ కానీ లేదు. ఇప్పుడైతే మనకి బ్రహ్మాండంగా టెక్నికల్ వాల్యూస్ పెరిగాయండి. క్యాడ్ డ్రాయింగ్స్ వచ్చాయి, అన్ని స్టాడ్ ప్రో డిజైన్స్ అన్ని చేత్తో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు డిజైన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ జనరేటెడ్ డిజైన్స్. మనం దానికి తగ్గ వెయిట్స్ మనకు కావాల్సిన ఇవి ఇస్తే డిజైన్స్ అవుట్పుట్ వచ్చేసే స్థితి అంతా వచ్చిందండి. ఏదైనా మాన్యువల్గా చేసినప్పుడు, మాన్యువల్గా ఉన్నప్పుడు ఉన్న సంతృప్తి దీంట్లో ఉండదండి.
1: సార్, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేసినప్పుడు వివిధ హోదాల్లో పనిచేశారన్నారు కదా, అక్కడ మీ పనితీరు అంటే ఏ విధులు మీకు ఇస్తుండేవాళ్ళు, ఏ పనులు మీరు చేపడుతుండేవాళ్ళు ఆ శాఖలో?
0: దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒక టిపికల్ అండి. మేము కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకిను దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చాలా వైవిధ్యం ఉంటుందండి. మిగతా డిపార్ట్మెంట్స్లో ఏంటంటే R&B ఉందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండి. పంచాయతీరాజ్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ R&W సంథింగ్ లైక్ దట్ అండి. అట్లా ఉంటుందండి. వేరాజ్ ఎండోమెంట్స్కి వచ్చేటప్పటికి బోత్ సివిల్ అండ్ శిల్పీ నేచర్ ఆఫ్ వర్క్స్ రెండు ఉంటాయండి. ఇక్కడ దేవాలయము, దేవాలయ ఆర్కిటెక్చరు, ఆగమ శాస్త్రము, శిల్పశాస్త్రము ఇవన్నీ కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా ఉంటాయండి. అట్ ది సేమ్ టైం సివిల్ వర్క్స్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చౌలెటరీస్, ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్, ఈ టాయిలెట్స్ బ్లాక్స్, క్యూ లైన్స్, ఈ టైప్ ఆఫ్ సివిల్ వర్క్స్ కూడా ఉంటాయండి. దేవాదాయ శాఖలోకి వచ్చేటప్పటికి స్థపతులు అని ఉంటారండి. వీళ్ళు కంప్లీట్గా ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఆ దేవాలయంకి ఏ శాస్త్ర ప్రకారం ఎలా నిర్మాణం చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళు నిర్ధారిస్తారండి. వాళ్ళు తయారు చేసిన ప్లాన్లని బట్టి ఇంజనీరింగ్ సైడ్ మేము అంచనాలు తయారు చేసి ఎగ్జిక్యూషన్ మేము చేస్తామండి. సూపర్విజన్ వాళ్ళు కూడా యాజ్ పర్ ఆగమ శాస్త్ర జరుగుతుందా జరగట్లేదా అన్నది స్థపతులు కూడా చూస్తారండి. దేవాదాయ శాఖలో స్థపతులది కూడా కీ రోలే అండి.
1: మీరు పనిచేసేటప్పుడు సార్ ఇంజనీర్గా మీకు ఎదురైన ప్రధాన సవాళ్ళు ఏముండేవి, అంటే మీకు ఎదురైన కష్టాలు కానీ ఈ పురాతన ఆలయాలని పునరుద్ధరించేటప్పుడు, వాటి సంరక్షణ బాధ్యతలు చూసేటప్పుడు, వాటి శిల్పకళకి హాని చేయకుండా, అంటే కత్తిమీద సామె లాంటి పని అంటారు, ఒక పక్క మీరు దాన్ని చూసుకోవాలి శిల్పకళ చెడిపోకుండా, అలానే మీ నిర్మాణం కూడా మీరు కొనసాగించాలి, అప్పుడు మీరు ఎలా ఈ వీటిని పని చూసేవాళ్ళు ముందుకి?
0: తప్పకుండా అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు 2017 శ్రీశైలంలో పనిచేసే అవకాశం, ఒక సంవత్సర కాలం శ్రీశైలంలో పనిచేసే అవకాశం వచ్చిందండి నాకు. అప్పుడు అక్కడున్న పురాతనమైన పంచమఠాలు అని ఉన్నాయండి, ఆ పంచమఠాలను రిస్టోర్ చేసే అవకాశం మాకు లభించిందండి. రిస్టరేషన్ అనేది చాలా టిపికల్ నేచర్ ఆఫ్ వర్క్ అండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న స్ట్రక్చర్ని ఉన్నట్టుగా మళ్ళీ పునర్నిర్మించాలండి. దానికి గాను లేయర్ బై లేయర్ వాటికి నెంబరింగ్ వేసుకుని ఆ నెంబర్ ప్రకారంగా దాన్ని అన్ని చేసి డాక్యుమెంటేషన్లు చేసుకుని ఫోటోలు తీసుకుని ఎక్కడికక్కడ ఏ లెవెల్ ఇంతకుముందు ఎలా ఉండేది కన్స్ట్రక్షన్, ఏ లెవెల్లో ఏముండేవన్నీ చూసుకుని నోటేషన్స్ తీసుకుని అప్పుడు దాన్ని డిస్మాండ్లింగ్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకుని ఫౌండేషన్స్ అవి మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుని సేమ్ స్టోన్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిస్టరేషన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అండి. దీనికి మెయిన్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కావాలి, జాగ్రత్తగా పోవాలి. ఎక్కడైనా ఒకటి రెండు కనుక ఒక స్టోన్స్ కానీ ఏమైనా బ్రేక్ అయితే డెఫినెట్గా సేమ్ స్టోను, సేమ్ కైండ్ ఆఫ్ స్టోన్ని మేము ప్రొక్యూర్ చేసుకుని దాన్ని అక్కడ అమర్చి చేసేవాళ్ళం అండి. ఈ టైప్ ఆఫ్ ఇది ఎండోమెంట్స్లో ఉంటుందండి. స్థపతులు మేము కలిపి కంబైన్డ్గా చేస్తూ ఉంటామండి.
1: సార్, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం ఈ ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ మీరు పనిచేయాల్సి ఉంటుంది కదా, ఇందులో మనం మూడు విషయాలను పరిగణించుకున్నట్లయితే నిధులు సమస్య, మనకు నిధులు కావాల్సి ఉంటుంది. అందులో రెండు ఏంటంటే ప్రకృతి పరిస్థితులు, ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం, అలాగే భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, భక్తుల రద్దీ ఉండండి. ఈ మూడు విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవాడు ఒకసారి చెప్పండి.
0: డెఫినెట్గా అండి. ఫస్ట్ ప్రకృతి అన్నారు కదండి, ప్రకృతికి వచ్చేటప్పటికి తుఫాన్లు కానీ భారీ వర్షాలు కానీ గాలివానలు కానీ వచ్చినప్పుడు మెయిన్ ఇబ్బంది కలిగేది ధ్వజస్తంభాలకు అండి. ఈ ధ్వజస్తంభాలు ఆ గాలికి దానికి తట్టుకోలేక చాలా టాల్గా ఉంటాయి కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ అయ్యేటప్పటికి దేర్ ఈజ్ ఎ టెండెన్సీ దానికి కూడా ఆ గాలికి దానికి అప్పుడప్పుడు అలాంటివి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాంటి వాటికి సేమ్ ఆ ప్రమాణం ప్రకారమే మనం ఎరెక్ట్ చేయవలసి వస్తుందండి. దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎండోమెంట్స్

0: డిపార్ట్మెంట్కి సహకరిస్తుందండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనుక సర్టిఫై చేస్తే ఆ దేవాలయం కొలతల ప్రకారంగా ఇన్ని అడుగుల కర్ర కావాలి దీనికి అని మనం సర్టిఫై చేస్తే దేవాదాయ శాఖ నుంచి కమిషనర్ గారు రికమెండ్ చేస్తారండి. బేసిక్గా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీక్ వుడ్ లాగు మనకి ప్రొవైడ్ చేస్తుందండి తక్కువ రేట్లో, మినిమం 5,000 and 10,000కే. మార్కెట్ రేట్ ఎలా ఉన్నా సరే నామినల్ రేట్కే గవర్నమెంట్ టెంపుల్స్కి ఇచ్చేస్తూ ఉంటుందండి. అలాంటి ధ్వజస్తంభాలు వీలైనంత మట్టికి మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తామండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అలాంటివి జరిగితే కనుక రీఎరక్షన్కి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటామండి. ఇంకా రెండోది వచ్చేటప్పటికి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయండి. ఉత్సవాలు అవి జరుగుతున్నప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ క్యూ లైన్స్ కానీ, సప్లయింగ్ ఆఫ్ వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, ఏవైనా సరే ఇవన్నీ కూడా కత్తిమేస్తామండి. ఇప్పుడు మీకు దుర్గ టెంపుల్ తీసుకుంటే దసరాలు, లేదా కార్తీక మాసం తీసుకుంటే శ్రీశైలం, సంథింగ్ మహాశివరాత్రి చూసుకుంటే ఆల్ శివాలయంస్, అలాగే ముక్కోటి తీసుకుంటే ఆల్ విష్ణాలయంస్, ఇలాంటి చోట మనకి హ్యూజ్ క్రౌడ్ ఆ రోజు వస్తూ ఉంటాయండి. వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా బెటర్ ఇది ప్రొవైడ్ చేయాలండి. ప్రొవైడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటరీ అండ్ వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పక్కాగా చేయవలసి వస్తుంది. ఎంత చేసినా ఒకటి అరా మనకి తప్పులు దొల్లుతూ ఉంటాయి. హవెవర్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట. వాళ్ళకి అందరికీ ఇచ్చే దా మా మీద కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా మేము అన్నీ ఫాలో చేస్తూ ఉంటామండి.
1: సార్, అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది మిగతా శాఖలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అని చెప్పారు కదా, ఇందులో సెటప్ ఎలా ఉండేది? మీరు వర్క్ చేసేటప్పుడు సెటప్ ఏ విభాగాల్లో ఇంజనీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది మీరు పోలిస్తే?
0: నేను 1990లో ఈ డిపార్ట్మెంట్లో చేరానండి. నేను చేరే నాటికి డిస్ట్రిక్ట్కి ఒక ఏఈ ఉండేవారండి. ఈ జోన్లో తీసుకుంటే విజయవాడలో ఒకరు ఉండేవారు, ఏలూరులో ఒకరు ఉండేవారు, రాజమండ్రిలో ఒకరు ఉండేవారు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం కలిపి ఒకే ఒక ఏఈ ఉండేవారండి. 6 జిల్లాలకు ఒక డిఈ ఉండేవారండి. స్టేట్ మొత్తానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్ ఉండేదండి
1: అప్పట్లో.
0: అప్పుడు తిరగడానికి కానీ వ్యాస్ట్ జ్యూరిస్డిక్షన్ ఉండడం వల్ల తిరగడానికి కానీ అన్నిటికీ కూడా ప్రయాణ సదుపాయాలు కూడా అప్పట్లో అంతగా లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగేదండి. ఇప్పుడైతే చాలా మెరుగుపడిందండి. ప్రతి జిల్లాకి ఒక ఏఈ వచ్చారండి, టెక్నికల్ అసిస్టెంట్లు వచ్చారు హెల్ప్ చేయడానికి, సూపర్విజన్కి, అట్ ది సేమ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి. ప్రతి 3 జిల్లాలకి ఒక డిఈ వచ్చారండి. ప్రతి 6 జిల్లాలకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వచ్చారు, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ వచ్చారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా డిపార్ట్మెంట్కి వచ్చారండి.
1: దేవాదాయ శాఖలో నిధుల వ్యవస్థ ఎలా ఉంటుంది సార్ మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి?
0: ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు వచ్చేటప్పటికి మేజర్ టెంపుల్స్ ఉన్నాయంటే మీరు సపోజ్ కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, దుర్గ టెంపులు, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఈ 7 మేజర్ టెంపుల్స్కి వచ్చేటప్పటికి వాటికి ఫైనాన్షియల్గా సౌండ్ అండి. వాటికి నిధుల కొరత లేదండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకుంటారండి. వాళ్ళు ఏ వర్క్స్ చేయాలి అన్నది బడ్జెట్ ప్రొవిజన్ పెట్టుకుంటారు. ట్రస్ట్ బోర్డ్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తారండి. గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఈజ్ కమిషనర్ అండి. కమిషనర్ వాటిని స్క్రూటినైజ్ చేసి దాంట్లో ఏదైతే నెసరీ ఉన్నాయో వాటిని ఆమోదిస్తారు. బేసింగ్ ఆన్ దట్ ఎగ్జిక్యూషన్లు చేస్తుంటారు. రిక్వైర్మెంట్ బట్టి, టైం టు టైమ్ మారే పరిస్థితులను బట్టి నిర్మాణాలకి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ రిగార్డింగ్ మేజర్ టెంపుల్స్ అండి. ఇవి కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. చిన్న చిన్న టెంపుల్స్ అంటే అవి సెల్ఫ్ సస్టైన్డ్ కాదు, వాటికి డబ్బులు ఏమి ఉండవు, నిధులు తక్కువగా ఉంటాయి, మెయింటెనెన్సే కష్టంగా ఉంటాయి. ఒకవేళ అలాంటి చిన్న టెంపుల్స్ ఉండి మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉండి అవి ఏదైనా జీర్ణావస్థకు చేరుకున్నా లేకపోతే ఏదైనా అయినా సరే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కామన్ గుడ్ ఫండ్ అంటే సర్వశ్రేయో నిధి అనేది ఒకటి ఉంటుందండి. మేజర్ ఆల్ మేజర్ టెంపుల్స్ నుంచి, కొన్ని టెంపుల్స్ నుంచి ప్రతి సంవత్సరం కొంత ఫండ్ కలెక్ట్ చేస్తారండి. స్టాండర్డ్ కొంత అంటే స్టాండర్డ్ టైప్ 7% ఆర్ 9% అలా పర్సంటేజ్ కలెక్ట్ చేసి అదంతా కన్సాలిడేటెడ్ ఫండ్ కింద ఒక చోట పెడతారండి. ఆ కన్సాలిడేటివ్ ఫండ్ నుంచి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందండి. దానికి కామన్ గుడ్ ఫండ్కి ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి కూర్చుని వచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా స్క్రూటినైజ్ చేసుకుని దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని, వాటికి అవసరము, దీనికి డెఫినెట్గా సీజీఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నిర్ణయం తీసుకున్న వాళ్ళకి కామన్ గుడ్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారండి. దీనికి ఏంటంటే ఒకవేళ చారిత్రక ఆధారాలు ఉన్ని ఏదైనా పురాణ ఇతివృత్తాలు ఉన్న టెంపుల్స్ అయినా ఉండి చాలా ఇది ఉంటే కూడా వాటిలో కూడా

0: రిజిస్ట్రేషన్కి ఎంత డబ్బులైనా ఇస్తూ ఉంటారండి.
1: శ్రీనివాస్ గారు, మనం చూసుకున్నట్లయితే ఎవరి ఉద్యోగ జీవితంలోనైనా, ఆ మాటకు వస్తే ఎవరి జీవితంలోనైనా తిరిగి చూసుకుంటే కొన్ని అనుభవాలు గుర్తుండిపోతాయి. అలాగా మీ ఉద్యోగ జీవితంలో ముఖ్యంగా మీకు మర్చిపోలేనటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే ఒకసారి మా శ్రోతలతో షేర్ చేసుకోండి సార్.
0: ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడమే నా పూర్వజన్మ సుకృతం అండి. ఇలాంటి ఒక అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు ఫస్ట్ నేను ఆ దేవుడికి భగవంతుడికి ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. ఇక నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా బాగా జ్ఞాపకం ఉండేవి ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే నేను నా టెన్యూర్లో ఒక 3 కృష్ణా పుష్కరాలు, 3 గోదావరి పుష్కరాలు చేయగలిగానండి. 91 నుంచి మొన్నటిదాకా జరిగిన లాస్ట్ పుష్కరాలు దాకా కూడా అవి 3 ఇవి 3 నిర్వహించడం జరిగిందండి. అది ఒక చాలా సవాలండి. యుద్ధ ప్రాతిపదిక మీద లక్షల కొలది వచ్చే ప్రయాణికులకి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా గాడ్స్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి షెడ్స్ కానీ దేవాలయాలకు రంగులు వేయడం కానీ క్యూలైన్స్ ఏర్పాటు చేయడం కానీ ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేనట్టుగా రాత్రనక పగలనక కష్టపడి నేను మా స్టాఫ్ మెయిన్ బోత్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అండ్ టెక్నికల్ సైడ్ అందరూ కూడా కష్టపడి ఎంతో ఇదిగా నిర్వహిస్తూ ఉండడం వల్ల అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయండి. లాస్ట్ గోదావరి పుష్కరాలప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు రాజమండ్రిలో. అలా గోదావరి పుష్కరాలు బాగా చేశారండి. అది గోదావరి కృష్ణా పుష్కరాలు 3 చేయడం అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రీశైలం అండి. ఒకే ఒక్క ఏడాది నేను శ్రీశైలంలో ఆ భగవంతుడు ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పనిచేసే అవకాశం నాకు మల్లికార్జున స్వామి భ్రమరాంబిక కల్పించారండి. ఆ సంవత్సరంలో నేను అప్పటిదాకా లేవు, మాడా వీధులు అనేవి గుడి చుట్టూ మాడా వీధులు నిర్మించడం జరిగింది, స్వామివారి పుష్కరిణి పునర్నిర్మించడం జరిగింది, ఉత్తరవైపు రాజగోపురం పునర్నిర్మాణం కూడా ఇందాక నేను చెప్పిన ఫైదిలో సేమ్ పాతది ఉన్నది ఉన్నట్టుగా ఏ లెవెల్ దాకా ఉందో పునర్నిర్మించడం జరిగింది. ఇతరత్ర రోడ్లు కానీ మిగతా అన్నీ కూడా చేపట్టడం జరిగిందండి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని
1: అనుభవాలుగా చెప్తారు. అలాగే సార్, శ్రీశైలం మనం క్షేత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఉత్సవాల సమయంలో విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు కదండి, అప్పుడు ఆ నిర్వహణ ఎలా ఉంటుంది? మీకు చాలా ప్రయాసంతో కూడినటువంటి ఒక పని కదా, ఎలా నిర్వహించేవాళ్ళు?
0: శ్రీశైలంలో సవాలు ఏదైనా ఉంటే కనుక అది ఉగాది అండి. ఉగాదికి కర్ణాటక నుంచి అక్కడి నుంచి విపరీతమైన భక్తులు వస్తారండి. సుమారుగా 500-600 కిలోమీటర్లు కాలి మార్గాన్ని అడవుల్లో నడుచుకుంటూ వస్తారండి. వాళ్ళు నడిచే బస్సుల్లోనూ అక్కడ వచ్చేవాళ్ళు కాదు, అలాగా నడక మార్గాల్లోనే వచ్చి అడవుల్లో వచ్చి వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తారండి ఉగాది టైంకి దర్శనంకి. అక్కడ పాగా స్వామివారికి విమాన గోపురానికి పాగా అది కడతారండి, అది చూడడానికి దానికి శివరాత్రికి కడతారండి. ఉగాదికి అయితే చాలా బాగా వస్తారండి ఈ భక్తులంతా వస్తారు. వీళ్ళకి అరేంజ్మెంట్లు చేయడం అనేది చాలా ఇదైన విషయం అండి. వాళ్ళందరికీ కూడా క్యూలైన్స్ వేయడం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం, వాటర్ సప్లై అరేంజ్ చేయడం, ఎక్కడికెక్కడ టాయిలెట్స్ టెంపరీ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం, పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ కూడా
1: సార్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీ ఒక్కరి వల్ల అయ్యే పనులు అయితే కావు కదండి,
0: మిగతా
1: సైకిల్తో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది ఆ సమయంలో?
0: ఏ పని కూడా సింగిల్ మ్యాన్ గా చేయలేరండి, ఎవరు చేయలేరండి, సింగిల్ మ్యాన్ గా ఎవరు చేయలేరు. విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ అండి. ఒక ఏఈ ఉన్నా అంటే పైన డిఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక డిఈ ఉన్నా అంటే పైన ఈఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక ఈ ఉన్నా అంటే పైన ఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్, అలాగ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ సబ్ స్టాఫ్, ఇంకా ఏఈ కింద సబ్ స్టాఫ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళ వాళ్ళ గైడ్ లైన్స్తో వాళ్ళ వాళ్ళ సజెషన్స్తో కమిషనర్ లెవెల్ దగ్గర నుంచి కింద లెవెల్ దాకా అందరూ సజెషన్స్ టైం టు టైం ఇస్తూ ఉంటారండి. మనకి మనం ఎంత చేసినా కొన్ని మనకు తెలియకుండానే మర్చిపోతూ ఉంటాం. మన సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చి మనకి చెప్పినప్పుడు అవి ఓవర్కమ్ అయినవన్నీ కూడా మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని కరెక్ట్ చేసుకుని వాట్ బెస్ట్ వీ కెన్ ప్రొవైడ్ టు ది పిలిగ్రమ్స్ మనం చేయగలుగుతాం అండి.
1: అలాగే ఆ సమయంలో ఇతర శాఖలతో కూడా మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉండేదండి? పోలీస్
0: డెఫినెట్గా అండి. ఒక ఇప్పుడు సపోజ్ దుర్గ టెంపుల్ కానీ శ్రీశైలం కానీ ఏదైనా తీసుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి దసరాలు ఇక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ దసరాలు కానీ ఉగాది కానీ కార్తీక మాసం కానీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఇతర డిపార్ట్మెంట్ల నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, క్యూలైన్స్కి వచ్చేటప్పటికీ R&B డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందండి. మన దగ్గర అంత సఫిషియంట్ క్యూలైన్స్ ఉండవు కాబట్టి వీలైనంత మట్టుకు మనం ఆర్గనైజ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఆర్ అండ్ బి వాళ్ళు కూడా మనకి క్యూ లైన్ సర్వీస్

0: సప్లై చేస్తారండి, సూపర్వైజ్ చేస్తారు, కొన్ని కొన్ని సర్టిఫై చేస్తారు వెదర్ ది క్యూ లైన్స్ ఆర్ పెర్ఫెక్ట్ ఆర్ నాట్ అన్నది కూడా సర్టిఫికేషన్ కూడా R&B డిపార్ట్మెంట్ చేస్తుంది. పబ్లిక్ హెల్త్ వాళ్ళు వచ్చేసి హెల్త్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి మనకి ఎక్కడైనా నదిలో స్నానాలు అవి ఉంటే కనుక అక్కడ వాళ్ళు బ్యారికేడింగ్లు చేయడం కానీ అన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక ఫంక్షన్ అవుతుంది తప్ప ఇండివిజువల్గా ఎవరు ఏ ఫంక్షన్ నిర్వహించలేరండి.
1: శ్రీనివాసరావు గారు, తర్వాత మీ సర్వీస్ కాలంలో మీ శాఖలో వచ్చిన మార్పులు మీరు గమనించినట్టు ఏమున్నాయండి?
0: శాఖలో వచ్చిన మార్పులు అంటే
1: మాన్యువల్ వ్యవస్థ నుంచి కంప్యూటరైజ్ కావడం కానీ ఇతర సాంకేతికతలు.
0: మేము ఇనిషియల్గా చెప్పినప్పుడు మేము డిపార్ట్మెంట్లో చేరినప్పుడు అన్ని మాన్యువల్గా చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది, డిజైన్ బేస్డ్ వచ్చేసింది. జస్ట్ ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్స్ వచ్చేసే సిస్టమ్ వచ్చేసిందండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి చేత్తో రాసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కాబట్టి మనం దాంట్లో సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని దాంట్లో మనం జస్ట్ ప్రోగ్రెస్ రాస్తే మనకి మొత్తం రిపోర్ట్ అంతా కూడా జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది, టైం టు టైం జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది. అలాగే మనకి ఎన్ని రకాలుగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకునే అవకాశం లభించింది. అలాగే డ్రాయింగ్స్ కూడా మాన్యువల్గా చేసుకోకుండా క్యాడ్ ద్వారా గీసుకునే అవకాశం వచ్చింది. అన్ని టెండర్ సిస్టమ్ కూడా ఆన్లైన్ టెండరింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు అంతా కూడా ఇదివరకు టెండర్ షెడ్యూల్స్ అవి చేత్తో చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. అన్నీ ఆన్లైన్ సిస్టమే తప్ప మన చేత్తో చేసేదే ఉండదండి. ఇన్పుట్స్ ఆన్లైన్లో ఇచ్చేస్తే మన టెండర్ ఆల్మోస్ట్ ఎవరికి టెండర్ వచ్చిందని కూడా అదే నిర్ణయిస్తుంది తప్ప మాన్యువల్గా చేసేది ఏమి ఉండదు. అట్లా మారిపోయిందండి సిస్టమ్ అంతా.
1: క్రైటీరియా వచ్చేస్తే అదే డిసైడ్ చేస్తుంది.
0: అంతా ఆ సిస్టమ్ అంతా కూడా ఎవరు వేశారు, ఎంతమంది వేశారు, దాంట్లో ఆ టైం అయిపోయింది ఎవరు లోయెస్ట్ అనేది కూడా అదే డిసైడ్ చేసి ఇస్తుంది తప్ప మనం మాన్యువల్ గా చేసేదే ఉండదండి.
1: సార్, అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో ముఖ్యంగా స్థపతులు కూడా చాలా కీలకం అని చెప్పారు, మీతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది సార్ మీరు?
0: డెఫినెట్ గా అండి. దేవాలయ నిర్మాణాలు, దేవాలయ వాస్తు, ఆగమ శాస్త్రం, ఏ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా, అలాగే ఏ దేవాలయంకి ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ఉండాలి, విమాన గోపురం మీద ఏ విగ్రహాలు ఉండాలి, రాజగోపురం మీద ఎలా ఉండాలి, రాజగోపురం ఎన్ని అంతస్తులు కట్టాలి ఆ దేవాలయంకి, విమాన గోపురం ఎంత ఎత్తులో ఉండాలి, లోపల విగ్రహం ఎంత హైట్లో ఉండాలి, ఏ స్థానంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, ఇవన్నీ కూడా స్థపతులే తయారు చేస్తారండి. అక్కడ కూడా అసిస్టెంట్ స్థపతులు, డిప్యూటీ స్థపతులు, స్థపతులు ఉంటారండి. డెఫినెట్గా వాళ్లే చేస్తారు. వాళ్ళు ఇంచుమించు చెప్పాలంటే వెన్నుముక లాంటి వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సైడ్ స్థపతులు కూడా.
1: సార్, ఒక్కోసారి వాళ్ళు ఇచ్చే ప్లాన్ మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని అంటే క్షేత్రస్థాయిలో కొన్ని వీలు కాకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉండుంటాయి కదా, అప్పుడు ఇద్దరు కూర్చొని ఎలా డిసైడ్ చేసే?
0: ఇద్దరు ఒకే చోట ఉంటామండి. ఇప్పుడు ఏఈ ఉన్న చోటే అసిస్టెంట్ స్థపతి ఉంటాడు, డిఈ ఉన్న చోటే డిప్యూటీ స్థపతులు ఉంటారు. రెగ్యులర్ కోఆర్డినేషన్ అనేది సిఈ ఉన్న చోట, ఎస్ఈ ఉన్న చోట స్థపతి ఉంటాడు. కాబట్టి డెఫినెట్ గా కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్లాన్ వేసినప్పుడు ఇదిగో ప్లాన్ అని వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. మనకేమైనా డౌట్లు ఉంటే మేము కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు కూడా వెళ్ళి సూపర్వైజ్ చేస్తారు. అందుగురించి ఇద్దరు స్థపతి అండ్ ఏఈ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారే సింగిల్ ఏఈతో ఏమి చేయలేవండి.
1: సార్, శ్రీనివాసరావు గారు, మీరు పనిచేస్తూ మీరు ఒకప్పుడు యువ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు, మీరు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యే ముందు కూడా యువ ఇంజనీర్లు మీరు చూసే ఉంటారు, రిక్రూట్ అయ్యి కొత్తగా వచ్చే వాళ్ళని కొంతమందిని మీరు ట్రైన్ కూడా చేసి ఉండొచ్చు మీ కింద. వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ నేచర్ కానీ ఎలా ఉండేది, నేర్చుకోవాలన్న కుతూహలం కానీ, వాళ్ళ యొక్క వర్కింగ్ కల్చర్ కానీ యువ ఇంజనీర్లకి చెప్పాలనుకుంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ఇప్పుడు వర్క్ చేసే ఇంజనీర్లకి?
0: మా టైంలో ఏంటంటే ఆ చదువులు, ఆ ఇది, ఆ టెక్నాలజీ, అప్పుడు ఆ రోజులు ఉండే పరిస్థితులు వేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా బాగా టెక్నికల్గా బాగా షైన్ అయిన వాళ్ళు, మంచిగా ఇదైన వాళ్ళు. మా డిపార్ట్మెంట్కి వచ్చి రిక్రూట్ అయిన వాళ్ళు ఇంచుమించు అంతా కూడా నిట్ నుంచి, ఐఐటీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వెదర్ దే ఆర్ టెంపరీ ఆర్ రెగ్యులర్, ఎవరైనా సరే వాళ్ళంతా కూడా నిట్లోనే అక్కడ చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. షార్ప్ నేచర్, ఇట్టే చెప్తే వాళ్ళు క్యాచ్ చేసేసే ఇది ఉందండి. అందరూ కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు, అందుకని వాళ్ళు కూడా బాగా షైన్ అవుతున్నారండి, షైన్ అయ్యారు కూడా.
1: సార్, చివరిగా మీ ఉద్యోగ జీవితాన్ని ఒక మాటలో నిర్వచించాలంటే మీరు ఏం చెప్తారు? మీ ఇన్ని సంవత్సరాల దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు కదా, ఒక్క మాటలో నిర్వచించాలంటే మీ ఉద్యోగ జీవితాన్ని ఏమని చెప్తారు?
0: నా 34 ఏళ్ళ ఉద్యోగ

0: ఆ జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఇట్స్ ఏ వెరీ గ్రేట్ వన్ అండి. ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన ఒక అనుగ్రహం కిందే భావిస్తానండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేనండి. నేను అది ఒక ఉద్యోగంలా కాకుండా ఒక సేవగా భావిస్తున్నానండి. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంలాగా భావిస్తున్నానండి.
1: సుసర్ల శ్రీనివాసరావు గారు ధన్యవాదాలండి. ఒక మాట చెప్పాలంటే ఎవరైనా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకుంటారు, మీరు ఆయా పుణ్యక్షేత్రాల్లోనే మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
0: నా మొదటి మాటలోనే చెప్పానండి, ఇది ఒక వరం అదృష్టం అండి. ఈ దేవాదాయ శాఖలో పనిచేయడం వల్ల ఎవరు చూడనన్ని పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళే అవకాశం మాకు భగవంతుడు మాకు ఇచ్చిన వరం అండి. ఇది
1: ధన్యవాదాలండి శ్రీనివాస.
0: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవన లహరి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.

0: విరమణ చేసిన అనంతరం పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకుంటారు. మీరు ఆయా పుణ్యక్షేత్రాల్లోనే మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
1: నా మొదటి మాటలోనే చెప్పానండి, ఇది ఒక వరం, అదృష్టం అండి. ఈ దేవాదాయ శాఖలో పనిచేయడం వల్ల ఎవరు చూడనన్ని పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళే అవకాశం మాకు భగవంతుడు మాకు ఇచ్చిన వరం అండి. ఇది
0: ధన్యవాదాలండి.
1: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవన లహరి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల గానం.

జీవనలహరి కార్యక్రమంలో చిత్రగీతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు భరత్ అనే నేను ఈ చిత్రం నుంచి ఆండ్రియా పాడేరు, రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్ట్రానికి 2 ఆడపులు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుల్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ది, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగిచే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఆయన ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని

0: మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను ఎక్కువ వ్యవసాయం చేయలేని చెప్తే మిగతా రంగానికి అంత పని ఉండదు. అందుకే మనం రైతును దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన సాంఘిక సంక్షేమ, బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజుల పాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రైన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLO ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
8: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
0: వడితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వినండి.
9: మహిళలు తమ జీవితకాలంలో తరచుగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత లేదా అనీమియా. ఇటువంటి అనీమియా వ్యాధికి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి వివరించడానికి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
10: నమస్తే అమ్మా.
9: డాక్టర్ గారు, అసలు ఒక మనిషికి రక్తహీనత వచ్చిందని మనం ఎప్పుడు అంటాం?
10: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ బట్టి అయితే ఎనీమియా అని అనాలంటే పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ షుడ్ బి లెస్ దాన్ 11.5 gram/100 అప్పుడు అంటాం. ఇంకా కొన్ని లక్షణాలు అవి మనం చూసుకుంటే కనుక పేషెంట్కి విపరీతంగా అలసిపోవటం, చిన్న పనికి కూడా అలసిపోతూ ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, కాసేపు ఏదైనా పని చేస్తే ఎమ్మటే కూర్చోవాలని అనిపించటం, పాలిపోయి ఉంటాయి, కాళ్ళు వాస్తాయి, ఇట్లాంటి లక్షణాలు. ఇంకా సివియర్ అవుతాయి కనుక హార్ట్ ఫెయిల్యూర్లోకి కూడా వెళ్తారు.
9: మన ఇంట్లో గృహిణులు కానీ బాలికలు కానీ తమకు అనీమియా ఉందేమో అని అనుమానించడం ఎప్పుడు మొదలు పెట్టాలి?
10: ఎట్లాగంటే పని చేయలేకపోవటం, అనుకున్న పని, నిద్రపోవాలనిపించడం, మాట మాటికి విపరీతమైన నీరసం ఉంటా ఉంటుంది, కాళ్ళు వాసినా కానీ గబాలన దూరం నడవాలి, నడవలేకపోతుంటే కనుక చూపించుకోవాల్సి వస్తుంది.
9: మరి ఈ అనీమియా వ్యాధికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
10: చాలా కారణాలు ఉన్నాయమ్మా ఎనీమియా వ్యాధికి. ముందుగా మనం తీసుకుంటే ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అనేది ఒకటి ఉంది, అది మోస్ట్ కామన్. యాక్చువల్గా దానికి ఏంటంటే రకరకాల కారణాలు. ఒకటి రక్తహీనత, డైటరీ డిఫిషియన్సీ వలన వచ్చేది. తర్వాత దీనికి యాడ్ చేయడానికి వాళ్ళకేమన్నా ఋతుపరమైన సమస్యలు, అంటే నెల్సర్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయిన

0: పడుతున్నా గానీ, లేదంటే మోషన్లో బ్లడ్ పడుతున్నా గానీ, కడుపులో నులిపురుగులున్నా, ఇవన్నీ కూడా కారణాలే రక్తహీనతకి.
1: డాక్టర్ గారు, ఈ రక్తహీనత వల్ల శరీరానికి ఎటువంటి నష్టం కలుగుతుంది? ఇప్పుడు యుక్త వయసు బాలికల్ని తీసుకుంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
0: యుక్త వయసు బాలికల్లో వాళ్ళకి గ్రోత్ ఉండకపోవచ్చు. అడాలసెంట్స్లో పెరగాల్సినంత హైట్ పెరగకపోవటం, తర్వాత క్లాస్లో మిగతా పిల్లలతో పాటు చదువులో వెనకబడటం, కాన్సన్ట్రేషన్ డెఫిసిట్ ఉంటుంది వాళ్ళకి, అలసిపోతూ ఉంటారు. చెప్పాను కదా, పాలిపోయినట్టుండి కాళ్ళు అవి వాయటం, అవి జరిగితే యుక్త వయసు పిల్లలకి ఈ లక్షణాలు ఉన్నట్లు లెక్క. ఒకవేళ గనక ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఈ సిమ్టమ్సే ఉంటాయి. దాంతోపాటు కాళ్ళకి నీరు రావటం మొదలవుతుంది, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఇంకా కొంచెం ఎక్కువ ఎనీమిక్ అయితే గనక వీళ్ళల్లో బీపీ కూడా ఉంటుంది, బేబీ గ్రోత్ కూడా తగ్గుతుంది. కాన్పప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు అసలు నెలలు నిండకుండా కాన్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటే, కాన్పోయిన తర్వాత రక్తస్రావం కూడా అధికంగా జరుగుతుంది ఈ స్త్రీలలో. మనం మామూలు స్త్రీలలో తీసుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి, ప్లస్ వాళ్లలో ఏంటంటే మనకి ఋతుపరమైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఎనీమిక్ లేడీస్లో. అంటే బోత్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూట్, ఎనీమియా వలన కొంచెం ఆ రెసిస్టెన్స్ అది తగ్గి యూట్రస్ నుంచి బ్లీడింగ్ అది ఎక్కువ అవటం, ప్లస్ మెయిన్ కాజ్ అసలు రక్తహీనతకే వాళ్లలో ఏదైనా ఋతుపరమైన సమస్యలు, అధిక రక్తస్రావం అవుతుంటే కూడా ఎనీమియా వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇలా గర్భవతులలో అనీమియా కనుకుంటే దానివల్ల పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
0: చాలా చెడు ప్రభావం ఉంటుంది. ముందు అసలు బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, తర్వాత పుట్టిన బిడ్డ కూడా రక్తహీనతతో పుట్టే అవకాశం ఉంటుంది, నెలలు నిండకుండా కానిపోయే అవకాశాలు ఎక్కువ.
1: డాక్టర్ గారు, మనం సహజంగా వింటూ ఉంటాం ప్రెగ్నెన్సీ అనగానే ఎవరికైనా రక్తహీనత అనేది ఉంటుందని, దీనికి కారణాలేంటి? మరి డాక్టర్లు దీనికి ఏం సూచిస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్కి?
0: ప్రెగ్నెంట్ లేడీస్కి రక్తహీనత ఉంటుంది అంటే అది వాళ్ళ ముందు ప్రీ ప్రెగ్నెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఆల్రెడీ గర్భిణీ అవ్వకముందు గనక ఎనిమిక్ అయితే దే విల్ కంటిన్యూ టు బీ లైక్ దాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో, అన్లెస్ దే టేక్ అడిక్వేట్ డైట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. వీళ్లలో మనం కొంచెం అడిషనల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైటరీ అడ్వైస్ మెయిన్గా ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, బీన్స్, తర్వాత మాంసాహారాలు అయితే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవాలి, లివరు అట్లాంటి వాటిల్లో కూడా ఉంటుంది. తర్వాత నల్ల బెల్లంతో చేసిన ఈ ఎరిసినపప్పు ఉండలు అవి, ఆ డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటూ రాగిజావ లాంటివి తీసుకోవాలి, బెల్లం వేసిన రాగిజావ. ఏది పచ్చగా ఉన్నా అందులో అయాన్ ఉంటుందని మనం వాళ్ళకి రఫ్గా చెప్పాలి. పాలు, కోడిగుడ్లు అలా ఆహారంగా తీసుకోవాలి, ప్లస్ అయాన్ సప్లిమెంట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 100 mg పర్ డే ఆఫ్ సప్లిమెంటల్ అయాన్ తీసుకోవాలి, ప్లస్ 500 μg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఫర్ ఎట్లీస్ట్ 100 డేస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అదే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ అయితే కనుక ఎనీమియా కనుక less than 40% ప్రివలెన్స్లో ఉంటే 60 mg ఆఫ్ ఎలిమెంటల్ అయాన్ డైలీ ఫర్ 6 months. అదే more than 40% ఎనీమియా ప్రివలెంట్ ఏరియాస్లో ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా 3 months తీసుకోవాల్సి ఉంటుంది.
1: మరి డాక్టర్ గారు చెప్పినట్టు వనితలందరూ కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 100 రోజుల పాటు తీసుకోవాలి గర్భిణీలుగా ఉన్నప్పుడు, అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా
0: తీసుకోవాలి. మన పాపులేషన్లో ఏంటంటే రక్తహీనత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మేమైతే ఫస్ట్ 3 months వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఐరన్ ప్రిపరేషన్ టాలరేట్ చేయలేకపోవచ్చు. 4th month నుంచి కూడా గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రీషియన్స్ అందరూ ఐరన్ సప్లిమెంట్ చేస్తాం, తప్పనిసరిగా తీసుకోవాలి.
1: చాలా మంది పిల్లల్ని కనడం మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, మరి వాళ్ళల్లో ఏమన్నా అనీమియా?
0: అవునండి, వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ప్రతి కాన్పు కూడా స్త్రీకి రిస్క్ కాబట్టి రక్తహీనత అలా పెరుగుకుంటూ పోతుంది వీళ్ళల్లో. కాన్పు కాన్పుకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకపోయినా, తర్వాత ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి ఈ పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా?
0: పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండటం వల్ల వాళ్ళు అసలు ముందు ఆ ప్రెగ్నెన్సీ ప్లస్ డెలివరీ స్టేట్ నుంచి తొందరగా కోలుకోరు, తర్వాత గర్భసంచి కూడా తొందరగా ముడుచుకోదు, సబ్ ఇన్వల్యూషన్ అంటే. దీనివల్ల కూడా కొంచెం ఎక్కువ రోజులు మళ్ళా రక్తం పోవటం వలన వీళ్ళకి మళ్ళా ఎనీమియాలోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత బేబీకి పాలలో అయాన్ క్వాలిటీ కూడా తగ్గుతుంది, బేబీకి ఫీడ్ ఇవ్వలేకపోవటం, తర్వాత విపరీతంగా అలసిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
1: గ్రామీణ స్త్రీలలో అనీమియా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: గ్రామీణ స్త్రీలలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి అవగాహన ఉండదు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, అండ్ తొందరగా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి

0: మందులు తీసుకోవటం అది చేయరు. ఇంటి దగ్గరే ఏదో పెద్దవాళ్ళు పెట్టిన ఆహారం అది తీసుకుంటా ఉంటారు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళకి సరైన అవగాహనతో ఆహారం పెడితే ఓకే బాగానే ఉంటుంది. లేదంటే కనుక వాళ్లే ఉంటే దట్ ఎనీమియా విల్ కంటిన్యూ త్రూ జనరేషన్స్. ఇప్పుడు అమ్మమ్మ ఎనిమిక్ అయితే డాటర్ ఎనిమిక్, అండ్ ద సేమ్ థింగ్ కమ్స్ టు ద గ్రాండ్ డాటర్ ఆల్సో, అట్లా ఉంటుంది. సో ఏంటంటే వీళ్లలో మనం పలానా పలానా ఆహారం తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే గర్ల్స్ కి ప్రీ మ్యారిటల్ స్టేజ్ నుంచి కూడా మనం రక్తహీనత లేకుండా మన ఇళ్లలో పిల్లల్ని పెంచడం ముఖ్యం. ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి దీని గురించి అవగాహన కలిగించాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అయర్న్ ఉంటుంది ఇందులో, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనలో హీమోగ్లోబిన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి, బ్లడ్ సరిపడా ఉంటుంది అనే దాని గురించి. ఫుడ్ ఫ్యాడిజం అంటాం మనం, ఏది పడితే అది కొంచెం వేయించిన ఫుడ్ స్టఫ్ అది తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా. జంక్ ఫుడ్ మన గ్రామీణుల్లో ఉండదు కానీ వాళ్ళల్లో సరైన అవగాహన ఉండదు. ఇప్పుడు అన్నం ఎక్కువ తింటాం, కొంచెం కూర వేసుకోవటం, అట్లా కాకుండా ఈ ఆకుకూర ఉందనుకోండి, ఆకుకూర ఇంత వేసుకోవాలి, అన్నం తక్కువ, ఆకుకూరలో ఏమేమి ఉంటాయి అయాన్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు పప్పు కూడా తీసుకోవాలి. పప్పు ఇస్ ప్రోటీన్. సో ఏంటంటే ఒక్క అయర్న్ రిచ్ ఫుడ్డే కాదు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా వీళ్ళకెళ్ళాలి. అట్లాగే ఏర్సిన పప్పు ఉండలు తీసుకోండి. ఏర్సిన పప్పు అనేది అది ప్రోటీన్, మళ్ళా అదే బెల్లంతో చేస్తే బెల్లంలో అయర్న్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సప్లిమెంట్. అట్లా ఫుడ్ సప్లిమెంట్స్, ఎగ్ తినాలి, హోల్ ఎగ్ అట్లీస్ట్ 4 times పర్ వీక్. యాక్చువల్గా మన గవర్నమెంట్ సిస్టర్స్ వాళ్ళు వెళ్ళి, ఏఎన్ఎంస్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మరీ ఇస్తున్నారు ఎగ్స్, వాళ్ళకి డైట్ చార్ట్స్ అవి ఇస్తున్నారు. సో ఆకుకూరలు, కాయగూరలు వేరేగా, తర్వాత మటను చికెను తిన్నప్పుడు చికెన్కి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎందుకంటే టేస్టీ, బట్ ఎక్కువ అయాన్ కంటెంట్ ఉండేది లివర్లో. అండ్ ఫిష్ కూడా మంచిది, ఫిష్ ఆల్సో యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది అండ్ హై ప్రోటీన్ కంటెంట్. మామూలుగా గ్రామీణ ఏరియాస్లో దొరికేది మినపసున్ని చాలా, అందులో హై ప్రోటీన్ కంటెంట్ ఉంది, అందులో కనుక మనం బెల్లం ఇంకా అయాన్ సప్లిమెంట్స్ అవి కలిపితే కనుక చక్కగా అది ఒక పౌష్టిక ఆహారం అవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్లలో మనం అవగాహన కల్పించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు కొంచెం ఆరు బయట వెళ్ళటం తగ్గింది, మల విసర్జన తగ్గింది, కానీ అంతకుముందు వాళ్ళు చాలాసార్లు ఆరు బయటే కదా మల విసర్జన. ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరికైనా కడుపులో కనుక పురుగులు ఉంటాయి కనుక అవి అక్కడ ఉంటే వీళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు. సో వీళ్ళకి కూర్చుకుని అలా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది, అదొక ఫ్యాక్టర్ కూడా. వామ్ ఇన్ఫెస్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే గ్రామీణుల్లో, దాని గురించి వాళ్ళకు కొన్ని మందులు ఉన్నాయి. అది జస్ట్ ఒక 1 in 3 months to 6 months ఇస్తే చాలు, జస్ట్ 1 tablet హోల్ ఫ్యామిలీ కనుక వేసుకుంటే కనుక ఆ వామ్ ఇన్ఫెస్టేషన్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది.
1: డాక్టర్ గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలు వివాహం ముందు దశ నుంచి కూడా అనీమియా లేకుండా చూసుకోవాలి, అలాగే సరైన ఆహారం, శాకాహారులైతే ఆకుకూరలు కానివ్వండి, మాంసాహారులైతే కాలేయం, చేప, గుడ్డు ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి, మరి కడుపులో నులి పురుగులు లేకుండా తరచుగా డివార్మింగ్ అనేది పాటిస్తూ ఉండాలి. డాక్టర్ గారు, మరి మీ దగ్గర అనీమియాతో వచ్చే వాళ్ళకి చికిత్స ఎలా ఉంటుంది?
0: అనీమియాతో వచ్చే వాళ్ళకి అయర్న్ సప్లిమెంట్స్ ఇస్తాము. యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనకి టైం ఉంటే గనక జస్ట్ 10 grams 9 grams అలా ఉంటే టాబ్లెట్స్ తోటి సరిపోతుంది. అదే వీళ్ళు డెలివరీకి దగ్గరగా ఉంటే కనుక, సపోజ్ 8th month 9th month లో 9 grams అలా ఉన్నారనుకోండి, మేము ఐవీ ఐరన్ కూడా ఇస్తున్నాం. అది చాలా సింపుల్ ప్రొసీజర్, 20 minutes
1: సెలైన్ ద్వారా
0: చేయొచ్చు. డైరెక్ట్ ఇంజెక్షన్ కూడా స్లోగా చేసుకోవచ్చు, ఒక 20 minutes లో అయ్యే ప్రొసీజరే. అదీను ప్లస్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా చెప్తాం. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి 3rd month దాటిన తర్వాత 4th month నుంచి ఇస్తూ ఉంటాం అయర్న్ సప్లిమెంట్స్. యూజువల్గా ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళలో రక్తహీనత అనేది చూడం, కొద్దిగా ఏదన్నా ఉన్నా ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటా వస్తాం. ప్లస్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం కూడా ఇస్తాం ప్రెగ్నెంట్ లేడీస్లో. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐరన్ డెఫిషియన్సీ, బట్ వై డూ సప్లిమెంట్ కాల్షియం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అనీమియా ఉండడం వలన దానికి అనుబంధంగా ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా?
0: ప్రెగ్నెంట్ లేడీస్లో యాజ్ ఐ టోల్డ్ యూ బీపీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ప్రీటర్మ్ లేబర్లోకి తొందరగా వెళ్తారు ఈ స్త్రీలు, డెలివరీ కూడా కొంచెం కష్టతరమైన కానిపోతుంది, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. నాన్ ప్రెగ్నెంట్ అడాల్సెంట్స్లో చూసుకుంటే కనుక వీళ్ళకి గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది, అండ్ మిగతా పిల్లలతోటి సమానంగా స్కూల్లో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఆటలు ఆడలేకపోవచ్చు. అండ్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ చూసుకుంటే కనుక వీళ్ళు కొంచెం తొందరగా వ్యాధులు బారిన పడటం, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్.
1: అనీమియా వల్ల ప్రాణాపాయం అనేది ఎలా ఉంటుంది డాక్టర్?
0: ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది ఎనీమియా వలనే అని అనకూడదు, ద కాంప్లికేషన్స్ దట్ ఆర్ అకరింగ్ డ్యూ టు ఎనీమియా అనాలి. యాజ్ ఐ టోల్డ్ యూ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా, బట్ యూజువలీ ఏంటంటే మనం ఆ స్థితికి వెళ్లకుండానే చాలా వరకు డిటెక్ట్ చేసి ఎప్పుడో కానీ చూడం ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది.
1: డాక్టర్ గారు, అసలు ఎనీమియా రాకుండా నివారించాలంటే ఏం చేయాలి?

0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఎడ్యుకేట్ ద మదర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే గృహిణి ఈ ఎనిమియా ఎలా వస్తుంది, నాకు రావచ్చు, పిల్లలకు రావచ్చు, తర్వాత ఎనిమియా అనేది ఒకటి ఉంది అని తనకి అవగాహన కల్పించి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పిల్ల రజస్వులైనాక, తర్వాత ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి, ఇంట్లో ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ తీసుకుంటారు. ఎక్కువ కార్బోహైడ్రేట్తో పాటు మనం ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుని అబ్జార్బ్ అవ్వవు. సో అట్లా కొంచెం అవగాహన కల్పించి ఏ టైప్ ఆహారం వండాలనేది మనం చెప్పాలి. నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎనిమియా ఉందా లేదా అని చూపించుకోవాలి. ఈ ఐరన్ డిఫిషియన్సీ ఎనిమియా కాదండి, వేరే రకాల ఎనిమియాస్ కూడా ఉంటాయి. అవి హిమోగ్లోబినోపతీస్, సికిల్ సెల్ ఎనిమియా ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఏంటంటే అవి జన్యుపరంగా వస్తాయి. అవి ఫ్యామిలీలో ఉంటే కనుక కొంచెం చికిత్స ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. దానికి అసలు వేరే కారణాలు ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. నౌ వీఆర్ టాకింగ్ మోస్ట్లీ అబౌట్ ఐరన్ డిఫిషియన్సీ అని.
1: మరి డాక్టర్ గారి సలహాని పాటించి మన శ్రోతలందరూ కూడా ఈ అనీమియా అనేది తమ కుటుంబంలోని స్త్రీలలో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మన శ్రోతలకు ఇన్ని విలువైన విషయాలను వివరించారు డాక్టర్ శ్రీదేవి గారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే దీని గురించిన విశేషాలు వింటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువైనటువంటి వాతావరణ కాలుష్యం, జీవన శైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహారంలో మార్పుల వల్ల అనేక సమస్యలు, వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎముకల బలహీనత ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నా కూడా ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనంగా మారడం వంటివి పెను సమస్యలకు దారితీస్తోంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయం చేసే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల. దీనివల్ల కీళ్ళ నొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేకపోతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చేయాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కూల్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత, గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఇది వచ్చేది. వారిలో వచ్చే మెనోపాస్ కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది ఎముకల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు తగినంత కాల్షియం అందకపోయినట్లయితే ఎముకల ఉత్పత్తి, ఎముకల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పోషకాలు కలిగిన తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. క్యాబేజీ, బ్రోకోలి, బచ్చలి, పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా

0: నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువనే చెప్పాలి. నువ్వులు ఎముకలు దృఢంగా ఉండటానికి మంచి ఆహారం అని చెప్పాలి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు బెల్లం. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, నువ్వులుండలు చేసుకుని రోజు ఒకటి తిన్నట్లయితే శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది, ఎముకలు దృఢత్వం తగ్గకుండా కాపాడుతుంది. ఇక వీటితో పాటు ఎముక ఉత్పత్తికి, దృఢత్వానికి విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, మెగ్నీషియం పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం గణనీయంగా తగ్గిపోతుంది. ఒక రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి చూసుకుని ఉప్పుని అదనంగా తీసుకోకపోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వయసు పెరిగిన కొద్దీ ఎముకలు బలంగా ఉండేలా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్ష

0: కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట అన్వర్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సోను నిగమ్ అల్కాయాగ్నిక్ గానం చేసిన పాట రెఫ్యూజీ చిత్రం నుంచి.

టేన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను కిషోర్ కుమార్ పాడిన పాట కర్జ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ గానం చేశారు, ఖామోషి. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం నుంచి

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కా యాజ్ఞిక్ హరిహరన్ గానం చేశారు ఖామోషి చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ ఈ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు అడగటం జరుగుతోంది. మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి, 0866248812. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఇదండి మొదటి ప్రశ్న. జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? మరి మెసేజ్ చేయండి 0866248812 ఈ నంబర్కి. ఈలోగా ఒక పాట విందాం.

అండి అడిగిన ప్రశ్నకు సమాధానాలను మెసేజ్ చేశారు, చాలా మెసేజెస్ వచ్చినాయి. ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు యోలయ. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగాను ప్రశ్న. సమాధానాన్ని పంపించారు, సరైన సమాధానం ఎవరు అంటే నెల్లూరు జిల్లా యనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని శ్రీ విష్ణు, కైలాష్ మనోజ్ తనోజ్. వీరు ఫస్ట్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక కుమార్, మానసవీణ, మోక్ష

శ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి మెసేజ్ చేశారు వీరు, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలు లంక అవినిగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, తర్వాత

ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి. ఇంకా నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం, సౌషీర్, శ్రావణ్ కుమార్, రమణమ్మ, గోవిందయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి మీరు. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, గణేష్ నెల్లూరు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. తర్వాత పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. ఇంకా మీరు ఎవరంటే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉప్పలూరు గ్రామం నుంచి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. తర్వాత శంకర్ గారు పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు, మీది ఫెస్టివల్ కాదండి, నేను అడిగింది మీది రాంగ్ ఆన్సర్, ఏ దినోత్సవం అని అడిగాను. ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ రోజున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగానండి ప్రశ్న, ఓకేనా. తర్వాత భానుప్రకాష్ వావిళ్ళ నుంచి పంపించారు. ఇంకా టైలర్ సీను గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి, ఓకే. తర్వాత మహేంద్ర గారు తెనాల నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, ఓకే అండి. తర్వాత ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దయద, త్రివేణి, చిన్మయి, ప్రీతం, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు మీరు ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుంచి, మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకేనా. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్యపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సమీనా నెల్లూరు నుంచి, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, దయదా భిక్షం, దయదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని, సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే వి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఎనమడుగు నుండి సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు రమేష్ దొంతి గారు, మీరు ఆన్సర్ లేదు మీది మెసేజ్, ఓకే. తర్వాత పంపించారు సమాధానం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, నాగట్టిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పంపించారు ఎవరంటే రాంగ్ ఆన్సర్ అండి.

నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరంటే జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. తర్వాత రఘుబీర్ సింగ్ సుగుణభాయి రాధామున్నా ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత గురజాల వేణుబాబు కైకలూరు నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి ఇంకా రమా మనోహర్ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు కమల యేసుపాదం హేమ సుందర్ ఒంగోలు నుంచి పంపించారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా ఇంకా సతిరెడ్డి అనపర్తి నుంచి పంపించారు. ఇంకా తర్వాత మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా. ఓకే అండి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. మీరు ఎక్కడి నుంచి? అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఆ తర్వాత సరైన సమాధానం పంపించారు ఎవరు? దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత యాడికి నుంచి రంగం వెంకటస్వామి వీరు పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత మద్దుల శ్రీనివాసబాబు గుండుగోలను కొనకల రమేష్ రామోజీ సత్యనారాయణ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, కుంచివానిపేట నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే, తర్వాత ఎవరు? భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు అంటే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్రారెడ్డి, తర్వాత మసాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు గారు, తుమలచేల గోపీనాథ్ డోకపర్తి సుప్రద ప్రసాద్ బండారి శంకరయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఎవరంటే కోట హారిక ఇంకా మను రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి ప్రవీణ రైట్ ఆన్సర్ అండి. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి క్వశ్చన్ అంటున్నారా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఇదండి ప్రశ్న. ఓకేనా, తర్వాత పంపించారు దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ పాండు వీరు నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద మీరు మళ్ళా రాంగ్ ఆన్సర్ పంపించారండి. రాంగ్ ఆల్రెడీ పంపించారు, రైట్ ఆన్సర్ అని చెప్పాను మీకు. ఓకే, తర్వాత శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మీరు ఆన్సర్ పంపించారు కదా. ఓకే, తర్వాత గట్ల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. మీది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి నుంచి పంపించారు. ఇంకా ఆ తర్వాత

అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ అండి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఒక మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతగా సిరి గాహన స్నిగ్ధ. ఓకే అండి, మరి మొదటి ప్రశ్నకు సంబంధించి అన్ని మెసేజెస్ మీకు చదివి వినిపించాను. మరైతే ఈ రోజున జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అంటే హూల్ దివస్, అంటే సంతాల్ తిరుగుబాటు దినోత్సవం అన్నమాట. మరి ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు అనంటే, ఎందుకు అనంటే 1855వ సంవత్సరంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి అతిపెద్ద గిరిజన ఉద్యమాల్లో ఇదొకటనమాట. తిరుగుబాటుకి కారణం ఏంటంటే బ్రిటిష్ అధికారుల వేధింపులు, స్థానిక జమీందారులు మరియు వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. ఈ చారిత్రక సంతాల్ తిరుగుబాటు జ్ఞాపకార్థం ఈరోజు నిర్వహిస్తారనమాట. ఓకేనా, మరి ఇదండి మొదటి ప్రశ్నకు సంబంధించి. ఇంకా అయిపోయింది కదా, అయిపోయిన ప్రశ్నకు ఇప్పుడు పంపిస్తున్నారు, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటంటే భారతదేశంలో వస్తు సేవల పన్ను GST తెలుసు కదా, అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది? ఇదండి ప్రశ్న. భారతదేశంలో వస్తు సేవల పన్ను GST అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది? మరి పంపించండి, నంబర్ తెలుసు కదా, 0866248882 ఈ నంబర్కి. ఈలోగా మరొక పాట విందాము.

ఈ వలయ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టి అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది అని అడిగాను. మరి సమాధానం పంపించారు. సరైన సమాధానాన్ని ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతికా సిరి, గహన స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుంచి అనురాధ్ గారు పంపించారు ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. ఓకే అండి. తర్వాత పేడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజ్ గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు, కారంచేడు మండలం, ఓకే, కుంకలమరు గ్రామం తెల్లగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు, పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత కరెక్ట్గా పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామ్, కృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించిన వారు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్, సుభాని గారు, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, ప్రవీణ, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మరికొంతమంది ఎవరంటే, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి, విజయ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి పంపించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు మీ మెసేజ్లో. ఓకే, ఏ తేదీ నుండి అధికారికంగా జిఎస్టి అమల్లోనికి వచ్చింది అని అడిగాను. ఓకేనా. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తానవల్లి, ఫాతిమా జవాబు. ఓకే అండి. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి

0: కమల యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, తర్వాత మెడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తర్వాత ఎవరు పంపించారు, నాగటి పండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, ఎవరు బ్రహ్మయ్య, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సరు. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాళ్యం అనంతపూర్, అనంతపూర్ నుంచి హర్నాథ్ బాబు గారు, మీరు రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి, అశోక్ రమ్య, దినకర్ దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు గారు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రయాల గ్రామం నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. తర్వాత ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్, తెనాలి నుంచి, మీరందరూ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రభా చీరాల నుంచి, ఓకే, తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు గగన్ విహార్, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, ఇంకా దయదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి, పాపిన్నపాళ్యం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, ఇంకా గట్ల వెంకటేశ్వర స్వరూప, అశ్విత్, మణిది, పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్ నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, శంకర్, డేవిడ్, పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఇంకా తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు. ఇంకా ఇంకా ఇంకా మెసేజెస్ చాలా ఉన్నాయండి, మనకైతే టైం అయిపోయింది. సరే, మరి అయితే సమాధానం తెలుసుకుందాం. మరి చాలామంది పెట్టారు సమయభావం వల్ల, మరి అందరి పేర్లు కూడా చదవలేకపోతున్నామండి. తర్వాత అయితే మరి దీనికి ఆన్సర్ తెలుసుకుందాం. భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టీ అధికారికంగా ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చిందని అడిగిన ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం 2017 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి వచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 1 జిఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటారంట. ఓకేనా? మరి ఇదండి రెండో ప్రశ్న. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పుడైతే విందాం హిందీ పాఠం విందాం. అందుకంటే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: నమస్తే, ఆవో బయట. అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక్ పాఠం.

0: పడాయండి. ఈరోజు ఉపవాచక పాఠం అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాఠ్ కే లేఖక్ హై రితుభూషణ్. ఆ పాఠ పడో.
1: అప్నే పురానే స్కూల్ మే వహ్ ఏక్ మేధావీ ఛాత్ర రహా థా. పిఛ్లే పాంచ్ వర్ష్ సే వహ్ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కీ కితాబే పడనే కా షౌక్ థా. అతః ఉస్కీ అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ కీ పుస్తకే పడనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
0: తన పూర్వపు స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్స్ మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగే దేఖో. పురాణ స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర థే ఔర్ సభీ అధ్యాపక్ భీ ఉసే పసంద్ కియా కర్తే థే. వహ్ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయి కఠినాయి మే హోతా తో రాజు సబ్సే పెహలే ఉస్కీ మదద్ కే లియే పహుంచ్ జాతా. పాత స్కూల్లో అతనికి చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజు వారికి సహాయం చేయడానికి వచ్చేవాడు. ఉస్కే పురానే స్కూల్ మే కభీ కిసీనే ఉస్కీ కమ్జోరికి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా. ఉస్కీ టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్ థీ. ఉస్కే ఘుట్నో మే శక్తి నహీ థీ ఔర్ అధిక్ సమయ తక్ వే ఉస్కే శరీర్ కా భార్ బర్దాస్త్ నహీ కర్ పాతీ థీ. అత వహ్ జ్యాదా దేర్ తక్ ఖడా నహీ రహ పాతా థా. ఇసీలియే ఉసే ఖేల్నే కి మనాహీ థీ. అతనిలో ఉన్న బలహీనతని ఎవరూ గమనించలేదు. అతని కాళ్ళు చాలా సన్నగా బలహీనంగా ఉంటాయి. ఎక్కువ సమయం తన కాళ్లపై నిలబడలేడు. అందువలన అతన్ని ఆటలాడడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా రాజు అప్రే సాథియోం కో ఖేల్తే హుయే దేఖతా ఔర్ జోర్ జోర్ సే ఉన్కా ఉత్సాహ బడాతా. జబ్ ఉస్కే మిత్ర మ్యాచ్ హార్నే లగ్తే తో రాజుకే ప్రేరణాదాయక్ శబ్దోం సే ఉన్మే ఆశా కా సంచార్ హోతా ఔర్ వే నయీ స్ఫూర్తే సే ఖేల్నే లగ్తే. పాఠశాలలో ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహం నింపేవి. అంతేకాదు వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు.
1: సారీ రాత్ రాజు అప్నే పురానే స్కూల్ కే విషయమే సోచతా రహా ఔర్ ఉస్నే సచ్చే మన్ సే ప్రార్థనా కీ కీ ఉస్కా నయా స్కూల్ భీ ఉస్కే పురానే స్కూల్ జితనా హీ అచ్చా హో. వైసే రాజు యహ బాత్ బలీ భాంతి జాంతా థా కీ యది స్వర్గ్ మే భీ స్కూల్ హో తో వహ్ భీ ఉస్కే పురానే స్కూల్ సే జ్యాదా అచ్చే తో నహీ హో సక్తా. ఉస్కే స్కూల్ చోడ్తే సమయ్ సభీ మిత్ర కితనే రో రహే తే. ఉస్కే సంగీ సాథీ అధ్యాపక్ గన్ ఔర్ యహా తక్ కి ప్రధానాచారినే భీ ఉస్కే పితాజీ సే ఉసే వహీ చోడ్ జానే కా అనురోధ్ కియా థా.
0: తర్వాత ఏమైందంటే రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు ఉపాధ్యాయులు చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్లమని తండ్రిని వేడుకున్నాడు. కానీ వాళ్ల మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్లడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. అగేపడు.
1: अगले दिन

0: प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली।
1: తర్వాత రోజు రాజు తొందరగా నిద్ర లేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని, డ్రెస్ నాకు చాలా బాగుంది, స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చల్లేలాగా, క్యూంకి వహ తేజ్ నహీ చల్ సక్తా తా, ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ ఘూర్తే రహే ఔర్ కుచ్నే తో ఉస్కి టాంగోం కి ఓర్ సంకేత్ కర్కే హస్తే హుయే ఉస్కా మజాక్ భీ ఉడాయా. కుచ్ క్షణం మే హీ పూరా మైదాన్ ఔర్ బరామదే కౌతూహల్ సే దేఖ్నే ఔర్ ఉస్కి ఓర్ ఇషారా కర్కే హసనే వాలోం సే భర్ గయే. స్కూల్ కే అధ్యాపక్ భీ పాస్ సే ఐసే గుజరే జైసే కుచ్ హో హీ నహీ రహా హై. అప్పుడు రాజు నెమ్మదిగా వెళ్తున్నాడు స్కూల్లో. కారణం అతను స్పీడ్గా నడవలేడు కదా. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతని కాళ్ళ వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయారు. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్ళినా అతనికి ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోతున్నారు. బాగే పడు
0: జీ అధ్యాపక్ జీ, జబ్ పెహలా పీరియడ్ ఆరంభ హువా తో అధ్యాపక్ నే రాజు కో కక్షా మే సబ్సే పీచే బిటా దియా. జబ్ రాజు సే ఉస్కా పరిచయ్ పూచా గయా తో ఉస్నే బతాయా కి వహ ఏక్ గావ్ కే స్కూల్ సే ఆయా హే. ఇస్ పర్ ఛాత్రోం కో హసీ ఆయి. మధుర్ స్వభావ్ వాలే రాజు నే ఇస్కే పెహలే గుస్సే కో కభీ భీ మహసూస్ నహీ కియా తా.
1: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టారు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా తా, ఉస్నే యహ ప్రామాణిత కన్నే కా నిశ్చయ కియా తా కి గావోం కే స్కూల్ షహరోం కే బరాబర్ హీ అచ్చే హోతే హై. ఉస్ షామ్ రాజు నే అపనే మాతా పితా కో కుచ్ నహీ బతాయా. ఉన్కే జిజ్ఞాసపూర్ణ ప్రశ్నం పర్ ముస్కురా కర్ రహ గయా క్యూంకి వహ జూట్ భీ నహీ బోల్నా చాతా తా. రాజు విభిన్నమైన మట్టి, అంటే పల్లెటూరులో జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసిసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హర్ దిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. ఉస్కీ కక్షామే ఉస్కే హాత్ ఉఠానే పర్ భీ ఉసే ప్రశ్నం కా ఉత్తర్ నహీ దేనే దియా గయా. ఉస్కా కోయీ మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఆది చుట్టీ మే జబ్ బాకీ సభీ లడకే ఖేల్నే జాతే తో ఒక కక్షామే బయట రహతా. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తా కి రాజు ఏక్ గంవార్ లడకా హై ఔర్ ఉసే అపనే గావ్ కే స్కూల్ కా బడా గమండ్ హై. తదుపరి రోజు, దాని తరువాత తదుపరి నెలలో కూడా ప్రతిరోజు ఇలాగే ఉంది. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవ్వలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటకు వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుండేవాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు
0: జీ అధ్యాపక్ జీ, ఆఖిర్కార్ రాజునే ఈ స్థితి సే నిబట్నే కే లియే బడీ చతురాయి సే ఏక్ యోజన బనాయి. కక్షా కే అధ్యాపకం ద్వారా ప్రశ్న పూచే జానే పర్ ఉస్నే హాత్ ఉఠానా హీ బంద్ కర్ దియా. పరిణామ స్వరూప్ బహుత్ శీఘ్ర హీ అధ్యాపకం ఔర్ ఛాత్రోం నే ఉస్ పర్ ధ్యాన్ దేనా బంద్ కర్ దియా. రాజు యహ జాంతా తా కి ఏక్ మహీనే కే బాద్ ఉస్కీ వార్షిక పరీక్ష హోనే వాలి హై, ఇస్లియే उसने घर

0: अधिक परिश्रम किया। आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था।
1: చివరకు రాజు ఈ పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్ని మాన్ లియా తాకి రాజుకు ఫెయిల్ హోనాయి హే జైసే జైసే సమయ పాస్ ఆతా గయా సభీ లడకే పడనే మే వ్యస్త హోతే గయే పర్ రాజుకో కితాబే లియే దేఖకర్ ఉస్ పర్ హసనే ఔర్ మజాక్ ఉడానే కా సమయ ఫిర్ భీ నికాల్ హీ లేతే రాజు అబ్ బహుత్ దయ్యవాన్ హో గయా తా ఔర్ చుప్చాప్ మన్ మే ముస్కురాతా హువా అప్నీ పడాయి కర్తా రహా. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई। राजू दो सप्ताह की छुट्टी के लिए गांव वापस गया। उसके बाद ही परीक्षा परिणाम निकलना था। అందరూ రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కానీ రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం, అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. ఒక వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్ళాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. ఆగే క్యా హోతా హై తుంపడు
0: జీ అధ్యాపక్ జీ, పరిణామ్ నికల్నే కే పెహ్లే దిన్ రాజు లౌట్ ఆయా ఔర్ అగ్లే దిన్ పూరే ఆత్మవిశ్వాస్ సే అప్నే పితా కే సాత్ పరీక్షా ఫల్ దేఖ్నే గయా. ఏక్ బార్ ఫిర్ वह कक्षा में प्रथम आया था। उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी। प्रथम आने पर इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपनी स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है।
1: परीक्षा फलितालु उच्चे मुंदु रोजु రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్ష ఫలితాలు చూడడానికి వెళ్ళాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులు లేవు. అచ్చా, ఆజ్కా యహ పాఠ యహి సమాప్త హోతా హై.
0: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాసం. మరి ఈనాటి కార్యక్రమంలో శ్రీవేదం ప్రసాద్ గారి డోలువాద్యం వింటారు, మిశ్ర చాపుతాళం.

0: మీరింతవరకు లైవ్ విన్యాసం ఈ కార్యక్రమంలో శ్రీ వేదం ప్రసాద్ గారిచే డోలువాద్యం విన్నారు మిశ్ర చాపుతాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి కోరుతున్నారు. ఆత్మగౌరవం చిత్రం నుంచి పాటను వినిపించమని. ఈ చిత్రంలోని పాటకు గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనురాగం నుండి పాటను వినిపించమని ఆకాశవాణి మిత్రులు ఈ లెటర్ రాస్తున్నారు. వీరు కర్నూలు జిల్లా తంగరడోన గ్రామం ఆస్పరి మండలం నుండి. శ్రోతలు ఎం హరినాథ్ రెడ్డి, మారుతాత్మజారెడ్డి, రుక్మాంగదారెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, శ్రీలత, మనోరమ, సౌధామిని, నందిని, సాయి రూపేష్ కుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల కోసం అనురాగం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. తప్పకుండా అండి. ఈ చిత్రంలోని పాటకు గానం ఘంటసాల పి సుశీల, గీత రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాలా.

0: కరుణెందుకు
1: ఇదు ఇదు తకిలిగింత కలిగినందుకు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: నారి నారి నడుమ మురారి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాశ్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్నారు.

సప్తపది చిత్రం నుంచి పాటను వినిపించమని. తప్పకుండా వీరందరి కోసం సప్తపది చిత్రం నుంచి పాటను వినిపిస్తాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, గీతరచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

అనంతపురం రాణీనగర్ గుత్తి రోడ్ నుంచి శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముష్టూరి ఎల్లప్ప, ముష్టూరి ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మారెణ్ణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్ వీరందరూ కోరుతున్నారు డాడీ చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం శంకర్ మహదేవన్, గీతరచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఫోన్ చేసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. హలో హలో హలో హలో అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. నా మాటలు వినిపిస్తున్నాయండి మీకు? మీ పేరండి? మరి జోక్ చెప్తారండి, బాగున్నారు కదా? బాగున్నామండి. మరి ఒక మంచి జోక్ చెప్పాలి ఇవాళ. ఫస్ట్ కాల్ మీరే కదండి, మరి మీ మా హాస్యం మీ హాస్యం మా గీతం, మరి జోక్ చెప్పాలి. జోక్లే రావంటే ఎలా అండి, హాస్యం అంటేనే నవ్వు, హాస్యం ఉన్న చోట స్నేహము ఆనందము అన్నీ ఉంటాయి. మరి ఒత్తిడిని తగ్గించే
1: చిన్న కథ మాత్రం
0: పర్లేదు, చెప్పండి.
1: యమధర్మరాజు శివునితో పోతాంటాడు మేడం. శివునితో పోయి ఇట్లా ప్రాణాలు తీసేది యమధర్మరాజే కదా మేడం, అందుకని ఒక డౌట్ వచ్చి యమధర్మరాజే పోతాంటే పాము పండుకుంటాడు మేడం శివుని ముందర కొద్దిగా అట్లా అందులో ఉన్నట్లుగా ఇంట్లోను. ఆవిడ పాము దగ్గరికి వచ్చి చూసి నవ్వి

0: దాటుకొని వెళ్ళిపోతాడు మేడం. పక్కనే గరత్ మంత్రుడు ఉంటాడా, ఎందుకు ఈ పాము చూసి యముడు నవ్విపోతున్నాడు అని దానికి కారణం ఏమో కనుక్కుందాం అడుగుదాం అనుకునే లోపు శివునితో పోయి మళ్ళీ అడిగి వచ్చేదానికి ఆ పాము ఆడు ఉండదు మేడం. మళ్ళీ వచ్చి ఆడు చూసి నగి మళ్ళీ పోతున్నాడు. అందులో గరత్ మంత్రుడు వచ్చి, కాదు ఏం ధర్మరాజా, ఈ పాము చూసి దాన్ని దాటుకొని నగిపోయినావు, ఏం నీకు దానికి ఏమన్నా నువ్వేమన్నా దానికి అడ్డం వస్తున్నావేమో, లేకపోతే దాన్ని దాటుకుని ఏంటి ఏమన్నా డౌట్ వచ్చి నేను పక్కకి వేసేసిన దాన్ని, ఎందుకు మళ్ళీ వచ్చినా కూడా ఇటుండే పాము చూసి ఎందుకు నగుతుండవు అని, ఊరినే ఖాళీ ఉండే స్థలాన్ని చూసుకుంటే ఎందుకు నగుతుండవు అని అంటే, నాకు డౌట్ వచ్చి నేను శివంతే పోయి అడిగింటే నాకు అర్థం కాలేదు ఇది ఏ పని ఎవరు చేసిన ఈ పని అని అంట. ఏం చేసిన ఏం ధర్మరాజా అని అంట, ఈ పాము 7 సముద్రాలు ఆ పక్క చనిపోయే దీనికి ఆయుష్ ఉండాలి, ఈ పాము 7 సముద్రాలు ఆ పక్క ఎట్లా పోయి చనిపోతుందో డౌట్ వచ్చి నేను పోయేటప్పుడు నగిపోయినాను, నువ్వు వచ్చేదానికి పాము తీసుకుపోయి
1: అడ్డం ఉంది కాబట్టి వేసేసినావు అని. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. మొత్తానికి హాస్యం రాదని ఒక మంచి కథ చెప్పారు, బాగుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
0: ఓకే మేడం, థాంక్స్ మేడం.
1: హలో, నమస్తే అండి. పేరు, మీ పేరండి?
2: ఒడియంపేట మేడం, నాగరంగయ్య.
1: ఒడియంపేట నుంచి?
2: నాగరంగయ్య.
1: నాగరంగయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం.
1: వింటుంటారా మరి కార్యక్రమాలన్నీ, రేడియో కార్యక్రమాలు?
2: మేడం
1: మరి ఇంకెందుకు ఆలస్యం, జోక్ చెప్పేయండి. మరి
2: జోక్ రా మేడం, మళ్ళీ వారం చెప్తాను, పాటేయండి మేడం.
1: కాదండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి ఫోన్ చేసి జోక్ రాదంటే ఎలా అండి మీరు? సరే జోక్ రాకపోతే హాస్యం గురించి 4 మాటలు చెప్పండి అయితే. మీరు ఇది మా గీతం అండి, మాకు నచ్చిన పాటే వేస్తాం, మీరు జోక్ చెప్పాల్సిందే మరి. సరేనండి, మరి ఇంకొక శ్రోతకు అవకాశం ఇద్దాం, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో, నమస్తే అండి.
3: బాగున్నాను మేడం. అంతా
1: అందరు బాగున్నారండి, మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం. అయినప్పటి నుంచి ఆర్టీ ఆఫీస్ కానీ జబ్బాల్ మేడం.
1: జబ్బాల్ గారు?
3: అవును మేడం.
1: మీకు భలే అభిమానం అండి, మీకు అందుకే మీ అభిమానం ఎక్కువ అంటే మీకు కాల్ బాగా కలుస్తుంది అనుకుంటా.
3: నాకు రేడియో అంటే పెద్ద పిచ్చి మేడం.
1: సంతోషం అండి, సంతోషం అండి.
3: ఒక పూట పదాలు మేడం, రేడియో వింటూనే ఉండాలా నేను?
1: అబ్బో సంతోషం అండి, మరి మరి అలానే సంతోషపడుతాం అందరిని. మంచి జోక్ చెప్తారా మరి?
3: చెప్తా మేడం.
1: చెప్పండి
3: మేడం. సభలో ఒక ప్రోగ్రామ్ ఇస్తాను మేడం, స్పీచ్ ఇస్తాడు.
1: ఓకే,
3: నేను ఏమైనా చేయగలను, నేను దుక్కి దున్నగలను, పంట పండించగలను, కోటలు కోయగలను, పాలు పితగలను, ఇల్లు కట్టగలను, నిజానికి నేను ఏమైనా చేయగలను అంటాడు మేడం
1: అతను. ఓకే,
3: అప్పుడు సభ మధ్యలో నుంచి ఒక అబ్బాయి లేచి అప్పుడు అయితే అని అడుగుతారు మేడం, గట్టిగా అంతా నవ్వుతారు.
1: ఏమని అడుగుతారండి?
3: సభలో నుంచి ఇవన్నీ ఓ అబ్బాయి లేస్తాడు మధ్యలో, అన్ని సరే నువ్వు గుడ్డు కూడా పెట్టగలవా అంటారు.
1: బాగుందండి జబ్బర్ గారు,
3: నవ్వుతుంది మేడం.
1: నిజమే కదండి మరి. పర్లేదు చెప్పండి.
3: ఒక టీచర్ ఒక అబ్బాయి వాళ్ళ శిష్యుని చెప్తాను మేడం, ఒరే గురుగు నాకు ఒక చేతిలో 6 మామిడి పండ్లు ఉన్నాయి, మరో చేతిలో 7 మామిడి పండ్లు ఉన్నాయి, ఇంకా నా దగ్గర ఎన్నున్నట్లు లెక్క అంటే, అయితే నీ చేతులు చాలా పెద్దగా ఉంటాయి టీచర్ అంటాడు మేడం. ఇప్పుడు 6 మామిడి పండ్లు 7 మామిడి పండ్లు పట్టుకోవాలంటే చేతులు పెద్దగా ఉండాలి కదా.
1: అదే అదే, తెలివైన శిష్యుడు. బాగున్నాయండి జబ్బార్ గారు, మరి 2 జోకులు చెప్పి నవ్విచ్చారు, మంచి జోక్స్ చెప్పారు, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఈ లోపు మనం ఒక మంచి పాట వినేద్దాం. నమస్తే అండి.
3: థాంక్స్ మేడం.

0: హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కొడేరు మండలం కదిరిగొండ గ్రామం పెద్దన మేడం.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. మా గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎనుగొడ్లు ఉన్నాయి. గొర్రెలు అంటే నేను ఫస్ట్ వంట చేస్తున్నాను. తగిలి తగలకల మేడం నంబర్ ఇది.
0: సంతోషం అండి, ఇప్పుడు తగిలింది. మీతో మాట్లాడుతున్నాం.
1: మాట్లాడుతున్నాం మేడం. బాగుంటారా మేడం మీరు?
0: మేమంతా బాగున్నాం, మీరు బాగున్నారా? మరి
1: రేడియో సోదరులందరికీ నమస్కారం మేడం. అందరూ జోకులు చెప్పే వాళ్ళందరికీ, రేడియో పాటు తినే వాళ్ళందరికీ, ఎప్పుడో రేడియోనే అంటాను మేడం జిల్లాలోను.
0: చాలా సంతోషం అండి. మరి రైన్ తగిలింది కదా మరి మీకు, మరి అందరు సంతోషపడాలంటున్నారు కదా, మరి జోక్ చెప్తారా? మరి
1: చెప్తాను మేడం, చెప్తాము.
0: చెప్పండి.
1: ఒక రాజు మంత్రి ఉంటారంట మేడం. హలో,
0: చెప్పండి.
1: రాజు మంత్రి ఉంటే రాజుకి ఎంతో ఏమైందంట. రాజు ఉంటుందని మంత్రితో ఏమన్నాడంటే, మంత్రి నాకేం వీళ్ళు గాయమైందంటే, నీ మేలు నీ మేలు కొరికెళ్ళ సార్ అన్న రాజా అన్నంట. నీ మేలు కొరిక అంటావు కదా రా, నన్ను అదే నువ్వు నా ఇంటికని రావుతాని.
0: రాజుగారికి గాయమైందంటే నీ

0: కొరకే అని అన్నారు అనమాట మంత్రి గారు. అయితే
1: అలసిపోయినట్లయ్యాడో మానసిని పండుకోండి మేడం, పండుకుంటే పులి వచ్చిందంట.
0: ఓకే,
1: పులి వచ్చి
0: చెప్పండి
1: రాయని పులి వచ్చిందంట మేడం. గురుము బెదుర్కొన్నట్లయ్యే గురుము రాయి రెండు కాల్తో అట్లా గెదిరిచింది తనండి. అంటే రాయిలే బ్రిక్కులు లేచినాడు, అది అంతలెక్క మూసిచ్చి ఏలు మూసేసినట్టు మేడం పులి. అంటే పులి తిన్నట మేడం, రక్తం గాయమైతే తిందంట.
0: మంచిదే కదా మరి,
1: మేడం
0: గాయమైన తినలేదు కాబట్టి మంచిదే అయింది రాజుకి అంటున్నానండి.
1: అప్పుడు మళ్ళీ వెనక్కి గురం ఎక్కి వెనక్కి తిరుక్కొని అంట. మంత్రి ఏం కోరుకుంటావు కోరుకున్న వాడిని అంట. ఏ రాజా అంటే నా అమ్మ కొడుకు అంటే కదా, దాని ఏంటి నన్ను పులి తిందేదు, పులి తిండేది అంటే ఏం కోరుకుంటే సత్యంత వరకు నేను దేవే నాకు కావాలా
0: అని కోరుకున్నారంట.
1: అది కూడా కోరుకున్నారంట మేడం.
0: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో,
2: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరండి?
2: నా పేరు పుల్లన్న మేడం, సనప గ్రామము.
0: సనప గ్రామం నుంచి పుల్లన్న గారు, బాగున్నానండి. మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం గారు.
0: సిద్ధమా?
2: జోక్ మేడం గారు.
0: ఓకే,
2: భార్యాభర్తలు జోక్.
0: భార్యాభర్తలు అంటేనే జోక్లు వస్తాయి కదండి. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి.
2: సేంటే పోయి వస్తాడు భర్త, ఏదో నాకు చాలా ఉడుకు పెడతాను నీళ్ళు కాబట్టి పోసుకోవాలా అను అని భార్యని అడుగుతాడు. అదే టైంలో పాలోడు కూడా కాఫీ పాలు పోస్తాడే రోజు, ఆయన వచ్చినాడక పాలు పోపిస్తుందిరక్క ఆయన అంటాడు. పాలు పోసుకున్న తర్వాత భార్య ఏమంటుంది, ఏమే నువ్వు కాఫీ తాగుతావా లేదా నీళ్లు పోసుకొని తాగుతావా
0: అని జనరల్ గా అడిగింది పాపం మమ్మీ. ఓకే,
2: ఆ టైంలోనే ఇది సీను. సరే కాదే, నువ్వు నేను నీళ్ళు పోసుకోవాలా స్నానం చేయాలా నీళ్ళు పోసుకోవాలా నేనంటే నువ్వు నీళ్ళు పోసుకొని తాగుతావా అని అంటాడు. నీకేమన్నా బుద్ధి ఉందా తప్పట్టారా, నువ్వు చక్కెరి రోంత రేటు ఉందా అది రోంత ఉందా ఇది రోంత ఉందా వాళ్ళు నీళ్లు లేవా, నీళ్లు లేక మళ్ళా నీళ్లు పోసుకుంటే నేను ఏమవుతుంది
0: పాపం. ఆయనకి అలా అర్థమైంది. ఓకే, బాగుందండి.
2: అదే టైంలోనే ఆయన అడుగుతాను కదా మేడం గారు,
0: అవునవును
2: నీళ్ళు
0: పోసుకొని
2: ముందుగా సప్పు చేస్తాడు మళ్ళా నేను నీళ్లు దాంట్లో పోసుకొని తాగితే ఇంకా ఉండి చెడిపోతాడు కాఫీ.
0: భర్త ప్రభుత్వం చాలా బాగుందండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఈలోపు ఒక మంచి పాట కూడా వినేద్దాం. ఓకే అండి, ఈలోపు ఒక మంచి పాట విందాం. ఓకే అండి, ఇంకొక కాలర్ని తీసుకుందాం. హలో
3: హలో,
0: నమస్తే అండి. మీ హాస్యం మా గీతం.
3: మేడం గారు బాగున్నారు? మేడం
0: బాగున్నానండి. మీ పేరండి?
3: రేకలకుంట మల్లేష్ మేడం, రేకలకుంట ఉత్తరాంధ్ర మండలం రేకలకుంట.
0: మల్లేష్ గారు
3: బాగున్నారు మేడం?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం, మేము గొర్రెకి అంటాం మేడం. కాలు నెలకి ఎక్కడ 6 నెలలు 8 నెలలు అయ్యి మేడం, కాలు నెలక్క
0: 6 నెలలు అయిందా? మరి కష్ట అన్ని రోజుల నుంచి కష్టపడ్డారు. అవునండి, కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దాం మరి. ఇప్పుడు కాల్ తగిలింది కదా, కలిసింది, చెప్పండి మరి జోక్ చెప్పండి.
3: చెప్తా మేడం, ఒక రైతు ఉన్నాడు మేడం, పొలం తిన్నే పోయి వర్షం పడితే కోటి తీసుకొని వస్తాడు మేడం నానిపోయి. ఈ సావిత్రిలో సన్నాసి, రైతు సీ సన్నాసి అయ్యిందంటే మేడం,
0: రైతు
3: సీ సన్నాసి అయ్యిందంట మేడం. అంటానే పోయినాడు ఇంటికి పోయి బట్టలు మిండుకొని పాపము అని చేసుకొని పొసలు కెట్టేసుకొని మూకు కూర్చుంటా అన్నాడు. ఈ సన్నాసి మళ్ళా పోయి మాతా పిచ్చాను దేవి అని అంట, ఇంటికాడి పోయి అతని ఇంటికాడి పోయి మేడం. అంటానే రైతు సైజంట, అది జోక్ మేడం.
0: సరే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
3: నమస్కారం మేడం.
0: ఒక మంచి పాట విందామా అండి మల్లేష్ గారు?
3: మంచి పాట రామారావుదేవి మేడం.
0: తప్పకుండా కార్యక్రమం లోపల ఏదో ఒక

0: హలో, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి.
1: స్వాగతం మేడం. మీకు చాలు మేడం, చేసిన వాళ్ళే 36 చేస్తే మిగతా వాళ్ళు శ్రోతలు ఎంత బాధపడుతుంటారు.
0: మరి వాళ్ళకి కలుస్తోందండి, అక్కడికి తీసేస్తున్నాను వాళ్ళ కాల్స్ అన్ని, కొత్త వాళ్ళకి అవకాశం
1: ఇస్తున్నాను. మీరు కట్ చేసి వేరే వాళ్ళు తీసుకుంటే ఎంత మంది?
0: అలానే చేస్తున్నా, అలానే చేస్తున్నామండి. మీ పేరండి?
1: నా పేరు రవీంద్ర నాయుడు మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేము గుల్జార్పేట నుండి. మేము మొన్న రేడియో స్టేషన్ దగ్గరికి కూడా వచ్చి అప్పుడు మేడం లేదని డైరెక్టర్ గారితో మాట్లాడదని కాదు మేడం, ఎంతమంది ఆశతో ఎవరికైనా చేయాలని మోగుతుంది.
0: తప్పకుండా తప్పకుండా చేయండి. ఫస్ట్ మన మీ హాస్యం మా గీతం కార్యక్రమాన్ని చేసి మిగతా శ్రోతలను ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి జోక్ చెప్పండి మీ మూడ్ మార్చుకొని.
1: ఒకడు హోటల్ పోయినాడంట మేడం.
0: ఓకే.
1: పోయింటే దోశ అడిగినాడంట. అడిగితేనే వాళ్ళు దోశ తీసుకొచ్చి ప్లేట్లో ఇచ్చినారు మేడం. ఇస్తానే ఆ ప్లేట్ ఎక్కడేసి బండ మీద పెట్టుకొని తింటానంట మేడం.
0: బండ మీద పెట్టుకుంటున్నారు.
1: ఏమయ్యా తింటున్నా అంటే ఆయన వాళ్ళ తడ్లు తిని ఉంటారు, బండ మీద దేవుడు తిన్నాడు కదా అని చెప్పినట్ట.
0: కొత్త టెక్నిక్ కనుక్కున్నాడు ఆయన అయితే.
1: అదే ఆయన వాళ్ళ తడ్లు తింటాడు, బండ మీద అయితే ఎవడు తిన్నాడు,
0: బండ మీద ఆయన స్పెషల్ అన్నమాట. నా పేరు కల్పన అండి.
1: మా బిడ్డ పేరు కూడా కల్పన. వాళ్ళకు చెప్పండి మేడం.
0: తప్పకుండా తప్పకుండా అండి. మరి ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, వాళ్ళ కాల్ కూడా మాట్లాడతాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి?
2: నా పేరు హర్షవర్ధన్ మేడం.
0: హర్షవర్ధన్, ఏం చదువుతున్నావు హర్షవర్ధన్?
2: ఎయిత్ క్లాస్ చదువుతున్నా
0: మేడం. నీతో సెకండ్ టైం మాట్లాడుతున్నా. మరి మంచి జోక్ చెప్తావా హర్షవర్ధన్?
2: చెప్తా మేడం.
0: స్కూల్ అయిపోయిందా?
2: అయిపోయింది మేడం. ఇంటికి
0: బాగా చదువుకుంటున్నావా?
2: చదువుకుంటున్నా మేడం.
0: ఆ జోకులు మరి నువ్వే బాగా చెప్తావు, చెప్పు మరి.
2: ఒక

0: ఎవరైనా ఉంటాడు మేడం.
1: ఒక జ్ఞాని,
0: ఒక అజ్ఞాని.
1: ఒక అజ్ఞాని, ఓకే.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: ఓకే ఓకే.
0: ఇద్దరు హోటల్ వెంటారు మేడం. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండి టేబుల్ క్లీన్ అని ఉంటాడు మేడం, క్లీన్ చేయమని. నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా నాకు కూడా రెండు టేబుల్ క్లీన్ అంటాడు మేడం.
1: నాన్ ఎడ్యుకేటెడ్ మహిమ చూపించినాడు పాపం. పాపం అర్థం కాలే కదా. మంచి జోక్ చెప్పే హర్షవర్ధన్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం తాడిపట్టు నుంచి రఘునాథ్ శర్మ మాట్లాడుతున్నాను.
0: రమణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం. ఎలా? రఘునాథ్ శర్మ మేడం.
0: రఘునాథ్ శర్మ గారు
1: బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: ఏం లేదు మేడం. ఒక ఆయప్ప పోయి ఇంకొక ఆయప్ప దగ్గర అన్న దగ్గర అత్యంత 2000 కావాలన్నట్టు ఆ ఒక్కటి అడుగుతున్నా ఆయన అంట.
0: 2000 అడిగితే ఆయన ఒకటి అడగద్దు అన్నారు.
1: ఆ ఒక్క తరగతి ఆయన అంట. మళ్ళీ ఇంకొక ఆయప్ప పోయి అన్న నాకు అర్జెంట్ కావాలన్నా అది పువ్వులో పెట్టి ఇస్తానా అంటే ఎప్పుడు ఇస్తావు పువ్వులో పెట్టి అంటే ఫిబ్రవరి 30 తారీఖు ఇస్తానా అంటారు. ఆశ్చర్యమంటారు. నువ్వు ఫిబ్రవరి 30 ఇస్తావు బానే ఉంది, నేను కూడా ఇప్పుడు లేదు, నేను పువ్వులో పెట్టి నీ దగ్గర సెప్టెంబర్ 31 తారీఖు రా, సెప్టెంబర్ 31 పువ్వులో పెట్టి ఇస్తాను అంటారు.
0: దొందు దొందే ఇద్దరు బాగా సరిపోయారు.
1: ఓకే, నమస్కారం.
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మంచి జోక్ చెప్తున్నారు. ఈ లోపు ఒక మంచి పాట విందామండి.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. నవ్వడం ఒక కళ, నవ్వించడం ఒక గొప్ప సేవ. మన జీవితంలో ఎంతటి సమస్యలు వచ్చినా హాస్యాన్ని కోల్పోకోకుండా ముందుకు సాగితే ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభమవుతుంది ప్రతిరోజు అనేది. అందుకే నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. నవ్వు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని రెండింటినీ ఇస్తుంది. ఓకే అండి, ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్క శ్రోతకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి వచ్చే వారం మీ హాస్యం మా గీతం కార్యక్రమంతో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికితీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा प्रशिक्षण केंद्र की स्थापना की है.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind

0: any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new model. I'm confident, and this university has a unique position.
1: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్ట్రంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: Google, the largest FDI that has happened in India is under Google data center, which is committed by them, and 2 phases la adi kuda jarugutundi. Green Hydrogen Valley, this is also not there in anywhere in India. Maname first ikkada thevadam jarigindi. Already manaku green co sambandhinchindi, Green Hydrogen Plant Foundation edam jarigindi sir, adi kuda torlo they have whatever commitment they have given, that will be done.
1: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు

0: వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో జూలై 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో
1: Will address to the Congress Party in 1893, he stated, "Let us remember that we are all children of our mother country."
0: సముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈ రోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సాయంత్రం 6:30 లండన్లోని ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ గురించి ద్విభాష ఆఫ్ ట్యూబ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో నిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాల గురించి నార్పల మండలం మద్దలపల్లి అభ్యుదయ రైతు శ్రీ ఎన్ రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు. 7:45 క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. 7:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం చివరి వరకు కొనసాగుతుంది. ఇవ్వండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో నామ రామాయణం. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీమతి జి అరుణకుమారి. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి యు రజనీ గారి ప్రసంగం ఉంటుంది. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం చావడి సంభాషణ. ఇందులో ప్రపంచ క్రీడా పాత్రికేల దినోత్సవం సందర్భం దినోత్సవం గురించి వివరాలు. సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, అలాగే శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు. భరణం గురించి న్యాయ

0: సత్యవాది శ్రీ నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ లేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్. 10:00 దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామ అభివృద్ధి శాఖ. పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:25 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విందాం కొద్ది క్షణాల్లో. లండన్లోని ది ఓవెల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ గురించి ద్విభాష ఆఫ్లైన్ ప్రత్యక్ష వ్యాఖ్యానం మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ముందుగా విందాం. జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా ఆలపించిన ఈ పాట

విన్నా పాట. శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌసల్య అలపించిన పాటది. తర్వాత విందాం షాపింగ్ మాల్ చిత్రం కోసం చిన్మయి హరిచరణ అలపించిన ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्ति करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెప్తూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖి

పద్ధతిని చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా

0: సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సీఆర్ఏ 2.2 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈఓసీఐ కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ధి చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ

0: లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు రెండో రౌండ్ ఆఫ్ 16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: ప్రధానమంత్రి కిసాన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో నిమ్మ సాగు మార్కెటింగ్ లో అనుభవాలంటూ నార్పల మండలం మద్దలపల్లి గ్రామ రైతు శ్రీ ఎన్ రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విందాం. అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి గ్రామానికి చెందిన ఎన్ రామ్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాలుగా నిమ్మ సాగు చేస్తున్నారు. మరి ఏ రకం నిమ్మ సాగు చేయడం జరుగుతోంది, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి.
3: నమస్తే
2: రామ్మోహన్ రెడ్డి గారు, మీ పరిచయం.
3: నా పేరు రామ్మోహన్ రెడ్డి, మద్దలపల్లి గ్రామం సార్, నార్పల మండలం, అనంతపురం జిల్లా. స్టడీ అంటే బీకామ్ చేసినాను.
2: మరి బీకామ్ తర్వాత?
3: బీకామ్ తర్వాత జాబులు రాక కొద్ది రోజులు ఆడిటర్ దగ్గర వర్క్ చేశాను. అవన్నీ తక్కువ జీతం, ఎందుకని వ్యవసాయంలోకి పూర్తి దిగినాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నిమ్మ అరటి సాగు చేస్తున్నాను. నిమ్మ సాగు అంటే మా నాన్నకాలం నుంచి మేము నిమ్మ సాగు చేస్తూనే ఉన్నాం.
2: మీ ప్రాంతంలో?
3: మా ప్రాంతంలో మా నాన్నకాలం నుంచి. ఈ చీనీ ఎక్కువ ఉండేది. ఆ చీనీ ఇంతకుముందు గ్రౌండ్ వాటర్ లోపలి పోయేతలకే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉండి చీనీ చెట్లంతా తీసేసి ఇప్పుడు అరటి సాగు చేస్తున్నాం. ఈ అరటి సాగు చేసుకుంటూ మామూలుగా ప్రత్యేక అవసరాలకు అంత బాగుంటుందని చెప్పి ఈ నిమ్మను ఓన్లీ 80 సెంటుల్లో మాత్రమే సాగు చేస్తున్నాను.
2: 80 సెంటుల్లో గత పదేళ్ళుగా.
3: మిగతా అది అరటి సాగు చేసుకుంటాను.
2: ఎంత పొలం ఉందండి మొత్తం మీకు?
3: 8 ఎకరాలు.
2: 8 ఎకరాల్లోనూ
3: 4 ఎకరాలు మాత్రమే నీటిపారుదల ఉంది. మిగిలిన వర్షాధారం నుంచే పంట పండుతుంది.
2: మరి ఈ 4 ఎకరాల్లో ఒక 80 సెంట్లు నిమ్మ చెట్లు పెట్టారు, మిగతాదంతా అరటి సాగు చేసుకుంటాను. మరి ప్రత్యేకంగా నిమ్మ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అంటే, అంటే నిమ్మ అంటే సంవత్సరం పొడవునా పంట వస్తూనే ఉంటుంది, పని కూడా ఎక్కువగానే ఉంటుంది, వర్క్

0: కర్ల అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి?
1: ఎక్కువ సాగు చేస్తే ఎక్కువ వర్కర్స్ పడతారు. 80 సెంట్లు ఎకరాల లోపల ఉంటే సొంతం మన బయటికి పోకోకుండా కూలి పనులకు మనం సొంతం ఇంట్లో భార్య పడితే చేసుకోవచ్చు అని చెప్పి ఈ నిమ్మ సాగు 80 సెంట్లలో మాత్రమే పెట్టుకున్నాను.
0: మరి ఏ రకమైతే సాగు చేయడం జరుగుతుంది?
1: ప్రస్తుతానికి నేను బాలాజీ నిమ్మ సాగు చేస్తున్నాను.
0: ఏ రకాలు ఉన్నాయండి మార్కెట్లో?
1: బాలాజీ నిమ్మ ఉంది, పెట్లూరు ఉండాలి, పులుసు నిమ్మ ఉంది, తైవాన్ ఉన్నాయి, ఇలాంటి రకాలు ఎన్నో ఉన్నాయి. కానీ బాలాజీ నిమ్మను పెట్లూరు రకాలు మార్కెట్లో సేల్ అవుతాయి. ఈ తైవాన్ రకాలు అంటే కేవలం మార్కెట్కి వస్తే ఎక్కువ సైజులు ఉన్నాయి, ఆ సైజు ఉండి ఏందో బొబ్బరికాయలు అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లో పోవు రేట్లు.
0: అంటే నిమ్మకాయ అయినప్పటికీ కూడా సైజు దృష్ట్యా ఇది ఏదో వేరే కాయ అనుకొని
1: అది మార్కెట్లో సేల్ కాదు. తైవాన్ రకాలు తొందరగా కాపుకి వస్తాయి కానీ దాని
0: మార్కెట్
1: మార్కెటింగ్ లేదు సరే.
0: ఇప్పుడు బాలాజీ రకం సాగు చేస్తున్నామని చెప్పారు, బాలాజీ రకాలకి పెట్లూరి రకాలకి తేడా ఏంటండి?
1: బాలాజీ నిమ్మ వచ్చేసి 50 కేజీల బ్యాగ్ దాదాపు మంచి సైజులు అయితే 700 నుంచి 800 కాయలు పడతాయి.
0: ఇది బాలాజీ రకం.
1: బాలాజీ రకం. ఈ పెట్లూరు రకాయలు అయితే 1000 నుంచి 1100 కాయలు పడతాయి. డిఫరెంట్ సైజ్ అంతే. కానీ అవి 50 కేజీలకి 50 బియ్యం సంచులకు వస్తాయి 50 కేజీలకు.
0: మరి ఎలాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి నిమ్మ సాగుకి?
1: మన ఒక చౌడు భూములు తప్ప మిగతావన్నీ పనికి వస్తాయి. చౌడు భూములు తప్ప. చౌడు భూములు అంటే ఇప్పుడు మామూలుగా ఇవి ఈ గట్టి నేల గట్టి పడుతుంది కాబట్టి అవి పనికిరావచ్చు. దాదాపుగా ఏ పంటలకు పనికిరావు. రాతిగర్ప నేలలు మరీ బాగుంటాయి, తువ్వ నేలలు బాగుంటాయి, రేగడి నేలలు తేమ ఎక్కువ పట్టుకుంటాయి. ఒకసారి మరీ మితిమీరి తేమ ఎక్కువ ఉంటే కూడా ఇబ్బందే, మరీ తక్కువ అయితే కూడా ఇబ్బందే. యావరేజ్గా ఉండాలని.
0: అంటే ఇప్పుడు చుట్టుపక్కల వరి పొలాలు ఉంటే పనికిరాదు?
1: పనికి వస్తాయి. అంటే మనకు మన భూమిలో ఇబ్బంది కలగకూడదు అట్లా. అది రాతి గడప నేలలు అయితే నీళ్ళు ఎప్పటికీ బాగుంటే ఇంకా బాగా వస్తుంది. రేగడి నేలలు పూర్తి తేమ ఎక్కువ పట్టుకున్నాయి అనుకో అది మితిమీరి చెట్టు ఇబ్బందికి వెళ్తారు.
0: మరి ఎప్పుడు నాటుకుంటే బాగుంటుంది మామూలుగా నిమ్మ చెట్లు?
1: మామూలుగా సంవత్సరంలోనూ ఆషాఢ మాసం గాలి అని వస్తావు కదా, ఆ టైం తప్పించి ఎప్పుడు నాటుకునే ఇబ్బంది లేదు. అప్పుడు నాటడం వల్ల అవి మనం మొక్కలు గాలికి అల్లాడితే చెట్టు చచ్చిపోతుంది.
0: గాలికాలం తప్ప ఎప్పుడైనా పెట్టుకోవచ్చు?
1: ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.
0: మరి పెట్టే ముందు గుంతలు తీయాలా? అంటే మామూలుగా ఇట్లా దీర్ఘకాల పంటలకి గుంతలు తీసి దాన్ని కొద్ది రోజులు ఎండకు పెట్టేసి మళ్ళీ సున్నము ఇట్లా చేస్తూ ఉంటారు, ఇట్లా చేయాలా డైరెక్ట్గా నాటుకోవచ్చండి?
1: మన భూమిని పట్టింటి రాతి నేలలు అయితే గిన ఎక్కువ పైన రాయి ఉంటుంది. అలాంటి నేలలు అయితే మనం గుంతలు బాగా తీపియాల. మరీ మెత్తని నేలలు గుంతలు ఎక్కువ తీసినామనుకో రేపు పొద్దున గాలికి చెట్టు అల్లాడుతుంది, పెద్ద చెట్టు అయిన తర్వాత కూడా అల్లాడుతుంది. అందుకు మామూలుగా మనం సాగు చేసిన భూమిని మనం గడ్డపార తీసుకొని గుంత తీసి లోతుగా లోపల కూర్చుని
0: ఎంత లోతు తీస్తే బాగుంటుంది?
1: 1.5 అడుగు తీస్తే మరీ బాగుంటుంది. చెట్టు అల్లాడినా కూడా రేపు పొద్దున ఇబ్బంది పడవు. మనం 5 సంవత్సరాల పైన పెంచిన తర్వాత పెద్దగా గాలి వచ్చిందనుకో చెట్లు మనం గుంత ఎడలు తీసినామంటే కిందకి పడిపోతుంది. ఆ లూజ్ అనేది ఉంటుంది భూమిలో. దానికి గట్టి ఉండల్లా, మెతువు ఉండల్లా, చెట్టు పడకూడదు అంటే కొంత లోపలికి వల్ల.
0: రామోహన్ రెడ్డి గారు, పంట రావడానికి మనం ఎంతకాలము వీటిని పెంచాల్సి ఉంటుంది?
1: అంటు మొక్కలు అయితే 4 సంవత్సరాలు అయితేనే 5వ సంవత్సరం కాపుకు వస్తాయి. మొలకలు అయితే 5 దాటి 6 పడితేనే కాపుకు వస్తాయి.
0: మీరు ఏది పెట్టారండి?
1: మొలకలే పెట్టాను.
0: మొలకలు బాగుంటుంది అంటే దీర్ఘకాల పంట కాబట్టి ఇది అంటు మొక్క అయితే బాగుంటుంది అంటారా?
1: అంటు మొక్క అంటే ఇప్పుడు చీనా చెట్లు అంటు మొక్క అన్ని ఎక్కువ భాగము 90% చీనీ వచ్చేసి
0: అంటు మొక్కలే.
1: అంటు మొక్కలకి ఏముంది, వేరుకులు వస్తుంది. ఆ వేరుకులు వల్ల అంటు మొక్కలు దెబ్బతింటున్నాయి. అదే మొక్కలు అయితే గనా ఇంతవరకు నా తోటలో ఆ సమస్య రాలేదు.
0: మరి ఎవరన్నా ఈ నిమ్మలో అంటు మొక్కలు పెట్టిన వాళ్ళకి సమస్య వచ్చిందా వేరుకులు తెగులు?
1: వచ్చినా చూశాను, నేను చాలా తోటలు చూసినాను. అంటు మొక్కలు పెట్టించాట వేరుకులు చాలా తగులుతుంది.
0: ఎంతకాలం మనం అంటే కోతలు రావాలంటే ఎంతకాలం వీటిని పెంచాల్సి ఉంటుందండి?
1: 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరం పడితేనే మొక్కలు కాపు వస్తాయి.

0: అంట్లు అయితే 4 దాటి 5 పడతానే కాపుకి వస్తాయి.
1: మరి ఈ మధ్యలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది? దాదాపు 5 సంవత్సరాల వరకు వీటిని పెంచాలి, వీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎరువులు అయితేనేమి, మందులు అయితేనేమి, ఆ వివరాలు. ఇంకా ప్రూనింగ్ కూడా అవసరం ఉంటుందా?
0: ఫస్ట్ నుంచి చెట్టు పెడతానే 1 సంవత్సరం వరకు ప్రూనింగ్ అవసరం లేదు. 1 సంవత్సరం దాటినాక రెమ్మలు అన్నీ ఎక్కువ వస్తాయి కాబట్టి లైట్గా ప్రూనింగ్ పైకి పోయేటట్లా ప్రూనింగ్ చేసుకోవాలి, పూర్తి పక్కకు రాకోకుండా పైకి పోయేటట్ల ప్రూనింగ్ చేసుకుంటే తర్వాత ఒక 3 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆటోమేటిక్గా బాగా వెడల్పుగా వస్తుంది. అంతకుముందు ప్రూనింగ్ చేయకోకుంటే కింద నేలకు పరుచుకుంటాయి చెట్లు. రేపు పొద్దున మనం మందులు స్ప్రే చేయాలన్నా అన్నిటికీ కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మందుల విషయం వస్తామంటే ఇగురుకు ముఖ్యంగా వచ్చేది లీఫ్ మైనర్ అనే తెగులు వస్తుంది. ఇంతకుముందు కొట్టే మందులకు ఇప్పటికీ తేడా ఉంటుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రొపినోఫాస్ అని చెప్పేసి ప్రత్యేకంగా లీఫ్ మైనర్కే అది బాగా పనిచేస్తుంది. మరి ఎండల కాలం వచ్చింది అంటే ఇది మైక్రోన్యూట్రియన్స్ ప్రాబ్లం కూడా,
1: సూక్ష్మ పోషకాలు
0: ఇవి బాగా స్ప్రే చేసుకుంటాను. అలా భూమిలో కంటే ప్యాడ ఎరువు, చెక్క ఇలాంటివి వేసుకోవాలి.
1: మరి దాదాపు ఈ పంట రావడానికి 5 సంవత్సరాలు రైతు అనే వ్యక్తి వేచి ఉండాలి. అంతవరకు భూమిని ఖాళీగా ఉంచుకోవడం అంటే ఈ పంట రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఏమన్నా అంతర పంటలు వేసుకోవచ్చా?
0: ఖచ్చితంగా వేసుకోవచ్చు. చెట్టు కంటే, నిమ్మ చెట్టు కంటే పైకి పోయే చెట్లు కాకోకుండా ఏ కూరగాయలైనా సరే ఏవైనా పెట్టుకోవచ్చు. లేదంటే మునగ ఉంది, మునగ అంత పూర్తి తోట కప్పుకోకుండా చేసుకుండా ఈ చెట్టు మధ్యలో తక్కువ మోతాదులో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 20x20 పెడతాము కదా, 20x20 మధ్యలో మనం 10x10 పెడుతుంటారు. అట్లా లేకోకుండా 10x20 హైడెన్సిటీ సిస్టంలో మునగ కూడా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే మునగ కూడా బాగా మనం మందులు స్ప్రే చేస్తాం కాబట్టి తక్కువ డోస్తో స్ప్రే చేస్తాం మునగ, అందుకు ఫేవరబుల్గా ఉంటుంది. దీనికి టమాటా నాటుకోవచ్చు, మరి మొటికి చెట్లు పెట్టచ్చు, కానీ బెండ పెట్టకూడదు, అది ఎర్రనల్లి ఎక్కువ పడుతుంది కాబట్టి బెండ సాగు చేయకూడదు.
1: మిర్చి పెట్టుకోవచ్చు అండి?
0: మిర్చి కూడా పెట్టుకోవచ్చు. మిర్చి కూడా ఎక్కువ వైరస్ తెగుళ్ళు వస్తుంటాయి కాబట్టి మందు స్ప్రే చేసుకుంటాం కాబట్టి మిర్చికి దీనికి బాగా ఫేవరబుల్గా ఉంటుంది తెగుళ్ళు రాకోకుండా.
1: మామూలుగా మీరు ఎంత డిస్టెన్స్లో పెట్టినారు, ఎన్ని మొక్కలు పెట్టారు ఎకరాకి?
0: ప్రజెంట్ అయితే నేను పెట్టిన 80 సెంటర్లో 15x18 స్పేస్ పెట్టింటి. ఈ గరుగు నేల అంత పెరగవలే అనుకున్నాను. ఆ రాతి గర్భ నేల మరీ ఎక్కువ పెరిగినాయి ఇప్పుడు. అందుకు నేను అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసినప్పుడు ఎక్కువ తప్పిస్తుంటాను. ఎక్కువ తప్పించి ఇప్పుడు మందు కొట్టడం, స్ప్రే చేయడం కానీ అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు కొత్తగా పెట్టిండేటివి ఒక
1: ఏవి పెట్టారండి కొత్తగా? మళ్ళీ
0: కొత్తగా ఈ బాలాజీ రకాలే, బాలాజీ రకాలు మిక్సింగ్ వచ్చినాయి ఇవి. ఇది కొన్ని పెట్లూరు రకాలు కూడా వచ్చినాయి దాంట్లో, పెట్లూరు రకాలు. ఆ పెట్లూరు రకాలు ఇవి 23x20 పెట్టినాను ఇప్పుడు.
1: మామూలుగా ఒక ఎకరాకు ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి?
0: 20x20 పెడితే 108 చెట్లు పడతాయి. మన పొలము సతవనం పొగరును బట్టి హైడెన్సిటీ సిస్టంలో 22x18 పెట్టుకుంటే బాగుంటుంది.
1: అట్లా ఎన్ని మొక్కలు పడతాయి?
0: అట్లయినా దాదాపు 110 మొక్కలు పడతాయి.
1: మరి 20x20 తేడా ఏంటంటే ఎక్కడ కలిసి వస్తుంది రైతుకి?
0: రైతుకు వచ్చేసి 18 వచ్చినప్పుడు ఇక్కడ కలిసి వస్తుంది, ఒక సాల్ తగ్గుతుంది, ఒక చెట్టు ఎక్కువ వస్తుంది కదా అట్లా.
1: మరి రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకా దాదాపు మనం 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంతర పంటలు పెట్టుకోవచ్చు అని చెప్పారు, ప్రూనింగ్ ఎప్పుడెప్పుడు చేయాల్సి ఉంటుంది నిమ్మకి?
0: ప్రూనింగ్ 1 అక్టోబర్ 1 నవంబర్లో ప్రూనింగ్ చేసుకోవాలి.
1: ప్రతి సంవత్సరం
0: ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, కానీ 1 అక్టోబర్ 1 నవంబర్లో ప్రూనింగ్ చేసుకుంటే, 1 డిసెంబర్లో కాపు పెట్టుకుంటే 1 మార్చి 1 ఏప్రిల్ 1 మేలో అప్పుడు ఎండాకాలం, ఎండాకాలంలో కాపులు వస్తాయి, అప్పటికి కాయలు వస్తాయి, ఈల్డ్ అప్పుడు బాగా వస్తే అప్పుడు ధరలు కూడా బాగుంటాయి. ఎప్పుడైనా పెట్టచ్చు, కానీ ఒక నిమ్మలో మనకు రైతుకు అనుకూలంగా ధరలు ఉన్నాయంటే 1 అక్టోబర్ 1 మార్చి 1 ఏప్రిల్ 1 మే 15 వరకు ఉంటాయి. ఈ టైంలో బ్యాక్ 4 నెలలు బ్యాక్ వచ్చి కాపు పెట్టుకోవాలి.
1: డిసెంబర్లో ప్రూనింగ్ చేస్తే 4 నెలల తర్వాత మార్చికి ఏప్రిల్కి
0: వస్తుంది.
1: వస్తుంది
0: కానీ ఒక నిమ్మ పంటలో

0: అనుకూలం లేనివి నెలలు వచ్చేసి 8 నెలలు ఉంటాయి. ఆ టైంలో మనం పంట తీసుకోవాలన్నా లేబర్కు అంతా ఎక్కువ పోతుంది నిమ్మలో, అప్పుడు ఆ టైంలో ఆ 8 నెలలు ఎక్కువ మిగలదు. రైతుకు బాగా మిగిలేదంటే అక్టోబరు, మార్చి, ఏప్రిల్, మే నెల, సంవత్సరం పంట అంతా ఈ 4 నెలల్లోనే తెచ్చుకోవాలి దాదాపుగా.
1: ఇక మనకి పంట అన్న తర్వాత కలుపు చీడపీడలు సర్వసాధారణం. మరి 5 ఏళ్ళకి ఈ నిమ్మ చెట్లు కూడా బాగా పెరిగింటాయి. మరి కలుపు ఎట్లా, మీరు కలుపు మందు ఏమైనా వాడుతున్నారా లేకపోతే అంతర్సేద్యం ఏమైనా చేయిస్తున్నారా? ఆ వివరాలు
0: అంతర్సేద్యము చేస్తాను, ఒక సైడే చేసేది. ఇప్పుడు హైడ్ అండ్ సిక్స్ సిస్టంలో పెట్టింటాం కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉన్న ప్రాంతంలో సేద్యం చేస్తాను. గ్యాప్ తక్కువ ఉండేది డ్రిప్ పరిచింటాము, తోట కప్పుకుంటుంది, గడ్డి కూడా పడదు. బీడు ఉండాలంటే గడ్డి మందు వాడుతూ ఉంటాను, చెట్ల కింద అయితే పాదాలు చేపిస్తూ ఉంటాను.
1: ఇక చీడపీడల విషయానికి వస్తే నిమ్మలో ఎక్కువగా ఈ కాంక్రేజ్ అంటే గజ్జి తెగులు, కాయలు పగలటము, ఇక బంక గారటము, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాము. ఇంకా చీడపీడలు ఏమేమి ఆశిస్తాయండి?
0: శిలీంధ్రాలు అని చెప్పేసి ఇప్పుడు బంక తెగులు వస్తుంది ముదుళ్ళకు.
1: ఎందుకు వస్తుందండి
0: బంక తెగులు? ఈ ఎక్కువ ఇప్పుడు మన మనుషులకు కూడా కాల్షియం లోపం వలన బలం తగ్గుతుంది, చెట్టుకు కూడా అట్లా న్యూట్రియంట్స్ లోపం వల్ల కూడా వస్తుంది. కానీ ఒక పెట్లూరు అయితే అతను ప్రొఫెసర్ ఒక అతను చెప్పింది, నేను కూడా విన్నాను, ఇట్లా గజ్జి తెగులు బాగా తగులుకుంటుంది, బాగా నిలబడుతుంది అన్నాడు. కానీ రైతులు ఏమంటే పెట్లూరు నిమ్మకు కంప ఎక్కువ అని చెప్పేసి మన సైడు మన ఏరియాలో అనంతపురం డిస్టిక్లో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక నెల్లూరు డిస్టిక్లో పెట్లూరు నిమ్మ బాగుంది, మన అనంతపురం డిస్టిక్ వచ్చేసి బాలాజీ నిమ్మకే ఫేమస్ అయిపోయింది. ఈ చీడపీడలు అనేది ఎప్పుడైతే చెట్టుకు ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కుతుందో, వైరస్ కానీ శిలీంధ్రాలు కానీ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. మనం చెట్టులో మైక్రో న్యూట్రియన్స్ ప్రాబ్లం రాకోకుండా ఎప్పుడన్నా కానీ భూమిలో వేయడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తే ఈ డిసీజ్ అనేది తక్కువ ఉంటుంది.
1: ఇది బంక
0: కారడం కానీ, ఇవి
1: కాయ
0: పగలడం కానీ, కాల్షియం లోపము, బోరాన్ లోపము, ఇలాంటివన్నీ వస్తాయి.
1: గజ్జి తెగులకి ఏం చేస్తారు?
0: గజ్జి తెగులకు ఇది బ్లైటాక్సే ఎక్కువ బాగా పనిచేస్తాయి. కాసూపి కానీ బ్లైటాక్స్ కానీ ఇలాంటివి స్ప్రే చేస్తే బాగా పట్టుకుంటాయి. మోస్ట్లీ దాదాపు 60% బ్లైటాక్సే బాగా పట్టుకుంటుంది. మరి ఇమ్యూనిటీ కెపాసిటీ చెట్టుకు తగ్గినప్పుడు ఏ రకం మందులు స్ప్రే చేసినా కూడా బరువు అవుతుంది. మనకు పెట్టుబడి ఎక్కువే రావడమే కానీ ఈల్డింగ్ అనేది తక్కువ వస్తుంది.
1: ఇంకా ఎటువంటి చీడపీడలు తెగుళ్ళు ఆశించే ప్రమాదం ఉంది నిమ్మలో?
0: నిమ్మలో ఈ తామర పురుగు కాయకు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే
1: లక్షణాలు ఎట్లుంటాయండి, ఎట్లా కనుక్కోవచ్చు?
0: తామర పురుగు అంటే కాయకు సారలు రావడము, మచ్చలు రావడము ఇట్లాంటివి. గజ్జి తెగులు వస్తాయి గుల్లలు. లీఫ్ మైనర్ అంటే మనం ఫస్ట్లోనే కనుక్కోవచ్చు. ఈగురు వచ్చేటప్పుడు సారలు
1: తిరిగి నానవాళ్ళు కనిపిస్తాయి.
0: మరి వచ్చేసి పొక్కు పులుసు అని మొదట్లో వస్తుంది కింది నుంచి. పొక్కు పులుసు అనేది వచ్చే కొద్దీ అది స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ. అది వెంటనే కనుక్కొని మనం స్ప్రే చేసుకుంటే ఒకే ఒక్కసారి నాకు వచ్చింది పెగాసిస్ అనేది కొట్టడం వల్ల పోయింది. అది చాలా చోట్ల అది కంట్రోల్ కావడం లేదు.
1: ఎక్కువగా చీని మొక్కలకు ఆశిస్తున్నా విన్నాము.
0: ఇప్పుడు మనకు నిమ్మలో కూడా వస్తుంది చక్కెర తెగులునే వస్తుంది. ఆ చక్కెర తెగులు మరీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అది
1: ఏ విధంగా ఉంటాయండి లక్షణాలు? ఎక్కడ ఆశిస్తుంది అసలు? కాయకా లేకపోతే
0: ఆకు మీద వస్తుంది. ఆకు మీద మనం ఇట్లా అల్లాడిస్తే కింద రాలుతుంది. మన చక్కెర టైప్లో ఉంటుంది కాబట్టి దాన్ని చక్కెర తెగులే అంటుంటారు.
1: పురుగు అనేది ఆ టైప్లో ఉంటుంది,
0: చక్కెర రాలుతుంది. అది లాస్ట్ ఉండే కొద్దీ రొద్ద జిగటగా ఏర్పడి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది.
1: మరి దాన్ని ఏ విధంగా నివారించారు?
0: అదే దానికోసం అని చెప్పి ఒకసారి పెగాసిస్ కొట్టింది.
1: మరి అంటే ఈ వీటన్నిటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు వచ్చేటువంటి
0: అంటే ఇమ్యూనిటీ చెట్టులో ఇమ్యూనిటీ కెపాసిటీ బాగుంటే తక్కువ ఖర్చుతోనే కంట్రోల్ అవుతాయి. ఇమ్యూనిటీ కెపాసిటీ లేనప్పుడు ఈ రకం ఆ రకం అని కాదు, ఏ రకము స్ప్రే చేసినా కూడా కంట్రోల్ కావడం అంటే తక్కువ. ఇప్పుడు మనమే ఉన్నాము, మన శరీరంలో మన బాడీలో ఇమ్యూనిటీ కెపాసిటీ లేనప్పుడు కొల్లకి ఎన్ని పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర పోయినా కంట్రోల్
1: చేయలేము.
0: ఆ చెట్టే మనసు రెండో ఒకటి అనుకోవాల్సింది.
1: ఇచ్చే ఆహారాన్ని బట్టి
0: అట్లా,
1: చెట్టుకు వేసే ఎరువును బట్టి
0: ఎరువు
1: మొక్క ఆధారపడి ఉంటుంది.
0: అట్లా

0: రామ్మోహన్ రెడ్డి గారు సరైన యాజమాన్య పద్ధతులు అలాగే ఈ సస్యరక్షణ చర్యలు చేపడితే ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఒక ఎకరాకు, లేదా మొక్క పరంగా తీసుకుంటే ఎన్ని కిలోలు తీసుకోవచ్చు ఒక్కొక్క మొక్కకి?
1: మొక్కకు వచ్చేసి 100 నుంచి బాగా ఒక 8-9 ఏళ్ళ చెట్లు అయితే 100 నుంచి 120-130 కేజీల వరకు తీసుకోవచ్చు. సంవత్సరానికి 3 కాపులు పెట్టుకోవచ్చు. 4 మంత్స్ 4 మంత్స్ 4 మంత్స్ దాదాపు 4 మంత్స్ 4 మంత్స్ 3 కాపులు పెట్టినామంటే చెట్టుకి రెస్ట్ ఉండదు. 2 కాపులు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ కాపులు పెట్టకపోయినా కూడా నీటిపారుదల బాగుంటే గరుగులు, రేగడైతే నీటిపారుదల తేమ ఆరనిదు, గరుగు అయితే బాగా ఆరనిస్తుంది. కంటిన్యూషన్గా ఎప్పటికీ ఒక ఆటో తోలేవాడు కానీ కిరాణా అంగడి కానీ పెట్టుకొని వ్యాపారం చేస్తాడు అంతటితో సమానం, ఎప్పటికీ
0: పంట
1: వస్తూనే ఉంటుంది.
0: ఇప్పుడు సపోజ్ మీరు డిసెంబర్లో ప్రూనింగ్ చేస్తే మార్చికి పంట వస్తుందన్నారు, పంట స్టార్ట్ అయిన తర్వాత ఎంతకాలం ఉంటుందండి కటింగ్ అంటే కోతలు? ఎన్ని రోజులు కోసారు ఉంటాయి అసలు?
1: అంటే మొత్తం ఒకే, ఇప్పుడు మనకు వాడు కొద్దిగా బెట్ట పెట్టి
0: అంటే మీరు డిసెంబర్లో ప్రూనింగ్
1: బెట్ట తగిలినిచ్చి కాపు పెట్టినామంటే మనకు మార్చి ఏప్రిల్ మే కాయలు ఎక్కువ తెగల, ఎక్కువ రావాలి అప్పుడు. అప్పుడు లేబర్ని ఎక్కువ పెట్టుకొని మనం క్రాప్ తీసుకోవాలి. కానీ బెట్ట తక్కువ పెట్టినామనుకో కంటిన్యూషన్గా ఇప్పుడు నవంబరు డిసెంబరు జనవరి ఈ 3 నెలలు పూత వస్తూనే ఉంటాయి.
0: అంటే బెట్ట తక్కువ పెడితే
1: ఎక్కువ
0: పెడితే
1: ఎన్ని రోజులు ఒకేసారి ఎక్కువ వస్తుంది కాపు?
0: రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు బెట్ట ఎక్కువ పెట్టాలంటే ఎన్ని రోజులు నీళ్లు బంద్ చేయాలి మొక్కకి?
1: అవును, ప్రాంతాన్ని బట్టి కొన్ని నెలలు కొన్ని ప్రాంతాలు వచ్చేసి మెత్తని నేలలు అయితే ఎక్కువ, ఇప్పుడు రాతి నేలలు అయితే తేమ శాతం లోపలికి ఎక్కువ పోయింటుంది, 1.5 నెలల బెట్ట ఇసల్లా. మెత్తని నేలలు అయితే తొందరగా ఆరిపోతుంది, భూమి సారాన్ని పీకే తేమను పీకేస్తుంది, అది 1 నెలకే వస్తుంది.
0: అంటే మొక్క ఆకు పూర్తి రాలిపోవాలా లేకపోతే ఏ దశ వరకు పెట్టచ్చు?
1: మొక్క పూర్తి ఎక్కువ రాలే దశ వరకు పెట్టినామంటే పూత ఎక్కువ వస్తుంది, ఒకేసారి ఎల్లగొడుతుంది. మామూలుగా తక్కువ పెట్టినామంటే 3 నెలల పాటు కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది పూత. మనకు మార్చి ఫిబ్రవరి 15 నుంచి మార్చి ఏప్రిల్ మే 15 వరకు 3 నెలలు, ఆ 3 నెలలకు 4 నెలలు ఎనికిపోతే మనకు 3 నెలలు కాపు రావాలి కదా. 3 నెలలు కాపు రావాలంటే ఇక్కడ 3 నెలలు కాయలు వస్తాయి. ఒకే నెలలో కాపు వచ్చినాయంటే 1 నెలకే అయిపోతాయి కాయలు.
0: బెట్ట పెట్టేదాన్ని బట్టి మనకి ఈ దిగుబడి అనేది ఆధారపడి
1: ఉంటుంది.
0: రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెట్టుకి 100 కేజీలు చొప్పున ఎకరాకు దాదాపు 100 చెట్లు అనుకుంటాము, 10 టన్నుల దాకా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఎట్లా ఉంటుంది టన్ను ధర? మామూలుగా
1: టన్ను
0: అంటే ఏ విధంగా ఉంటుంది అసలు మార్కెట్?
1: ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో 500 నుంచి 2000 వరకు పోతున్నాయి.
0: ఏది?
1: 50 కేజీల బ్యాగ్.
0: ఓకే,
1: 50 కేజీల బ్యాగ్ ప్రజెంట్ మార్కెట్లో మామిడికాయలు అయితే 500 నుంచి 1000 రూపాయల లోపల పోతున్నాయి 50 కేజీలు. అదే పచ్చికాయలు అయితే 1000 నుంచి 1500-2000 వరకు పోతున్నాయి సైజును బట్టి. యావరేజ్ సైజ్ అంటే 1000 రూపాయలు ఇప్పుడు ఈ టైంలో. ఈ సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో 50 కేజీల బ్యాగ్ 10000 కూడా పోయిన టైం ఉంది.
0: మీకు కూడా తగిలిందా?
1: నాకు 8500 వరకు తగిలింది. కేజీ వచ్చేసి 200-150 నుంచి 2000 వరకు పోతుంది ఒక కేజీ.
0: మరి ఈ 10 సంవత్సరాల అనుభవంలో అత్యధికంగా ఇదే రేట్ అంటారు?
1: 200 వరకు మా పక్కన పల్లె వాళ్లకు 10000 తగిలింది, ఒకరికి 9000 తగిలింది, నాకు 8500 తగిలింది.
0: రామ్మోహన్ రెడ్డి గారు, ఇక పెట్టుబడి విషయానికి వస్తే ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుందండి మామూలుగా?
1: ఎకరాకు పెట్టుబడి 50000 వస్తుంది.
0: అంటే ఎరువులకు కానీ కూలీలకు కానీ కలుపుకు కానీ
1: 50 నుంచి 60 దాకా రావచ్చు.
0: మరి సరాసరి రేటు మనకు ఒక 10 టన్నులు అనుకుందాము ఎకరాకి, ఏ రేటు పోతే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది?
1: 50 రూపాయలు కేజీ 50 రూపాయలు పోయినా కూడా మంచి రేటే సంవత్సరం మొత్తం మీద. కానీ ఈ ఒక అక్టోబరు మార్చి ఏప్రిల్ మే దాదాపు 100 రూపాయలు పైబడిపోతుంది.
0: రామ్మోహన్ రెడ్డి గారు, ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు? ఎక్కడైనా దూర ప్రాంతాలకు ఏమైనా పంపిస్తున్నారా? మార్కెట్ ఎట్లా ఉంది మీకు?
1: మార్కెట్ అనుకూలం అంటే ఇప్పుడు మాకు అనంతపూర్ మార్కెట్ ఉంది, తాడిపత్రి మార్కెట్ ఉంది, రాయలచెరువు మార్కెట్ ఉంది. అనంతపూర్ మార్కెట్ ఎక్స్పోర్ట్ లేదు, తాడిపత్రి మార్కెట్ కానీ రాయలచెరువు మార్కెట్ కానీ బాగా ఎక్స్పోర్ట్ ఉంది. తాడిపత్రి మార్కెట్.

0: రాయల్ చెరువు మార్కెట్ రెండు ఒకటే. ఎక్కడ పోయినా ట్రైన్ కన్వీనియంట్, అనుకూలంగా బాగుంది. అన్నిటికంటే అనుకూలం అంటే రాయల చెరువు బాగా ఎక్స్పోర్ట్ పోవాలంటే ఆడ, ఎందుకంటే ట్రైన్కు అనుకూలంగానే మండీలు అన్నీ పెట్టినారు. క్రాప్ కూడా రాయల చెరువు ప్రాంతమే ఎక్కువ ఉంది. ఒక అనంతపురం మార్కెట్కి 100 బస్తాలు కాయలు వచ్చినాయంటే అదే తాడపత్రి మార్కెట్కి 500 వస్తాయి. అదే తాడపత్రికి 500 వచ్చినాయంటే రాయల చెరువు మార్కెట్కి 2000 బస్తాలు వస్తాయి. అంత డిఫరెన్స్.
1: సో మన ప్రాంతంలో రాయల చెరువు మార్కెట్కి బాగా పేరు ఉంది.
0: మన అనంతపురం డిస్టిక్లో రాయల చెరువు మార్కెట్ బాగా.
1: సో సరాసరి ఒక ఎకరాకు ఎంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంది ఈ పెట్టుబడులు పోను, ఈ మెయింటెనెన్స్ పోను అంతా?
0: ఒక ఎకరంలో 2 లక్షల నుంచి 3-3.5 వరకు తీసుకోవచ్చు.
1: ఖర్చులు అన్ని పోను,
0: అన్ని పోను 3 లక్షలు గ్యారంటీ మిగులుతుంది. ఇక ధరను ఉండేదాన్ని బట్టి అక్టోబరు, మార్చి, ఏప్రిల్ ఈ టైం తప్పిస్తే యావరేజ్గా 3 లక్షల వరకు తీసుకోవచ్చు పంట.
1: మరి కొత్తగా సాగు చేయాలనుకుంటే ఎలా ఉంటుందండి నిమ్మ సాగు?
0: సాగు చేసుకుని ఎప్పటికీ కొత్తగా సాగు చేసుకోవాలనుకునే వాళ్ళు 8 నెలలు వద్దురా అనిపిస్తుంది ఒకసారి. ఈ 4 నెలలు బాగా హుషారుగా చేసుకుంటే ఈ 4 నెలల్లోనే పంట సంవత్సరం పంట అంతా బయటకు వస్తుంది. చెప్పే ప్రతి ఎక్కువ పంట పెట్టదలుచుకునే వాళ్ళు హైడెన్సిక్ సిస్టంలో, ఎందుకంటే ఈ రసాయనిక మందులు స్ప్రే చేయాలంటే చేయలేరు. ఒక ట్రాక్టర్ తిరిగేటట్లా ఒక సైడ్ ఎక్కువ పెట్టుకొని ఒక సైడ్ తక్కువ పెట్టుకుంటే మందు స్ప్రే చేసుకుంటే తెగుళ్ళు పడుకోకుండా బాగా కాపాడుకోవచ్చు. కానీ ప్రతి రైతు ఒక చెట్టులో ఇమ్యూనిటీ కెపాసిటీ, మానవునికి ఎలా ఇమ్యూనిటీ కెపాసిటీ పెంచుకుంటామో చెట్టులో కూడా అలా పెంచుకోవాలి. నాకు తెగులు తేలిపోలే, నాకు తెగులు తేలిపోలే అని చాలామంది అంటున్నా కూడా నేను కూడా వింటున్నాను. చాలామంది రైతులు కూడా ఇప్పటికీ స్ప్రే చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నెల్లూరు అతను ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఇట్లా మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేసి చూడు ఫస్ట్ అని చెప్పినాను. అతను కొట్టినాడు, బాగుండదు సార్ అని చెప్పి మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేశాడు.
1: సో యాజమాన్యం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది.
0: ఖచ్చితంగా 100% చెట్టు ఇమ్యూనిటీ కెపాసిటీ బాగుంటే చెట్టు ఎప్పటికైనా పంట వస్తుంది. ఇమ్యూనిటీ కెపాసిటీ లేనప్పుడు పంట రాదు.
1: రామ్మోహన్ రెడ్డి గారు, ఈ నిమ్మ సాగులో యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. విన్నారు కదా నిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలంటూ నార్పల మండలం మద్దలపల్లి గ్రామ రైతు శ్రీ ఎన్ రామమోహన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమంలో
2: మీకు పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: इप्पुडु विंदाम वातावरण विवरालु।
7: भारत वातावरण शाख, ग्रामीण कृषि वातावरण सेवा विभागम, आचार्य एनजी रंग व्यवसाय विश्वविद्यालय वारु संयुक्तंगा अंदिस्तुन्न वातावरण समाचारं। उम्मडि जिल्ला व्याप्तंगा उष्णोग्रतलु स्थिरंगा नमोदवुतुन्नायि। राबोवु रोजुल्लो चिरु जल्लुल नुंडि तेलिकपाटि వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 36.6 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.5 నుంచి 25.8 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 65 నుంచి 70%, మధ్యాహ్నం పూట 40 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు సాంప్రదాయ పద్ధతిలో, అంటే నాగలితో విత్తనం విత్తడం కన్నా వ్యవసాయ యంత్రాలు

0: అనంత విత్తనగొర్రు ఉపయోగించి విత్తడం వలన తక్కువ సమయంలో ఎక్కువ విత్తనం విత్తవచ్చు.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ ప్రసారమవుతుంది. విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడపా ఉదయభాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: సమానత్వమే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు నేడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. భరతమాత గర్భంలో పుట్టిన ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం అందాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే అంత్యోదయ అంటే దేశంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రగతి పథంలోకి దేశ ప్రజల్ని నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత పరిపాలన పేదరిక నిర్మూలనలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దళారీల వ్యవస్థను రూపుమాపుతూ జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ అనే వ్యవస్థ ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్టపడుతోంది. పేదరికంపై సమూలమైన దాడి చేస్తూ ప్రతి పౌరుణ్ణి స్వయం సమృద్ధినిగా మలచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా

0: పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూలస్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
1: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద ఆర్థిక భారం తగ్గించాలి. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోల బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయటం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81 కోట్ల 35 లక్షల లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందడం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో చాలా ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వన్ నేషన్

0: వన్ రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యుఎన్డీపీ, గ్లోబల్ ఎంపీఐ మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే రెండు కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ రెండు ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే, సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారి ద్వారా.
2: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా కె రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా మూడు అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చించి వారి తాలూకు నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకుని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయార్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. రెండవ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. మూడవ అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు. అలా వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడాను ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని సమాజంలో అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైనటువంటి చర్యలనే చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లల్ని అధికంగా ఉన్నత విద్య వరకు కూడా వారి విద్యావంతులు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఉపయోగించుకుంటూ వారు పిల్లల్ని చదివించాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి జీవితంలో మంచి ఆదాయాలు సంపాదించే ఉపాధి పనులు చేపట్టవచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
1: దేశ ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు భారతదేశం పేదరిక నిర్మూలనలో చారిత్ర

0: విజయాలను సాధిస్తోంది. ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ సాధికారత కార్యక్రమాలకు నాంది పలకడం, మహిళల్ని స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆత్మనిర్భర్ భారతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నేటి భారతం. అయితే పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం అనేవి కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే నవభారత నిర్మాణానికి జరుగుతున్న ఈ పవిత్ర సామాజిక యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కోరుతున్న రాస్తున్న శ్రోతలు బిజులి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకిశ్రీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట సీతారామరాజు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. వారి కోసం వారు కోరిన ఈ పాట

విన్నా పాట సీను చిత్రం కోసం పార్థసారథి చిత్రాలపించిన పాటది. మరి పాటలను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

విన్నా పాట అంతులేని కథ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన ఆత్రేయ గీతం అది. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. మరి పాటను కోరిన శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. తర్వాతి ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి రాస్తున్న శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట కొదమసింహం చిత్రం నుండి ఈ పాట.

విన్నా పాట. శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన పాటది. కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్. కార్యక్రమంలో చివరిగా ఉత్తరం. మల్లప్పూర్ నుండి రాస్తున్న శ్రోతలు అనుమల్ల మహేష్, రజని, నైనా, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంసిని, హరిణి, మోక్షిత్, మందీప్, రాజేష్, లలిత, రజిత, శంకర్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఇందు నశ్చిత నుండి ఈ పాట వీరి కోసం.

మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: సాంఘిక సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: ప్రియ విద్యార్థ్యం, ఏ దీక్షాంత్ సమారోహ్ అప్నే ఏక్ విశేష్ ఉత్సాహ్ ఔర్ ఉల్లాస్ కా సంచార్ కర్ రహా హై. इस विश्वविद्यालय से आपने जो अनुभव और कुशलता पाए उसके बल पर आप अपना भविष्य संवारने के लिए आगे बढ़ेंगे. अपनी बेहतरी के साथ ही अपने समाज और देश के लिए भी आपको सक्रिय योगदान करना है. ये भाव आपके दिल दिमाग से कभी ओझल नहीं होना चाहिए. आपको ऐसे भारत का निर्माण में सहायता करनी है जहाँ विकास समतापूर्वक है और कोई भी पीछे ना छूटे.
0: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
2: ఆజ్ హమారా భారత్ ఆత్మ నిర్భర్తాకే రథ్ పర్ సవార్ హోకర్ వైశ్విక్ కురుక్షేత్ర మే హుంకార్ భర్ రహా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి ఇస్మే గుజరాత్ భారత్ కే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ కా ఏక్ మహత్వపూర్ణ స్తంభ బన్కర్ ఖడా హోగా. और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है, मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और टेक्नोलॉजिकल एक्सलेंस को आगे बढ़ाने में एक लीडिंग रोल प्ले करेगा.
0: ग्रीस నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్

0: ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో బ్యాంకు సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Vikasit Bharat 2047, to fulfill the dream of this countrymen.
0: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

0: రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: విందం చిత్రగీతం.

0: మాస్టారు, ఓ మాస్టారు,
1: పొద్దున్నే నా కోసం ఎవరు వస్తారబ్బా? అయినా నేను ఈ ఊరు వచ్చి పుట్టమని 10 రోజులు కూడా కాలేదు, ఎవరు పరిచయం కూడా కాలేదు. చుట్టాలకే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదే. ఎవరబ్బా?
0: మాస్టారు, మాస్టారు, ముందు తలుపు తెరవండి.
1: పైగా ఆడగొంతుగా తలుపు తెరవమంటుంది, అయినా ఆమె ఎవరో నా ఇంటికి వచ్చి నా తలుపులు కొట్టడం దేనికి? పక్కనున్న నా ఇంటి ఓనర్ తలుపు కొట్టొచ్చు కదా.
0: మాస్టారు, తలుపు తెరవండి.
1: అమ్మో, తలుపు కానీ నేను తెరవకపోతే రోడ్డు మీద వచ్చిపోయే జనం ఆమె నా ఇంటి దగ్గర చూస్తే ఏమని అనుకోవచ్చు. ఒకవేళ పనిపిల్ల పని అడగడం కోసం వచ్చి ఉండొచ్చేమో. ఏదేమైనా భారం భగవంతుడి మీద వేసి తలుపులు తెరవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.
0: నమస్కారం మాస్టారు, నా పేరు పార్వతి, నాకింకా పెళ్లి కాలేదు. అన్నట్లు మీకు ఇంకా పెళ్లి కాలేదటగా.
1: అయితే ఏమిటట, ఇంకా పక్క మీద నుంచి కూడా నేను లేవలేదే. ఏదో పనున్న దానిలో పొద్దున్నే వచ్చి నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు కదా అని అడగడం ఏమిటి? ఎందుకు, ఎవరు నువ్వు, నాతో నీకు పనేమిటి?
0: మాస్టారు, ముందు వెళ్ళి పళ్ళు తోముకురండి, ఆ పైన అన్ని చెప్తానన్నాను కదా.
1: అరే భగవంతుడా, ఇదెక్కడకోలయ్యా బాబు, కొంపదీసి మెట్లకేసి కాదు కదా, కరుస్తుందేమిటో. సరే ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తారు.
0: మా మంచి మాస్టారు.
1: మా మంచి మాస్టారు? అవును, మరి కరుస్తావేమో నన్న భయం, చస్తానా, ఎక్కడి నుంచి ఊడిపడ్డావో ఏమిటో. మహాతల్లి, పొద్దున్నే వచ్చింది,

0: ఇప్పుడు చెప్పు.
1: ఆనండి మాస్టారు.
0: ఏ, నా పళ్ళు వదిలేయా లేదానా, లేకపోతే నాకు అక్షరాలు రావునా?
1: అది కాదు మాస్టారు, ఒకసారి ఆనండి చెప్తాను.
0: పొద్దున్నే వచ్చి నా తలుపు కొట్టి నన్ను లేపి మరీ నా ఇంట్లోకి సరాసరి వచ్చేసావు. ఇప్పుడు ఆ అనండి, ఊ అనండి అని అక్షరాలు చెప్పిస్తున్నావు. ఇంతకీ నువ్వెవరు?
1: నన్ను పొద్దున్నే విసిగించకండి, ముందు నోరు తెరచి ఆ అనండి.
0: అమ్మో, కోపం వచ్చినట్టుందే. నోరు తెరవడం చాలా మంచిది.
1: అది ఈ సున్నుండా నేనే చేశాను మాస్టారు. ఎలా ఉంది? ఇవిగో ఈ నీళ్ళు తాగండి. నేను సున్ని బాగా చేస్తాను. నేను చేసిన పిండి వంటలకు ఈ ఊర్లో ఎవరు వంకలు పెట్టారు తెలుసా?
0: తెలుసు. ఇంతకీ నువ్వు ఎవరు? నీ పేరేమిటి?
1: అది వరుస. ఏ వరుస లేదు కనుకనే మీ సరసన చేరి వరుస కలుపుకుందామని వచ్చాను.
0: ఎంత పొగరు నీకు! ముందు బయటకు పోతావా పోవా? నేను ముందే ఊహించాను, ఇదేదో మెంటల్ కేసు అయి ఉంటుంది.
1: ఓయ్ మాస్టారు, మాటలు కాస్త జాగ్రత్తగా రానియండి. ఏదో బ్రహ్మచారి కదా, మీరు శ్రమ పడుతుంటే నేను చూడలేక ఆదుకుందామని వస్తే.
0: అబ్బబ్బో, నేను శ్రమ పడుతుంటే చూడలేక నన్ను ఆదుకుందామని వచ్చావా? అయ్యో, పొరపాటు నిన్ను కానీ ఎప్పుడైనా ఎక్కడైనా తలెత్తి చూశానా? నా కష్టాల గురించి నీతో చెప్పుకున్నానా? ఒకవేళ నువ్వు కలగని ఉంటే ఆ కలలో నీకు కనబడింది నేనే ఉండను. ఒకసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోమ్మా.
1: ఇదిగో మాస్టారు, ఎందుకంత కంగారు పడతారు? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా, లేకపోతే పిశాచన్నై మిమ్మల్ని పీకు తిన్నామని వచ్చా అనుకుంటున్నారా? ముందు స్నానం చేసి రండి. మీరు వచ్చేప్పటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టి నా దోవన నేను వెళ్ళిపోతాను, మీ దోవన మీరు పోదురు గాని, సరేనా?
0: ఏమిటో, అంత అయోమయంగా ఉంది. ఈ ఊరు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదే, అప్పుడే ఇబ్బందుల్లో చిక్కుకున్నాను. అరే భగవంతుడా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారమయ్యా.
1: టిఫిన్ రెడీ మాస్టారు, జీడిపప్పు ఉప్మా చేశాను, తిని ఎలా ఉందో చెప్పండి.
0: జీడిపప్ప? అదెక్కడిది?
1: సుబ్బారావు దుకాణంలో మన ఖాతా పెట్టాను.

0: వచ్చాక నెలాఖరికి ఇవ్వచ్చులే.
1: ఓరు నాయనో, ఇప్పుడు ఉప్మాలకు జీడిపప్పు లేకపోతే ఏం వచ్చింది? అయినా నిన్ను ఉప్మా చేయమని ఎవరు చెప్పారు?
0: ఎవరు చెప్పాలి మాస్టారు? మనసుండాలి గాని మార్గం లేదంటారా మాస్టారు? అన్నట్టు మాస్టారు, స్కూల్ వదలగాని మధ్యాహ్నం ఇంటికి వచ్చేయండి, కొబ్బరికాయ పచ్చడి మజ్జిగ పులుసు వండుతాను. సరేనా?
1: వస్తాను, నా ఇంటికి నేను రాక చేస్తానా? తప్పకుండా వస్తాను. అసలు నా ఇంటికి నన్ను రమ్మనడానికి పంపడానికి నువ్వెవరు? తెల్లవారకుండా నా ఇంటికి సున్ని ఇచ్చుకు మరీ వచ్చావు. ఆ సున్నులో ఏమందు కలిపావో ఏమో, నాకంతా కంగారుగా ఉంది. సమయానికి అమ్మ నాన్న కూడా నా దగ్గర లేరు. భగవంతుడా, ఈ పిల్లబారి నుంచి నన్ను కాపాడవయ్యా. ఓ, అరే బడికి టైం అయిపోతుందే.

0: వదినా, నువ్వు ఇప్పుడు ఏమడుగుతావో నాకు బాగా తెలుసు.
1: ఏమిటది?
0: ఏమమ్మా పార్వతి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని. అంతేనా?
1: సరే,
0: నేను చెప్తాను జరిగిందంతా. మన ఊరు ఎలిమెంటరీ స్కూల్కి కొత్తగా ఈశ్వరరావు అనే మాస్టర్ వచ్చారు వదినా. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది.
1: సరే, ఆయనకి పెళ్లి కాలేదనే విషయం నీకెలా తెలిసింది?
0: మన గోపిగాడి చేత కూపి లాగించానులే.
1: అంటే అత్తా మేనల్లుడు కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. ఇంతకీ ఏమైంది?
0: ఏం జరిగిందేమిటి? మాస్టారు లేవక మునిపే తలుపు కొట్టి లేపేశాను. దగ్గరుండి ముఖం కడిగించి, నోరు తెరిపించి, నోట్లో సున్నుండ పెట్టి, స్నానానికి బాత్రూంలో నీళ్లు పెట్టాను. స్నానం చేసి మాస్టారు వచ్చేప్పటికీ జీడిపప్పు ఉప్మా చేసి పెట్టి మాస్టార్ని స్కూల్కి పంపించి వచ్చేశాను.
1: ఇన్ని చేస్తుంటే ఆ మాస్టర్ ఏమనుకుండా ఎలా ఊరుకున్నాడమ్మా?
0: ఊరుకుంటాడా? కాసేపు పిచ్చిదాన్ని అనుకున్నాడు, ఆ తర్వాత దెయ్యం పోతామని అదిరిపడ్డాడనుకో.
1: అంటే నీ పెళ్లికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటున్నావన్నమాట.

0: నీళ్ళు ఇవిగో, త్వరగా కాళ్ళు కడుక్కురండి, భోజనం వడ్డించేస్తాను.
1: ఓరి దేవుడో, నేనేం చేశాను రా భగవంతుడా.
0: అయ్యయ్యో, ఎందుకండి అలా పిల్లల్లా ఏడుస్తారు? ఏమైంది మీకు?
1: ఇంకా ఏం కావాలి? సున్నుండ్లో కలిపిన మందు చాలా పవర్ఫుల్గా ఉంది. సమయానికి అమ్మ నాన్న కూడా ఇక్కడ లేరు. ఏమైపోతానేమో, నాకంతా భయంగా ఉంది.
0: మీకేం భయం లేదు, కానీ మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతానుగా.
1: మాట తప్పు కదా, నాకు చిన్న సాయం చేయాలి.
0: నేను మాట తప్పను. నేను మాట అన్నానంటే అంతే, తప్పకుండా చేస్తాను. చెప్పండి.
1: నువ్వు నన్ను మర్చిపోవాలి.
0: అది మాత్రం నేను చేయలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి.
1: పార్వతి, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేనేం తప్పు చేశానని
0: బాధ పెడుతున్నానా? అనండి అనండి, మీ ఇష్టం వచ్చినట్టు అనండి.
1: ఆ గట్టిగా అరవకు, వీధిలో నలుగురు చూస్తే నా పరువు కాస్త పోతుంది. ఇప్పుడు నేనేమన్నానని?
0: మీరు అన్నందుకు కాదండి, మీరు ఏమైపోతారు అని.
1: అవును, ఇలా ఉంటే నేనేమైనా అయిపోతాను. ఏమి చేయలేక, ఏం చేయాలో తోచగా నాకు ఏడుపు వచ్చేస్తా.
0: అలా జుట్టు పీకోకండి, అసలే మీది బట్టతల.
1: అమ్మా,
0: ఏడవకండి మాస్టారు, ప్లీజ్. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది.
1: ఇక లాభం లేదు, అమ్మకి నాన్నకి వెంటనే లెటర్ రాసి రమ్మని చెప్పాలి.

రాజు, ఆ ఉత్తరం ఇలా పట్రా. ఆ నువ్వు ఈ చాక్లెట్ తీసుకురా. మాస్టారు ఏమి రాశాడు, అసలు ఎవరికి రాశాడు? లెటర్ చింపితే తెలిసిపోతుందిగా. మాస్టారు మన దెబ్బకి అదిరిపడ్డాడు. మాస్టారు చూడండి, మిమ్మల్ని మరో ఆట ఆడిస్తా. రాజు చాక్లెట్ కొనుక్కున్నావా? ఆ ఇదిగో ఈ ఉత్తరం పోస్ట్ చెయ్యి. మాస్టారు మీరు రాసిన ఉత్తరం నా దగ్గర, నేను రాసిన ఉత్తరం మీ నాన్న దగ్గర. ఇప్పుడు అసలు కథ ప్రారంభం అవుతుంది.

0: ఆ ఉషయ్ అన్నపూర్ణ, నీ కొడుకు ఉత్తరం రాశాడే.
1: అబ్బాయి కులాసాగా ఉన్నాడా? ఏవి రాశాడు చదవండి. పిచ్చి మొహం, వాడు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు. బెంగ పెట్టుకుని ఉంటాడు. చదవండి.
0: చదువుతున్నా. నీ కొడుకు రాసిన ఉత్తరం వినడానికి నీకు అంత సంబరంగా ఉంది కదూ. సరే అయితే విను. పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు ఈశ్వర్ నమస్కరించి వ్రాయినది. ఒంటరిగా ఉన్న నేను మీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు. అన్నట్టు మొన్న ఈ మధ్య కనికట్ల వారి అమ్మాయిని చూసుకున్నాను. మీరు అమ్మని ఒకసారి ఇక్కడికి తీసుకువస్తే సంబంధం విషయం ఖాయపరుచుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక ఈ లెటర్ అందిన వెంటనే రాగలరు. అమ్మకి నా నమస్కారములు తెలియజేయండి. ఇట్లు నీ కుమారుడు ఈశ్వర్.
1: అమ్మో అమ్మో, ఈ ఉత్తరం రాసింది మనవాడే అంటారా? అసలు ఈ ఉత్తరం మనదో కాదో ఒకసారి చూడండి.
0: ఓ శివెర్రిదానా, నీ కొడుకు అడ్రస్ తప్పు రాశాడంటే నమ్మగలవా? అదీగాక జగన్నాథం గారు అని 2 అడ్రస్లో స్పష్టంగా రాశాడు. ఇందులో సందేహపడవలసింది ఏమీ లేదు.
1: ఈ ఉత్తరం తీర్చుస్తే వాడు రాసినట్లు లేదు. నాకు ఇదేదో అనుమానంగానే ఉందండి.
0: నాకు అలానే అనిపిస్తుంది. ఆలోచిస్తే ఈ వ్రాత కూడా మనవాడిదిలా లేదే. ఏమో, అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందేమో, ఎవరు చెప్పగలం?
1: ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, వాడి రాత కూడా మారిపోయింది. ఏమండోయ్, మనం రేపు బయలుదేరి అబ్బాయి దగ్గరికి వెళ్దాం. అసలు విషయం అక్కడే తేలిపోతుంది.
0: అవునవును, అంతే కదా. మరి అసలు విషయం తెలుసుకోవాల్సింది అక్కడే.

0: అబ్బా అబ్బాబ్బా, ఈ హడావిడిలో మన వాడిల్లు ఎక్కడో ఏమిటో. అన్నపూర్ణ, ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. ఓసారి ఆ అమ్మాయిని పిలు.
1: అమ్మాయి, ఇక్కడ ఈశ్వర్ అని ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. వాడు మా అబ్బాయే. ఎక్కడుంటున్నాడో కాస్త చెప్పగలవా?
2: ఆ మాస్టారా, అదిగో ఆ గుడిసందులో ఉంటున్నారు. నాలుగో ఇల్లే.
0: ఆహా, అలాగా. సరే గాని అమ్మాయి, నీ పేరేమిటి?
2: నా పేరండి పార్వతి అండి. వస్తానండి.
1: మంచిదమ్మా.
0: అన్నపూర్ణ, ఆ అమ్మాయిని చూశావు? అచ్చం లక్ష్మీదేవిలా లేదు, మన కోళ్ళ అయితే బాగుంటుంది అనిపించింది. ఈశ్వర్!
1: ఈశ్వర్!
3: ఏంటి ఇవి, అమ్మా నాన్న గొంతుల్లా ఉన్నాయే. అమ్మా, నాన్న వచ్చేసారా? నాన్న, ఇక్కడ ఒక్కడిని ఒంటరిగా ఉండలేక మీ గురించి బెంగ పెట్టుకుని మిమ్మల్ని రమ్మని లెటర్ రాశాను నాన్న.
0: ఏం జరగాలో అదే జరిగిందిరా. అయినా మేము నమ్మలేదులే. ఈ ఉత్తరం చదువు, నీకే అర్థమవుతుంది.
3: ఏది అవసరం లే?
0: ఇదిగో
3: ఈ పని ఖచ్చితంగా ఆ పార్వతి అయి ఉంటుంది. పార్వతే.
1: ఎవర్రా పార్వతి?
0: ఎవర్రా?
3: అదిగో తొంగి చూస్తుంది. ఏయ్ ఏయ్ పార్వతి, ఇలా రా, ఒకసారి ఇలా రా.
0: ఈ అమ్మాయే కదా మనకి ఇల్లు చూపించింది.
3: పార్వతి, ఈ లెటర్ సంగతి ఏంటో తేల్చు ముందు.
4: ఈ లెటర్ రాసింది నేనే, నన్ను క్షమించండి. ఎందుకు రాశాను, ఏ పరిస్థితుల్లో రాశానో చెప్తాను. నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. నేను మా అన్న వదినల దగ్గర ఉంటున్నానండి. కొద్ది కాలం క్రితమే మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. మా వదినకి నేను భారం కాకూడదని, పెళ్లి కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా అల్లరి పెట్టాను. నన్ను క్షమించండి.
1: ఇంతవరకు వచ్చాక ఎలా క్షమిస్తాడు?
0: ఒరే ఈశ్వరు, ఈ అమ్మాయి మెళ్ళు మూడు ముళ్ళు నువ్వు వేయవలసిందేరా.
1: అవును, మూడు ముళ్ళు వేయవలసిందే.
3: అమ్మా,
0: అయితే ఇకే శుభశ శీఘ్రం. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా.

నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా గుడుంబ శంకర్ చిత్రం కోసం ఎస్పి చరణ్ హరిని ఆలపించిన ఈ పాట.

విన్నా పాట గోడుపుటాని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. తర్వాత వినండి క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

రసజ్ఞులైన ఆకాశవాణి శ్రోతలకు హార్దిక అభివాదాలు. శివనామం చాలా గొప్పది, మహిమాన్వితమైనది. శివ శివేతి శివేతి శివేతి వా భవ భవే

సకల సన్మంగళాన్ని ప్రసాదించేది శం. శం కరోతి ఇది శంకర అని కదా, సర్వసుఖాలను సర్వశుభాలను కలిగించేవాడు కనుకనే శంకరుడు అని పేరు వచ్చింది అతనికి. ఆయన బోడా శంకరుడు. ఒక్క మారేడు దళం, ఒక్క నీటి కణం వేస్తే చాలు, కోరినవన్నీ ఇచ్చే కోమల హృదయుడు, భక్త సులభుడు. ఆ కైలాస వాసం లీలా విలాసాలు అనంతమైనవి. అభిషేక ప్రియుడైన ఆ గంగాధరుని నమ్మి సేవించి తపించి తరించిన భక్తులు ఈ పుణ్యభూమిలో కోకొల్లలో ఉన్నారు.

ఆ కాంచీ క్షేత్రంలో, దక్షిణ భారతదేశంలోని కామాక్షి అమ్మవారు నెలకొన్న కాంచీ క్షేత్రంలో పావన వైశ్య కుటుంబంలో జన్మిస్తాడు ఈ తుంబురుడు.

ఆ పరమశివుని కరుణామృత రసప్రవాహంలో తృప్తిగా తానమాడి తరించిన భక్త శ్రీయాళుడు త్యాగమయ దివ్య చరిత్రను ఈరోజు గానం చేసుకుందాం. యథాశక్తి శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆశీర్వదించగలరని ప్రార్థన. పరమ తపోధన నిలయమై వెలయో

అది హిమాలయ పర్వతాలకు దక్షిణాన వెలిసిన బద్రీవనం. పరమ పవిత్రమైన పుణ్యభూమి, సెలయేళ్లతో పచ్చని వాతావరణంతో ఎంత బాగుండేదో. మునిజన నివాస యోగ్యమై తపస్సిద్ధికరమైన చోటని ప్రసిద్ధిగాంచింది. అతి ప్రశాంతమైన ఆ సుందర వనంలో కోపానికి మారు రూపమైన దూర్వాసో మునీంద్రుడు తన సహజమైన కోప ప్రవృత్తిని తగ్గించుకుని ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని ప్రశాంత చిత్తంతో జీవితం గడుపుతూ ఉన్నాడు. అది మాధ్యానిక సంధ్య. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్య వాచుకున్న మునిరాజు దేవతార్చనము, పితృతర్పణము, దేవతార్చన అన్ని ముగించుకుని నిత్యకర్మలన్నీ ఆచరించి పన్నశాలలో కూర్చుని హవిశేషమైన భగవన్ నివేదనమైన ఆ నివ్వెరవడ్ల పాయసం, మధురమైన పాయసం ఉన్నదే, దాన్ని అతను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు లేడి కూనలకు తినిపిస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని అమాయకంగా మునిమన సాకట్టుకుంటూ ఆ మధురమైన పాయసాన్ని చప్పరిస్తూ ఆనందిస్తున్నాయి ఆ లేడి కూనలు. వాటిని చూస్తూ ముని కూడా ప్రశాంతంగా ఉన్నాడు. అదే సమయంలో తుంబురుడనే ఒక ప్రమదుడు భార్యతో హేమకూటంలో శివార్చన ముగించుకుని గోకర్ణ క్షేత్రం వెళదామని విమానంలో వెళుతూ ఈ బదరీవనం పైనుంచి వెళుతున్నది విమానం. దిగో ఈ దృశ్యం చూశాడు. దేవి ఇలాలా దూర్వాసోమునుడేమిటి, ఇంత ప్రశాంతంగా ఉండడం ఏమిటి, ఇదే నా కళ్ళకు నేను నమ్మలేకపోతున్నానే, ఇదేదో సుదినంలా ఉన్నదే అని తన ఆనందానికి గుర్తుగా చిటిక వేశాడు. ఆ చిటిక శబ్ద మాత్రానికే ఆ లేడి పిల్లలు బెదరి అదరి పాయసపు గిన్నెను కాలుతో తన్ని దిక్కులకు పారిపోయినాయి. అసలే దూర్వాసుడు, ఈ దురాగతమంతా ఆయన చెవిన పడింది. ఒక్కసారి చూస్తే పైన విమానంలో కనిపించాడు ఆ తుంబురుడు. ఇరా దుర్మార్గుడా, గంధర్వుడు నని గర్భమా, ఆలి వెంట ఉన్నదని మదమా, ఓరి దురాత్మ ఓరి దురాత్మ పాపమతి నోగిరముంది జింక కూనలన్ క్రూరత చేత చిట్టమిడి కూటికి దూరమర్తువే అహంకారము నెత్తికెక్కెనే వికారపు చేష్ట సహింతునే దురాచార ఫలము గొమ్ము నర జన్మము నందెదుగాత మేదిని. దుర్మార్గుడా, పైసాన్నం తినే పసికూనులకు ఈ పూట తిండి లేకుండా చేసావు కదరా, అమాయక జీవులు ఏం పాపం చేశాయిరా, ఏ తల పొగరెక్కిందా, నా వంటి వానితో నీ చెలగాటం చేసిన దుష్కర్మకు తగిన ఫలం అనుభవించవలసిందే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మం శుభాశుభం, కాబట్టి ఇదే నా శాపం విను. నీ గంధర్వ శక్తులన్నీ ఉడిగిపోయి ఒక సామాన్య మానవునిగా భూలోకంలో జన్మింతువుగాక హో అని శాపజలాన్ని విడిపించాడు. అశనిపాతం లాంటి శాపవాక్కు విన్న ఆ తుమ్మురుడు నిలువెల్ల కంపించిపోయి విమానం దిగి వచ్చి మునిరాజు కాళ్ల మీద పడి

మీ యొక్క ఈ భూతదయాపరతకు నేను తట్టుకోలేక నా ఆనందానికి గుర్తుగా చిటిక వేశాను. ఆ నా చిన్న పాపమే లోపమై తన నోట శాపమై ఈ విధంగా బాధిస్తున్నది. మన్నింపుడు చేసిన

స్వామి మన్నించండి, నే చేసిన పాపం చాలా చిన్నది, మీరు నాకు విధించిన శాపం అనల్పమైనది. మునునాథ కరుణాసనాథ, అవశ్యం అవభోక్తవ్యం తప్పదు కదా, మీ శాపవచనానుసారం భూలోకంలో జన్మించిన నాకేం బాధ లేదు. కానీ నిరంతర శివార్చనా దురంధరుడైన పరమభక్తుల ఇంట్లో నాకు జన్మనివ్వండి అని ప్రార్థించాడు. అప్పటికే ముని మనస్సు మెత్తబడింది. ఉత్తమస్య క్షణస్య కోపమని మంచివారి కోపం కొద్దిసేపు ఉంటుంది. నాయనా తుమ్ముర, ఏదైనా మన చేతిలో లేదు, శివానుగ్రహం. నేను విధించిన శాపాన్ని నిద్ర మేల్కాంచి వచ్చినట్టుగా అనుభవించిరా. నీ ఇల్లాలు నా ఆశ్రమంలో ఉంటూ తన సేవలు చేసుకుంటూ తరిస్తుంది, వెళ్ళిరా, అంతా నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించారు. మౌని అమోఘ శాప మహిమ, మౌని అమోఘ శాప మహిమ, జనించ మహీతలానా మౌని అమోఘ శాప మహిమన్ జనించ మహీతలాన తామానవుడవు చుతుంబురుడు ఉమావరపాద గభీర భక్తి పాదో నిధిరత్మట్లు చిరుతండడు వైశ్యకులమునందు కాంచీ నగరాది దేవత అచించ పురాకృత పుణ్యరూపమే. అడ్డులేని దూర్వాసుని యొక్క శాప కారణంగా తుమ్మురుడు భూలోకంలో దక్షిణ భారతదేశంలో ఒక పావన వైశ్య కుటుంబంలో కాంచీ క్షేత్రంలో జన్మించాడు. చిరుతొండడు అన్న పేరుతో ద్రవిడ సంప్రదాయంలో చిరుతొండ నంబియార్ అని కూడా అంటారు. మోక్షదాయకములైన ఏడు మోక్ష క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. గజేంద్రుడు రక్షించిన వరదరాజస్వామి విష్ణు కంచి, అలాగే ఏకామ్రనాథ స్వామి పేరుతో శివుడు శివకంచిలో ఉంటారు. అలాంటి శివకేశ్వరులకు అభేదమని చెప్పి గొప్ప పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో కంపానదీ తీరంలో వెలసింది ఆ కాంచీ పట్టణం. వీరశైవ వ్రతాచారులైన మహాభక్తులు అనేక మంది ఆ కాంచీ క్షేత్రంలో కులువై ఉండేవారు. ఆ కాలంలో సకల వైభవాలకు లక్ష్మీ నివాస యోగ్యమై పాడి పంటలతో అలరారేది ఆ ఏడు వాడల వైశ్య కుటుంబాలు కూడా వ్యాపార వృత్తి చేస్తూ ఉండేవారు. అంటే అది పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది. శ్రీలలరు వైశ్యవరుల కాపురము చిరకాల నివాసం, శ్రీలలరు వైశ్యవరు

అక్కడ అప్పుడు ఆ క్షేత్రంలో 1000 వైశ్య కుటుంబాల వారు ఉండేవారట. వాళ్ళంతా సంపన్నులు, ఐశ్వర్యంలో కుబేరులు, ఇక దానంలో కర్ణును మించిన వాళ్ళు, సదాచార పరాయణలు, జంగమ దేవరాలను సాక్షాత్ లింగని మారురూపులుగా భావించే పరమభక్తులు. అట్టి షట్కాల శివార్చనా దురంధరుడైన ఒక వైశ్య శివభక్తుని ఇంట దూర్వాసుని చేప కారణంగా తుంబురుడు చిరుతొండ నంబి అన్న పేరుతో జన్మించాడు. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుని వంశానుగతమైన వ్యాపారాన్ని చేపట్టాడు. ధర్మబద్ధంగా నిర్వహిస్తూ యుక్త వయస్సు వచ్చింది. తగిన వయస్సులో తల్లిదండ్రులు అతనికి ఉత్తమ సాధ్వీయమణి చేత వివాహం కూడా చేశారు. ఆమె పేరు తిరువేంగనాంచి. భర్తకు అన్ని విధాలా అనుకూలవతి, శీలవతి.

చిరుతొండని సతీమణి త్రివేంగనాంచి మగని మనసరిగిన మానినీమణి పాతివ్రత్యానికి మారుపేరు శివభక్తురాలు. కనుక నిత్యము శివునకు ఆవు పేలతో ఆవు పాలతో అభిషేకం చేసి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, స్తోత్ర ప్రియో భాను అని చెప్తారు కదా, అలాంటి అభిషేక ప్రియుడైన శివుడికి చక్కని ఆవు పాలతో అభిషేకం చేసి మహాదేవునికి ప్రీతికరమైన తుమ్మి పువ్వులని ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అవి మాలలు కట్టి స్వామిని అలంకరించి ఆనందిస్తూ అమ్మవారిని కూడా ప్రార్థించేది.

ఆ దంపతులు ఇరువురు ధర్మబద్ధమైన జీవిత గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ చక్కగా సంసార యాత్ర సాగుతున్నది. వారి అన్యోన్య దాంపత్య వృక్షం పుష్పించి ఫలించింది. ముద్దుల మూటగడుతూ పాలబుగ్గల చిన్నవాడొకడు ఉదయించాడు. అతనికి శ్రీయాళుడు అని పేరు పెట్టారు. కారణం కూడా ఉన్నది. ఆ గారాల బిడ్డ ముద్దుల మూటగడుతూ శుక్లపక్ష చంద్రుల దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. శివభక్తులు ఒక తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ భక్తి సంక్రమించింది. మంచి సంస్కారం భక్తి ఆ పసిపానలో వికసిస్తూ ఉన్నాయి. చిన్నతనంలోనే గంగాధరుని గుణగణాలు పాడుతూ ఆడుతూ ఆ ధర్మ భక్తుడైనాడు. ఇక చిరుతొండ నంబి షట్కాల శివార్చనా పరుడు కంచిలోని ఏకాంబరనాథ స్వామిని అర్చిస్తూ గొప్ప వీరశైవ వ్రతము గడించాడు. ఇంటికొచ్చిన అతిథి ఏం కోరినా లేదనకుండా ఇవ్వడం అతని తిరుగులేని వ్రతం. భగవదాజ్ఞగా భావిస్తూ మాట తప్పక మధుర జీవితం గావిస్తున్నాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక జంగదేమర వచ్చాడు శివనామం చేసుకుంటూ.

0: సంఖ్యలో జోలే కాషాయ వస్త్రాలు కప్పుకుని నాలుగుపై పవిత్ర పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మెడలో రుద్రాక్షాలు వేసుకుని అరచేతిలో పార్థివలింగాన్ని ధరించి శరీరమంత విభూతి ధరించిన ఒక జంగమ శివయోగి సగర్వంతో చిరుతొండనింటికి వస్తున్నాడు. సిట్టి ఆ జంగమయ్యను చూసి భక్తితో సత్కరించి సేవలు చేశాడు. ఆ శివయోగి అంతా శివుని కృప అని దీవించి ఆ శెట్టి వినయంగా పాదాల వైపు పడ్డాడు. ఆనాడు తన ఇంట విందారగించవల ఆతిథ్యం అందుకొని కృతార్థులు చేయమని ప్రార్థించాడు వినయంగా. నాయనా, సరే సంతోషం, నాకు ఒక నియమం ఉన్నది విను.
1: వినవయ్యా మామక నిత్యం వ్రత విశేషము.

శెట్టి గారు విన్నావా? సనాతనంగా మా ఇంట్లో ఒక వ్రతం ఉన్నది. ప్రతిరోజు ఈ పార్థివలింగానికి, మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఈ పార్థివలింగానికి తోమిడి చెరుకు రసం కావాలి. అది నువ్వు సిద్ధపరచగలిగితే తప్పకుండా నీ ఇంట విందారగిస్తాను. ఇది నా గురుదేవుల ఆజ్ఞ, ఆగమశాస్త్ర విధానం. శివప్రీతికై నియమంగా ఈ వ్రతం చేస్తున్నాను. నువ్వు ఏర్పాటు చేయగలుగుతావా నాయనా? సంతోషం స్వామి, తప్పకుండా. తమరు పూజామందిరంలో ఏర్పాట్లు చేసుకోండి. తమరు కోరిన ఆ చెరుకు రసాన్ని అనతకాలంలో సిద్ధపరుస్తాను అని, తాను న్యాయంగా సంపాదించిన వ్యాపారంలో న్యాయంగా సంపాదించిన ధనాన్ని కొంత తీసుకుని పరుగు పరుగున ఆ కంపానదీ జలంతో పెరిగిన ఒక చెరుకు తోట దగ్గర వెళ్ళాడు. ఆ రైతుతో సంప్రదించి తోమిడి చెరుకు రసానికి ఎన్ని గడలు కావాలని శెట్టిగారు ఒక 100 గడలు తీసుకోండి అన్నారు. ఆనాటి కొలత ప్రమాణం అది. 100 చెరుకు గడలు పిండితే వచ్చే రసం తూమెడు. కొసరక బేరమాడక ధనాన్ని ఇచ్చాడు. రసభరి దక్షుకాండముల రజ్జువులనుబిగించి, రసభరి దక్షుకాండముల రజ్జువులను బిగించి మోపుతా పైనెత్తుకున్న వ్రేగై బోరగిలన్ పడిల్ పసచడియున్న బేరిగని బాసటయ్యి ఇలు చేర్చే వేదయారసనిధి రాజమౌళి మీ గ్రమ్మగ చెమ్మట లేగే అత్తరి. నూరు గడల మోపు కట్టి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. బరువు ఎక్కువై బోర్లా పడ్డాడు. పడుతూ కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆ నాలుకకు శివనామాన్ని అలవాటు చేశాడుగా శివ అంటూ పడిపోయాడు బరువు ఎత్తుకోలేక. అక్కడ

దగ్గరలోనే పరమ కరుణారసమూర్తి, నమ్మిన వారి పాలిట ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్వామి ఒక కూలి బరువులు మోసేవానిగా దూరంలో కనిపించాడు. అయ్యా, తమకు శక్తి కానిది, శక్తికి మించి ఎందుకు చేసుకుంటారు, ఇవ్వండి అని ఆ 100 గడల చెరుకు మోపును తాను ఎత్తుకుని అవలీలాగా అనతి కాలంలో ఇంటికి చేర్చి వెళ్ళిపోయినాడు. అతని ఇల్లాలు వచ్చింది, నాయన ఎవరయ్యా నీవు, కాస్త ఎండని పడవచ్చు, కాస్త మంచిలు తీసుకోమంటే, అమ్మా ఇంకా నేను చాలా బరువులు ఎత్తాలి, వీలున్నప్పుడు తీసుకుంటాలే అని వెళ్ళిపోయాడు. అక్కడ కాసేపటి శెట్టిగారి ఇంటికి చేరాడు. ఏమే వచ్చాడా? వచ్చాడు, ఇచ్చాడు, తర్వాత పనులు చూడండి అన్నారు. వెంటనే చేగాను గాడించి ఆ చెరుకు రసాన్ని సిద్ధపరచి పూజామందిరంలో ఉన్న జంగమయ్యకు సమర్పిస్తే ఆయన మహానంద తృప్తి పడ్డాడు. శివానుగ్రహ ప్రతి రాస్తున్నాయన, మహాభక్తుల ఇంట్లో ఇవాళ నాకు ప్రసాదం దొరికింది అని చూస్తూ అభిషేక ప్రియుడైన శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఒక్కొక్క పదార్థానికి ఒక్క ఫలితం చెప్పారు. విభూతి అభిషేకం చేస్తే మోక్షమని, మంచినీటితో అభిషేకం చేస్తే జ్ఞానమని ఇలాగ రకరకాలుగా చెప్పారుగా. ఆనాడు ఆ పార్థివలింగానికి తన ఇంటి నియమం ప్రకారం చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఇది జరిగింది సంఘటన. అది అలా ఉంచితే ఒక్కసారి అందరం కైలాస పెడదాం. అక్కడ పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. అమ్మ పార్వతీమాత పక్కన కొలువు ఉన్నది. నంది, భృంగి, ప్రమదగడం అంతా ఉన్నారు. అప్సరభామి నాట్య విలాసం జరుగుతున్నది. స్వామి చూస్తున్నారనుకుంటున్నాం, అంతర్లీనంగా ఆయన దృష్టి వేరు కదా, యోగి కదా. స్వామివారికి చెమట పట్టింది. అక్కడ వచ్చింది చిక్కు. అమ్మవారు చూసింది, ఎంతైనా ఆమె కూడా స్త్రీయే కదా, అనుమానం మొదలైంది. స్వామి, ఈ చెమటలేమిటి అని అనుమానించింది పార్వతి నిండు సభలో. దేవి, అమరల తాంగినాచ్యము మహానట, అమరల తాంగినాచ్యము మహానట, మెయ్యి మరిపించెనో ఇటుల్ చమర చితువంచు గౌరి తన చేత సరోజము చేత మొత్తే ఆ సుమశర వైరి నేత్రముల సోన మరందరజాలు చింద. దేవి, నాలో సగమైన నీవే ఇలా నన్ను అపార్థం చేసుకుని నిండు సభలో విమర్శిస్తే ఇక దేవేంద్రుడు విష్ణు వీళ్ళంతెంత? అసలు జరిగిందేమిటో విను. భూలోకంలో నా ప్రియభక్తుడైన చిరుతొండ నంబి ఇంటికి వచ్చిన జంగమయ్య కోరిక మేరకు చెరుగ్గడల మోపు తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ మోసుకోలేక నన్ను తలుచుకున్నాడు. వెళ్ళా సేవ చేసి వచ్చాను అన్నది. అవునా, మీ భక్తుడు అంత గొప్పవాడా? అతని భక్తి పటం అంత గొప్పదా? ఒక్కసారి చూడాలని ఉంది స్వామి. ప్రియతమా, అలాగే తప్పకుండా వెళదాం అని అతని యొక్క భక్తి పరీక్షకై అమ్మగారు అయ్యవారు మొత్తం భూలోకాన్ని బయలుదేరుతున్నారు. భూలోకంలో కాంచీక్షేత్రంలో నా ప్రియభక్తుడైన ఈ చిరుతొండ నంబి యొక్క భక్తి పటిమ చూస్తూ ఉండి ఎలా ఉంటుందో అని పరమశివుడు ఒక్కసారి ఇంద్రుణ్ణి కోరాడు. మఘవ శాపింపు దేవేంద్ర, వరుణదేవుణ్ణి పిలిచి ఈ దగ్గర ఉన్న ఆ పుష్కల ఆవర్తిని అనే మేఘాల తాలూకు కట్లు విప్పి కాంచీక్షేత్రం చుట్టూ 3 యోజనాల దూరంలో 3 వారాల పాటు 21 రోజు ఏనుగుతొండం పాటి లావుధారలతో వాన కురిపించు, వెళ్ళు అని శివుడు ఆజ్ఞాపించాడు. చిత్తం అని దేవేంద్రుడు శివుని ఆజ్ఞ తీసుకుని, శివుని ఆజ్ఞ లేనిదే చేయమనే కుట్టదంటారు కదా, వెంటనే దేవేంద్రుడు వెళ్ళాడు. వరుణదేవుడితో సంప్రదించి పుష్కలావర్తనాది మేఘాల యొక్క కట్లు తెంచారు. అవి పరుగున కాంచీక్షేత్రం చుట్టూ అలముకున్నాయి. అది మిట్ట మధ్యాహ్నం. నగరమంతా మంచి అలజడిగా ఉన్నది. ఒక్కసారి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. నింగిని నీలి మేఘములనేకము ఏకముగాగనయ్యే, నింగిని నీలి మేఘములు అనేకములేకముగాగనయ్యే, వేభంగుల ఇంద్రచాపము అవస్థలి వన్నెలు చిన్నెలునే, తిన్నుంగన రాక కంచిపుర జనులు ఇడుమలబడిరి. ఒక్కసారి ఆకాశంలో చిన్న చిన్న మబ్బు తునుకలన్నీ కలిసి పెద్ద వానగా మారి ఇక అందాల హరివిల్లు సప్తవర్ణాల మాలిక చేరింది ఇంద్రధనస్సు. కంచి నగరమంత గాఢాంధకారం. మోకాళ్ళ లోతులు దాటి పీకరోతులు దాకా నిండిపోతున్నది. వాన ఉధృతం అయింది. ప్రజలంతా హడలిపోయినారు. ఆపాటి ఈపాటి కొంపాగోడు వరదలో కొట్టుకుపోతున్నాయి. ఏం చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తుగా ఉన్న ఏకాంబరనాథ స్వామి గుడిలో కొంతమంది, ఆ కామాక్షి గుళ్ళో కొంతమంది తలదాచుకోవడానికి అందరు వెళ్ళిపోయినారు. వలిగాలి ఇలుగోలి వరద పాలై కంచి వరదరాజ స్వామి పదములే.

0: చలిగాలి ఇలుగూలి వరద పాలై కంచి వరదరస స్వామి పొలముల నుంచే రక్షించు మమ్మ మా ప్రత్యక్ష జనని కామాక్షేయంచు మహార్తిగాంచి. ఎట్లకుముల
1: కొంపాగోడు కోల్పోయిన ఆ సామాన్య జనమంతా వరదరాజ స్వామి దగ్గర చేరారు. అమ్మా కామాక్ష జనని, భార్య పిల్లలేమయ్యారు, మా ఇల్లు ఏమైందో, అందరూ చేరారు అక్కడికి. ఎడపు తెరవు లేని ఉరుముల మెరుపులతో అలా భయంకరమైన ఉత్పాతం ఒక్కసారి చూడగా ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై అని గొప్ప మాట వేశారు కవిగారు ఇక్కడ. ప్రకృతి గనక కన్నీర చేస్తే ఈ మానవ మేధస్సు ఇదేమీ పనికిరాదు కదా. హడలిపోయినారు ప్రజలంతా. అలా అడిగిపోయి ఎన్ని ఉన్నా ఆకలి అన్నది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ ఒక్క ఆకలి కోసమే ఒకడు దొంగ అవుతాడు, ఒకడు దొరవుతాడు. అందరూ ఉన్నంతలో పెట్టారు, అయ్యా మీకేమి ఇబ్బంది లేకపోతే మా పిల్ల పాపలకే ఇబ్బందిగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే కాస్త అవతల వీధికి వెళితే ఎత్తుగడపులతో ఇల్లు ఉంటుంది శ్రీమంతమై. చిరుతొండ నంబి అతను సాధ్వీమణి ఆ తిరువెంగనచ్చి ఎంతమంది అతిథులు వచ్చినా తృప్తిగా ఆనందంగా భోజనం పెడతారు. అందుకే ఇప్పించంగల ఇయ్యంగల ఇప్పించంగల అయ్యలకే గాని మీసములు, అన్యులకేల రొయ్యకు లేదా బారుడు మీసమని కుక్కోకవన్నట్టు ఇప్పించే ఇళ్ళైనా చూపించాలి. మొత్తానికి ప్రజలంతా అక్కడ వెళితే ఆ శెట్టి దంపతులు పొంగిపోయినారు. దేవి ఒక్క అతిథి కోసం ఇంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ కష్టకాలంలో 21 రోజు మృష్టాన్న భోజనాలు పెట్టి తృప్తిపరిచారు. ఎవరెవరికి ఏం కావాలో లేదు అన్న మాట అక్కడ లేకుండా తృప్తిగా భోజనం పెట్టారు. శివుని యొక్క పరీక్షాకాలం చివరికి వచ్చిందేమో, 3 వారాల ముసురు తగ్గింది. 21 రోజులు గడిచింది. 22వ రోజు తెల్లవారింది. ఈ ఉన్నవాళ్ళంతే వర్షం ఎప్పుడైతే తగ్గిందో ఎవరి తావుల ఒక వారు పారిపోయారు. 22వ రోజు ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే ప్రాతర సంధ్య వాల్చుకున్నాడు.

ప్రభాత అవశిష్టాన్ని ముగించుకున్నాడు. కార్యక్రమాలన్నీ ముగించుకొని తన నిత్య నైమిత్తికమైన వ్యాపారం కోసం వెళుతూ ఇల్లాల అతిథులు ఎవరైనా వస్తే వారిని మర్యాదగా తీసుకొచ్చి ఉంచు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. తన వ్యాపారం అంతా చూసుకొని మధ్యాహ్నానికి 2 గంటలే ముందు వచ్చి మళ్ళీ స్నానం చేసి మడిగట్టుకుని పూజ చేసుకోవాలి గనక ముందుగా వచ్చాడు. ఒక్క అతిథి కూడా ఇంట్లో లేడు. అపరాహ్నం కావస్తున్నది. దేవి, కోరకుండానే అతిథులు మన గుమ్మంలో గుమ్ముగూడేవారే. ఇవాడు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క అతిథి కూడా వీధి మొత్తం చూస్తున్న కనబడడం లేదే. ఇదేదో మనకు పరీక్షలా ఉన్నది. పరీక్ష నిజమైన బంగారానికే ఉంటుంది. నిజమైన భక్తుడికే పరీక్షలు ఉంటాయి. లభింపడొకడే.

దేవి, ఇది నిజంగా పరీక్షలాగే ఉన్నది. నాకు ఆశ్చర్యం వేస్తున్నది. సరే, నీ ఏర్పాట్లలోనే ఉండు. పొరుగురు వెళ్ళైనా ఒక అతిథిని తీసుకొస్తా అని చెప్పి ఇల్లాలకు జాగ్రత్తలు చెప్పి ఇలువదిలి బయలుదేరాడు. పెద్ద పెద్ద వీధులు ఊరు ఊరంతా తిరిగాడు. అతిథి కోసమై ఎంత ప్రయత్నం చేశాడంటే, వ్యాపారం జరిగే ప్రాంతాలు, జ్యోతిషులుండే వేదివి, పానశాలలు, చివరకు వేశ్య వాటికలు కూడా వెళ్ళాడు. శివుని యొక్క పరీక్ష కదా, ఒక్క అతిథి కూడా దొరకలేదు. సందులు గొంతులు కష్టమనక తిరిగాడు, కనిపించలేదు. పురుష ప్రయత్నం చేయాలి కదా, షడ్భాగం మనుషయత్నానం సప్తమంచ దైవ చింత ఎత్తు. చేశాడు చేశాడు, విసిగిపోయాడు. ఆ పరమేశ్వరుడు మీద భారం వేసి ఊరు దాటి వెళుతున్నాడు. అది పెద్ద మామిడి తోట. ఆ మామిడి తోటలో దూరంగా పాడుబడ్డ శివాలయం. దేవాలయం ఎంత పాతదైతే అంత మహిమాన్వితమైనదంటారు. అలాంటి పాడుపడ్డ దేవాలయంలో దూరంగా చూస్తే రెండు మానవ ఆకారాలు కనబడతాయి మెదులుతూ. పరుగు పరుగున వెళ్ళాడు. తీరా చూస్తే ఒక 90 ఏళ్ళు పైనే ఉంటాయి ఆ ముసలాయనకి. బాగా తాగున్నాడు, కుష్ఠరోగి, వాగుతున్నాడు. ఆ ఇల్లాలు విసుక్కోకుండా భర్త గారి యొక్క పాద సేవ చేస్తున్నది. తల ముగ్గుబుట్టల్లాగా అయిపోయినాయి. అలా ఉన్నది. దగ్గరకు వెళ్ళి చూశాడు. పండిపోయిన తెల్లని జడలు, ముఖాన భస్మరేఖలు, మెడలో రుద్రాక్షసరాలు. పరమశివుని నిష్ఠగా అర్చించేవాడని తెలుస్తున్నది. కాషాయం కట్టుకుని పులిచర్మం మీద పడుకుని ఉన్నాడు ఆ ముసలి. ఆ జంగమ యోగిని భర్తకు సేవ చేస్తూ ఉన్నది. సంతోషం వెళ్ళిపోయాడు. జంగమ దేవరన్ కలిసి సాగిలి బ్రొక్కుతో సర్వమంగళ అర్ధాంగ సుమంగళాకృతులు రండిక మద్గృహ సీమ పావనంబుసేయగల్ సదాశివ పాదయుగాచనా విధి భంగముగాకయుండ మేము భక్తి భజించేద. అయ్యా నమస్కారం, ఈరోజు మా ఇంటి విందారగించడానికి దయచేసి నన్ను కృతార్థనలు చేయండి అని సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు గావించి తన అభిప్రాయం చెప్పాడు. ఏయ్ ఇలారా, నా మాట విని ఒకసారి నీ వివరాలు కాస్త చెప్పు. నీ వంశం మేది నామమేయది భవానీ జాని సద్భక్తులన్ సేవి.

ఓయి, నీ కులమేది? నీ పేరేమిటి? శివభక్తులను అర్చించే ఆ తగు సంపద ఉన్నదా? అసలు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆ దానగుణం ఉన్నదా? ప్రపంచమంతా శివాధీనమంచే నంపే ఆస్తికుడవేనా? చెప్పు, నీ ఇల్లాలు నీకు అనుకూలవతేనా అని ప్రశ్న వర్షం కురిపించాడు. కొంతమంది ప్రశ్నలు వేయడమే తప్ప సమాధానం చూడరు కదా. అలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక మీ ఇంటికి ఆతిథ్యానికి రమ్మంటున్నావు, అంతే కదా? సరే విను, నాకొక వ్రతం ఉన్నది. నరమాంసపు కావాలి. దీన్ని పాశుపత వ్రతమని నేను పెట్టుకున్నాను. నరమాంసం ఇవ్వలేని వారంతా కాదంటే నిరాహారంగా గత సంవత్సరం రోజులుగా ఉన్నాను. ఇప్పుడొచ్చి నువ్వు పిలుస్తున్నావు. ఒక మాట విను, ఆ నరమాంసంతో నా శివునకు ఆరాధన నివేదన జరగాలి. నరబలి కావాలి. అది కూడా బాలుడు, సుందరుడు, ఆరోగ్యవంతుడై ఉండాలి. తల్లిదండ్రులు అతన్ని ఉపనయనం చేసి చంపి వడ్డించి వారు కూడా నా సహపంక్తిలో భోంచేయాలి. ఆ తర్వాత ఆ తండ్రి కుమారు నా పంక్తిలో కూర్చుని భోంచేస్తే అప్పుడు చేస్తాను. ఇది నా వ్రతం. బాగా ఆలోచించుకో. బుద్ధున్నవాడు ఎవడికి ఒప్పుకోడు. ఆలోచించుకో ఒకసారి. చిరుతొండడు ఏమీ ఆలోచించకుండానే, అయ్యా, మీ షరతులన్నిటికీ సంతోషంగా అంగీకరిస్తున్నాను. అపరాహణం కాబోతున్నది, సో వెంటనే దయచేయండి అన్నారు. ఒరి ఒరి ఒరి, నేను చెప్పింది నీకు అర్థమైందా? మగవాడో మానో అన్నారు. కన్నతల్లి యొక్క మనసు వేరు కదా, 9 మాసాలు కన్నతల్లి మాట వేరు. ఇల్లాలని కనుక్కునిరా అని చెప్పంటే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు. దేవి, ఆమె ఆతృతగా అడిగింది, ఏమండి అతిథి దొరికాడా? అతిథి దొరికాడా? దొరికాడు దేవి. కాకపోతే బాలుని మాంసం కావాలట. ఆమె ఎంత త్యాగమయ్య చూడండి. అతిథి నియమ జల నా పానల వ్రతులు మీరు, అతిథి జన నియమ పాలన

0: వ్రతులు మీరు కుమారు మాంసమే కాదు, మీరు నేను బలి అవుట న్యాయమే. ఎంత లాలిత్యంగా చెప్పిందో. ఈ మాత్రపు దానికి నా అనుమతి కోసమని విలువైన సమయాన్ని వృధా చేసుకుని నా అనుమతి కోసం వచ్చారా? ఎంత పని చేశారు! ఆయన కోరిది అబ్బాయి మాంసమే కాదండి, మీరు నేను కూడా బలైపోదాం, వెళ్ళండి, వెంటనే తోడుకుని రండి అంటున్న ఇల్లాలు మాటలు విని కదిలిపోయినాడు. ఇంతటి ఉత్తమరాజు భార్య కాదడం అంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకోవాలి కదా. కన్నీళ్లు జలజల వర్షించాయి ఆమె యొక్క త్యాగ నిరతికై. వెళ్ళండి, త్వరగా తోడుకుని రండి అని చెప్తుంటే ఆ భార్యని కళ్ళతోనే కృతజ్ఞతగా చూస్తూ పరుగు పరుగున మళ్ళీ ఆ శివాలయం దగ్గర వెళ్ళాడు. అయ్యా, నా మాటలకు మా ఇల్లాలు అంగీకరించింది, తమరు దయచేసి వెంటనే దయచేయవలసింది అన్నాడు. ఒరే, ఇప్పుడు కూడా చెబుతున్నా విను, చేత కాకపోతే వదిలే, తరువాత నా శాపానికి గురవుతావు సుమా, అవేమి రాకుండా చూసుకుంటాను స్వామి, తమరు దయచేయండి స్వామి అంటూ పిలుస్తుంటే మాట కాదనలేక ఆయన భుజాన వెక్కించుకున్నాడు. ఆ ముసలవ కర్రబోతగా తీసుకొస్తూ పరమశివుడు ప్రార్థిస్తూ వెళుతున్నాడు.
1: మనసున నిల్నే మరువక తలచేదా.

మీ ఇద్దరు మా అదృష్టం కొద్ది దొరికారు. మీ పుణ్య దంపతులు మా అదృష్టం కొద్ది ఈరోజు మా ఇంటి విందాగరించడానికి వచ్చారా. దయచేయండి అని ఆ శెట్టి దంపతులు పాదార్చన చేసి పూలు చందనంతో అర్చన చేసి పూజామందిరం చూపించారు. స్వామి, ఈ పూజామందిరంలో మీరు మీకు కావలసిన పూజా సంభారాలను సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు చేసాం, చేసుకోండి. తమరు కోరిన ఆ బాలుడి మాంసం అతి త్వరగా ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏర్పాట్లో ఉంటే ఈ కపట యోగి వెంటనే వేషం మార్చుకొని వీళ్ళ కుమారుడు ఉన్నాడే శ్రీయాలుడు, వీళ్ళ ముద్దులు మూటగట్టే వాడికి శ్రీయాలుడికి కామాక్షి అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుందట. సాధారణంగా కంచి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్తుతిస్తేనే సౌందర్య లహర చేస్తారు. ఆ ఎడమ బొగ్గ మీద ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ ఈ అబ్బాయికి కూడా ఉన్నది, అందుకు అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తుండేవారు. వాడు పాఠశాలలో ఉన్నాడు, అది విరామ సమయం. పిల్లలంతా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ బయట ఉంటే ఇప్పుడు నిశ్చలంగా నీలకంఠ స్తవం చేస్తున్నాడు.

నాయనా ఆపు ఆగు. ఏం నాయనా, విభూతి పుండ్రాలు చూశాడు పెద్దవాళ్ళ ఉన్నాడు కదా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం ఉన్నది కదా, అక్కడి నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ నమస్కారం సరేరా? నాయన నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఏమైంది స్వామి?

అబ్బా ఒరే, ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా చూసామా, పాపిష్టి కాలం, పాపిష్టి కాలం. ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకుంటున్నావే వారు పరమ కిరాతకులరా, రాక్షసులు కంటే అధములరా. స్వామి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకుని ఇలాంటి నీచమైన మాట్లాడుతారా? మా అమ్మ నాన్న నాకు దేవతలు, వారికంటే ప్రపంచంలో నాకెవరు ఎక్కువ కాదు. అలాంటి మా అమ్మ నాన్న తక్కువగా మాట్లాడుకుని ఊరుకునే తెలియదు. ఒరే నాయన, మాతాపితృ భక్తి చాలా గొప్పదే, నీవనుకుంటే సరిపోదు, బిడ్డ మీద వారికి ప్రేమ ఉండాలి కదూ. అసలు ఇప్పుడు ఏమొచ్చింది స్వామి, ఏమొచ్చిందా? ఎవడో మీ ఇంటికి తాగుబోతు వచ్చాడు కుష్ఠరోగి, వాడు తాగి వాగుతున్నాడు. సరే, ఇవాళకి బుద్ధి ఉండద్దు, ఇప్పుడు నిన్ను వెళితే నిన్ను చంపి మాంసంగా ఉండి వాడు దిక్కుమాల వ్రతం కోసం నైవేద్యంగా పెడతారట. ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా కన్నామా పిదపకాలం పిదపకాలం అని? ఏమండి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటి దురుపదేశాలు చేస్తారా? ప్రాణం దక్కించుకోమని పిక్కబలం కొద్దీ పారిపోమన్నారు, చెప్పండి. ప్రాణం దక్కించుకో, ప్రాణం పోకుండా ఉండడానికి ఏదైనా చోటు ఉంటే చెప్పండి. ఎందుకండి అశాశ్వతమైన ఈ శరీరం కోసమని? శాశ్వతమైన కీర్తి చరిత్రలో రాబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా మీరు వచ్చారు. పోనీ మీరు అన్నట్టు శరీరం ఆపుకుందామంటే ఏమంత మంచిది? ఇది అమేధ్యపూర్ణం క్రిమిజంతు సంకులం, స్వభావ దుర్గంధం అసౌచమద్రువం, కళేబరే మూత్రపురీష భాజనే రమంతి మూఢ నరమంతి పండిత. మూఢులు తప్ప జ్ఞానులు ఎవరి శరీరం కోసం ఆలోచించరు. అశాశ్వతమైన దంధనమైన ఈ శరీరం కోసమని శాశ్వతమైన కీర్తిని వదులుకోమంటారా? విడిపోండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడా చేయొద్దు. ఈ భవము భవార్పణం అవుతున్నది, ఈ శరీరం ఇచ్చింది శివుడు. ఈ శరీరం శివుడికే అర్పణం కావాలంటే ఎంత అదృష్టం కావాలండి అని వీడు మాట్లాడుతుంటే, ఈ పసివాడి మాటలకి ఆనందపడాలా, వీడిని పరీక్షిద్దామని వచ్చిన వాడిని ఏమవ్వాలా? అర్థం కాకుండా ఆ కపటయోగి వెళ్ళిపోయినాడు. సరే, ఈ లోపల ఈ వార్త పొక్కింది. మేనమామలు, తాత, అమ్మమ్మ వాళ్ళంతా కూడా చేరారు తినుబండారాలు తీసుకొచ్చి. మరి కాసేపట్లో బిడ్డలను కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజామందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి అని. అలాగే స్వామి అన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు, ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే, పుత్ర పరిష్వంగంలో కోటి గంధర్లేప సౌఖ్యమన్నారే, అలాంటి పుత్ర పరిష్వంగ ఈ సుఖం మళ్ళీ లేకుండా పోతుంది అని బిడ్డను తృప్తిగా కౌగిలించుకున్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు, ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పుస్తకాల సంఖ్య పక్కన వేడి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతుంటే వారు కన్నీళ్లు కారుస్తున్నారు. నేను చచ్చిపోతాను ఏడుస్తున్నారా, మీరు మాత్రం ఉండిపోతారా? జీవిత ప్రయాణంలో ఆఖరి వరకు కొందరు ఉంటారు, ముందే దిగిపోతారు కొంతమంది. మీకంటే ఆలస్యంగా వచ్చారు, మీకంటే ముందు వెళ్ళిపోతున్నాను అంత తప్ప ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే. ఇలాంటి వీరాలాప ధర్మమైన వాక్కులు పాట్లాడుతున్న పసివాడి అలా వడేసుకున్నారు. ఈ లోపల మళ్ళీ గంట ఊపాడు స్వామి, స్వామి, స్వామి, సిద్ధం స్వామి అని. ఆ ఇంట్లో ఈ పిల్లవాడిని తల్లైతే కన్నది కానీ కృష్ణ ప్రేమలో యశోద

0: ప్రేమ కంటే ఆ ఈ పెంచిన ప్రేమ గొప్పది. దాది చందనిక ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆమె బాధపడుతుంది, ఏడుస్తున్నారు. ఈ లోపల ఈ ముసలమ్మ కూడా ఏం చేసింది, పెరట్లోంచి వచ్చి తలుపు కొట్టి, అమ్మా ఎవరమ్మా అనేసరికి పుత్రుడు మా కాసేపల్లో చంపేస్తామన్న బాధలో ఉన్న తిరువేంగన నుంచి తలుపు తీసింది. అంత కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి నమస్కారం పెట్టింది. ఎవరమ్మా, నేనెవరో సగతల ఉంచు.
1: ఊరంతా కోడి అయి కూసే కుమారు జంప పాడియే నీ గిట్టులో.

ఏమమ్మా పిల్లవాళ్ళంత నీకు బరువయ్యారా? పిల్లలకన్నా హృదయం చాలా గొప్పదంటారే. లేక లేక పుట్టి నా ముద్దులు మూటగడుతున్న కొడుకు నీకు బరువయ్యాడా? చెట్టు కాయబరం అవుతుందా? భూమికి చెట్టు బరువు అవుతుందా? ఎందుకు ఒకసారి వీధిలోంచి రా, వీధిలోకి రా, కోడై కూస్తున్నది ఈ దుర్మార్గానికి. లేక లేకన పుట్టిన బిడ్డని ఇలాగ చంపి మాంసం వండుతావట, ఆ మాట తట్టుకోలేక నీలాంటి దాన్ని ముఖం చూసిన పాపమే. అమ్మా అమ్మా, బాలింతగా వచ్చావు, పసివాడికి పాలు కావాలన్నావు, కావలసినంత పోసుకో. ఇప్పుడొచ్చినా సరే, ఇప్పటికి అధికం మాట్లాడావు, నీతో చర్చ చేసేంత అవకాశం కూడా మాకు లేదు అనుకుంటే ఆమె ప్రయత్నం కూడా సాగల. ఒక కార్యక్రమానికి ఉద్యుక్తులైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చుకున్న తట్టుకున్న వాళ్ళే జ్ఞానులు. సరే, ఈ లోపల ఏర్పాట్లు చేశారు. ఆ తండ్రి కత్తి నూరుతూ ఎలా తెగుతుందో పరీక్షిద్దామని ఒక్కసారి కంఠం మీద వేస్తే పళ్ళున రక్తం వచ్చింది. అది చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు, ముఖం మీద నీళ్లు చల్లారు. అలా జరుగుతున్నది, ఆ తల్లి బాధ ఒక పక్క కాళ్ళు చాపి ఏడుస్తున్నది. పిల్లవాడిని స్నానం చేశారు, ఉపవీతుని చేశాడు. అలా తల్లి యొక్క ఒడల్లో పడుకోబెట్టి ఎన్నో మాటలు చెప్పారు. నాయన, కుమార, సిరియాల భవభక్తుడు నరించు పాశుపతమన్ భద్రవతాచార పర్యవసానమున నిన్ను చంపి పరిడాద్యాహారమునర్థమిప్పుడు తండ్రి సిరియాల నాన్న, నీకేమైనా బాధగా ఉందా? నీ మనసులో ఎలాంటి శంక లేదు కదా? అంటే అమ్మా, ఈ శరీరం మీరిచ్చారు తల్లి, సర్వాధికారాలు మీకున్నాయి, దీనిని ఏమి చేసుకునే అధికారం మీకున్నది. నా అనుమతి కావాలా తల్లి? మోక్షకాంతతో పరిణయం చేస్తున్న ఈ శుభతరుణంలో దుఃఖం ఎందుకమ్మా? మీ విద్యుక్తాన్ని నిర్వహించండి అని తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఏమనలేకపోయారు. ఆ ఎక్కడ గిలగిల తన్నేసుకుంటాడో అని ఆ చందనకు రెండు కాళ్ళు పట్టుకున్నది. తండ్రి కత్తి పైకెత్తాడు. పరమశివ, ఏ తండ్రికి తమ పుత్రుణ్ణి చంపుకుని ఈ దుర్మార్గపు శిక్ష వేయొద్దు ప్రభు. ఏ జన్మలో ఏం చేశాము, మాకు శిక్ష విధించావు, ఇది ఈశ్వరార్పణం ఇదైనా అని చెప్పి మమతాబంధము త్రెంచుమయ్య ఇక ఈ మాతృత్వ పితృత్వముల్ భ్రమయల్చున్మది నమ్ముమయ్య పరమతం వార పరమర్ బ్రహ్మార్థ సంసిద్ధి నీ కమరు నిశ్చయమయ్య మాకులపు బంగారయ త్యాగాలయ సిరియాలయ అంటూ ఆ తండ్రి ఒక్క వేటును వేశాడు. తల తెగిపోయింది. ఓం నమశివాయ్, ఓం నమశివాయ్ జపించుకుంటూ వెళ్ళిపోయింది. జీవకళ ఉట్టిపడుతున్నది. అందరి వైపు చిట్ట చుపురు చూసింది. మొండెం కాసేపు కొట్టుకున్నది. దాన్ని ముక్కలుగా వండి సిద్ధపరిచి అపూపాలతో ఆ శివయోగి దగ్గర పెట్టారు. చూశాడు తీక్షణంగా. ఆగండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏమయ్యా, అంత పుత్రుడి మీద మమకారం ఉంటే కాదని చెప్పాలి. సర్వస్య గాత్రస్య శిరప్రధానం, తలకాయ మాంసం లేని నీరసపు మాంసం పెట్టి నా వ్రతాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఇంత అభినయమా, ఇంత సూత మమకారమా అంటూ అయ్యయ్యా ఆ చంద్రిక వచ్చింది. బిడ్డ పిల్లవాడిని పెంచిన ప్రేమతో నేనే చేసిన ఆ పని వండి తెచ్చిపెట్టింది. ఆ చేసి పిల్లవాడు లేని ఇంట్లో భోజనం చేయను, అబ్బాయిని పిలవండి అన్నారు. అయ్యా, వాడు ఆడుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, ఆలస్యం అవుతున్నది, పదార్థాలు చలబడిపోతాయి, తమరు కానివ్వండి అన్నాడు. ఒక్కసారి వీధి గుమ్మలకి వెళ్ళి పిలవండి, రాకపోతే చూద్దామంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆ తల్లి వీధి గుమ్మంలోకి వెళుతూ

అలా పిలుస్తుంటే శూన్యంలో బిడ్డ వచ్చాడు. ఇది ఏమీ వింత అని పరిగెత్తి చూస్తే పూజామందిరంలో ఆ దంపతులు లేరు. కోటి సూర్య ప్రభామాంసుడై ఆ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. జటాట వీగల జ్వల ప్రవాహ పాలిత స్థలి గలేవలం జలంభితాంబుజంగతుందమాలికం. నాయనా, దూర్వాసుల శాపం తీరింది. నీవి గంధర్వుడివి. శివభక్తిని లోకాన్ని ప్రకటించడానికి నా చిన్న కొడుకైన కుమారస్వామిని పంపించాను. నా పుత్రుడు షణ్ముగుడే ఈ సిరియాలుడు అని చెబుతూ, సంతా శుభం జరుగుతుంది, మీ తప్పకుండా కట్టెతో కైలాస భాగ్యాన్ని ఇస్తున్నానగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ శివుడు వెంటనే అనుగ్రహించి అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి, ఈ కాంచీ క్షేత్రంలో ఉన్న 1000 వైశ్య కుటుంబాల వారు మా అందరికి కూడా ఆ కట్టెతో కైలాస భాగ్యం అనుగించండి. ఇది శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్న కథను యథాతథంగా గురుదేవులు రచించారు. రాజశేఖర లక్ష్మీపతి భాగవతులు గనక దీన్ని చెప్పుకుంటున్నాం. అలాగేనని శివుడు అనుగ్రహించగా అక్కడి నుంచి కోటి సూర్య ప్రభామానుసుడైన చంద్రశేఖరుడు, సాంబుడు అమ్మతో కలిసి ఆశీర్వదించి ఆ శాప విభుత్తి జరిగింది ఆ గంధర్వుడికి. అప్పుడు ఆ పరమశివుడికి ఈ విధంగా మంగళహారతి పాడుతున్నారు.

మీరింతవరకు భక్త సిరియాల హరికథ విన్నారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నామరామాయణం 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీమతి జి అరుణ కుమారి. 6:30 సేద్యపు శుద్ధులు, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత గురించి రజనీ గారి ప్రసంగం. 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ చుండ్రు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం చావడి సంభాషణ, ఇందులో ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం, సంభాషణ శ్రీయుతులు మధుసూదన్ రెడ్డి, శ్రీవిచలపతి. అనంతరం న్యాయ సలహాలు, భరణం గురించి న్యాయవాది శ్రీ ఎం నాగశ్యామ్ కిరణ్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సమాచార లేఖ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 ఒక సంగీత దర్శకుని చిత్రగీతాలు, 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న

గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్. 10 గంటలకు దేశవ్యాప్తంగా విబిజీ ర్యాంజీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఉదయం 10:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు. 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖన ద్వారా కోరిన సినిమా పాటలు. 6 గంటలకు లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు, కోలాటం పాటలు, నాగిరెడ్డి బృందం, జానపద గీతాలు వినిపిస్తున్నది శ్రీమతి ఎం వెంకటలక్ష్మి బృందం. 7:45 వికసిత భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:45 ప్రేమకు చిరునామా ఇది నాటిక, రచన డాక్టర్ జె వరలక్ష్మి, నిర్వహణ ఎల్ఎం రాజు, సరోజ నిర్మల. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక. రాత్రి 10:00 రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 11:02:20. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి నమస్తే. జై హింద్.